శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తాం, 4:30 నుండి 5 గంటల వరకు ఆది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైంపాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

ಓಮಜ್ಞಾನತಿಮಿರಾಂಧಸ್ಯಜ್ಞಾನಾಂಜನಶಲಾಕಯಾ ಚಕ್ಷುರುನ್ಮೀಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೇ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿವಿಕಾಸಸ್ವಾಮಿನಿತಿ ನಾಮಿನೇ. ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೇ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿವೇದಾಂತಸ್ವಾಮಿನಿತಿ ನಾಮಿನೇ. ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತೇ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೆ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶ ತಾರಿಣೆ. ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ. ಹರೇ ಕೃಷ್ಣ. ಶ್ರೀ ಚಾಣಕ್ಯ ನೀತಿ 3వ అధ్యాయం 8వ శ్లోకం వరకు చర్చించాం. 9వ శ్లోకం ప్రారంభిద్దాం. కోకిలానాం స్వరో రూపం స్త్రీణాం రూపం పతివ్రతం విద్యా రూపం కురూపాణాం క్షమా రూపం తపస్వినాం. కోకిలానాం స్వరో రూపం స్త్రీణాం రూపం పతివ్రతం విద్యా రూపం కురూపాణాం క్షమా రూపం తపస్వినాం. కోకిల యొక్క సౌందర్యం తన యొక్క స్వరంలో ఉంటుంది. కోకిల యొక్క సౌందర్యం తన స్వరంలో ఉంటుంది. ఒక స్త్రీ యొక్క సౌందర్యం తన పాతివ్రత్యంలో ఉంటుంది, అంటే భర్త పట్ల విధేయతలో ఉంటుంది. ఒక కురూపి అయినటువంటి వ్యక్తి యొక్క సౌందర్యం అతని యొక్క విద్యలో ఉంటుంది. ఒక కురూపి అయినటువంటి వ్యక్తి యొక్క సౌందర్యం, అంటే కురూపి వాడికి శారీరకంగా ఏమీ సౌందర్యం ఉండదు, కానీ సౌందర్యం ఎందులో ఉంటుంది? అతని యొక్క విద్యలో ఉంటుంది. ఇక తపస్వి యొక్క సౌందర్యం అతని యొక్క క్షమాగుణంలో ఉంటుంది. తపస్వి యొక్క సౌందర్యం అతని యొక్క క్షమాగుణంలో ఉంటుందట భాష అని చెప్తున్నారు. ఈ కోకిల అనేది చూడడానికి చాలా సాదాసీదాగా ఉంటుంది పక్షి, అందులో రంగురంగులే ఉండవు, కానీ తన యొక్క గానం మాత్రం చాలా ప్రసిద్ధి గాంచినటువంటి. ఇక పైన చెప్పబడినటువంటి 4 లక్షణాల్లో ఈ కోకిల యొక్క మధురమైనటువంటి స్వరం ఏదైతే ఉందో అదొక్కటే పుట్టుకతో వచ్చేటువంటిది. మిగిలినటువంటి 3 తప్పనిసరిగా మనం కావాలని తీవ్రంగా ప్రయత్నం చేసి మనం పెంపొందించుకోవాలి. ఇంకా చెప్పాలంటే సౌందర్యం అనేది చర్మం కంటే ఇంకా లోతుగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ 4 విషయాలు చెప్పారు. 1, కోకిల యొక్క స్వరం. కోకిల యొక్క స్వరం దానికి పుట్టుకతోటే వస్తుంది. ఇక పాతివ్రత్యం అనేది స్త్రీ దాన్ని పెంపొందించుకోవాలి, ప్రయత్నం చేయాలి, చేతనంతో ప్రయత్నం చేయాలన్నమాట. అలాగే విద్య అనే దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కావాలని మనం పరిశ్రమ చేసి సాధించాలి. అలాగే తపస్వి కూడా క్షమాగుణాన్ని అతను కూడా ఎంతో పరిశ్రమ చేసి సాధించాలి. ఇక కోకిల యొక్క స్వరం ఒకటి పుట్టుకతో వస్తుంది, కానీ మిగతా 3 మనం సాధించాల్సిందే శ్రమించి. 10వ శ్లోకం. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. అంటే ఒక కుటుంబాన్ని రక్షించడం కోసం కుటుంబంలోని ఒక వ్యక్తిని మనం త్యజించవచ్చు, వదిలేయచ్చు. ఇది కుటుంబాన్ని రక్షించడం కోసం. ఒక గ్రామాన్ని రక్షించడం కోసం ఒక కుటుంబాన్ని మనం త్యజించవచ్చు. ఒక దేశాన్ని రక్షించడం కోసం ఒక గ్రామాన్ని త్యజించవచ్చు, కానీ మన యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ఈ ప్రపంచాన్ని త్యజించవచ్చు అని చెప్పుకుంటున్నాడు. ఏదో ఉన్నాడు, కుటుంబాన్ని రక్షించడం కోసం ఒక సభ్యుణ్ణి మనం త్యజించవచ్చు, కుటుంబ సభ్యుణ్ణి. అలాగే గ్రామాన్ని రక్షించడం కోసం ఒక కుటుంబాన్ని త్యజించవచ్చు, దేశాన్ని రక్షించడం కోసం ఒక గ్రామాన్ని త్యజించవచ్చు. కానీ వ్యక్తి తన యొక్క సొంత ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం

ప్రపంచాన్ని త్యజించవచ్చు అని చెప్పన్నారు. మరి ఈ శ్లోకానికి సారం నాలుగో పంక్తిలో ఇవ్వబడింది అనమాట. చాణక్య పండితుడు ఇలాంటిదే మరొక ఉపదేశం మొదటి అధ్యాయం 6వ శ్లోకంలో ఇస్తున్నాడు అనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పదాన్ని వివరిస్తున్నాడు. ఏంటది? త్యాగము అనేటువంటి దాని గురించి భగవద్గీతలో 18వ అధ్యాయం 2వ శ్లోకంలో వివరిస్తాడనమాట. సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుర్ త్యాగం చక్షణం అని చెప్పన్నారు. అంటే మనం చేసినటువంటి పని యొక్క ఫలితాలను త్యజించడాన్నే తెలివైన వాళ్ళు త్యాగముగా అభివర్ణిస్తున్నారు అని చెప్పన్నారు. అంటే మనం చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని త్యజించడాన్నే విజ్ఞులైనటువంటి వారు త్యాగము అని అంటున్నారు అని చెప్పంటున్నారు. మరి ఈ ఆత్మ అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఇది వైదిక సంస్కృతికి చాలా మౌలికమైనటువంటిది అనమాట. ఈ ఆత్మ అనేటువంటి అంశం మరి ప్రపంచవ్యాప్తంగా ఇతర సమాజాలన్నీ కూడా శరీర చేతనంతోనే ఉన్నాయి. మరి ఈ ఇతర సంస్కృతులు ఏవైతే ఉన్నాయి, వైదిక సంస్కృతి కాకుండా ఇతర సంస్కృతులన్నీ కూడా ఈ శరీర చైతన్యంతో కూడినటువంటి సంఘాల ద్వారానే సంఘాలతోటే ఉన్నాయి. అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి మతం, జన్మ, జాతి, అలాగే వాడి యొక్క కులం, అంటే ఏమంటాం ఇక్కడ, వాడి దేశం, వాడి జాతి, వాడి యొక్క హోదా, లేకపోతే దేశభక్తి, లేకపోతే అనేక రకాల సోకులు, లేకపోతే అనేక రకాల ఇవి వీటి మీద ఆధారపడి ఉన్నాయి మిగిలినవన్నీ. ఇవి మిగతా మత విధానాలన్నీ కూడా, కానీ వైదిక సంస్కృతి మాత్రం దీనిపై ఆధారపడి ఉంది, ఆత్మ అనేటువంటి అంశంపై ఆధారపడుతుంది. మనం పూర్వం శ్వేతాశ్వత రూపనిషత్తు నుండి అలాగే ముండకోపనిషత్తు నుండి రెండు పక్షుల యొక్క ఉదాహరణ గురించి మనం చర్చించాం. అందులో ఈ ఆత్మ గురించి అలాగే జీవి హృదయంలో ఉండేటువంటి భగవంతుని గురించి వివరించబడింది, అంటే ఆత్మ పరమాత్మల గురించి. ఒక పక్షేమో ఆ వృక్షం యొక్క పండ్లను ఆస్వాదించడంలో నిమగ్నమై ఉంటుంది, అంటే ఒక పక్షి అంటే ఎవరు, జీవి, ఈ శరీరం యొక్క ఫలాలను భోగించడంలో నిమగ్నమై ఉంటుంది, శరీరం అనేటువంటి చెట్టు యొక్క ఫలాన్ని. మరొక పక్షి, ఇది శ్రేయోభిలాషి పక్షి, అది ఏం చేస్తుంటుంది, ఉపద్రష్ట, చూస్తూ ఉంటుంది అనమాట. ఈ తాత్కాలికమైనటువంటి అంటే ఈ వృక్షపు ఫలాలను తినడం అనే తాత్కాలిక భోగంలో నిమగ్నమై ఉన్నటువంటి పక్షి దాని యొక్క జీవితం, అంటే ఈ జీవితం అనేటువంటి వృక్షం యొక్క పండ్లను తినడంలో నిమగ్నమై ఉన్న ఈ పక్షి ఏదైతే ఉందో అది జీవాత్మను సూచిస్తుంది, ఆత్మను సూచిస్తుంది ఆ పక్షి. ఇక చూస్తూ ఉన్నటువంటి పక్షి పరమాత్మను సూచిస్తుంది, ఆ పరమాత్మ ప్రతి జీవి హృదయంలో మెలకొని ఉంటాడు, జన్మ జన్మలలోనూ భగవంతుడు వేచి చూస్తూ ఉంటాడు అనమాట. ఈ యొక్క జీవి ఎప్పుడు తన వైపు తిరిగి తనకు శరణాగతి పొందుతుందా, తన యొక్క తాత్కాలికమైనటువంటి భోగాన్ని అలాగే ఈ దుఃఖాన్ని విడిచిపెట్టి ఎప్పుడు శాశ్వతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితం కోసం ఈ జీవి శరణాగతి పొందుతాడా అని చెప్పి పరమాత్మ ఇప్పుడు కూడా వేచి చూస్తూ ఉంటాడు. మరి ఇదే ఈ శ్లోకంలో ఉన్నటువంటి 4వ పంక్తి యొక్క ప్రాముఖ్యత. ఏమిటది? ఆత్మ యొక్క సంపద కోసం ఈ సమస్త ప్రపంచాన్ని మనం త్యజించాలన్నమాట. సమస్త ప్రపంచాన్ని త్యజించడం అంటే ఈ బూటకపు భోగాలు ఏవైతే ఉన్నాయో భూమి మీద వాటన్నిటిని కూడా మనం త్యజించాలి. దేనికోసం? ఆత్మ యొక్క సంపద కోసం. మరి ఈ నిత్యమైనటువంటి ఆత్మ ఇది అనుప్రాయమైనటువంటిది, అంటే చాలా సూక్ష్మమైనటువంటిది. అది ఎంత సూక్ష్మమైనటువంటిది అంటే శాస్త్రాలలో చెప్పబడింది దాని యొక్క పరిమాణం ఎంత ఉంటుందట, వెంట్రుక యొక్క కొన భాగంలో 10,000వ వంతు ఉంటుందట. కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు, ఆత్మన్యేవాత్మనా తుష్ట అని చెప్పి, అంటే ఆత్మయందు సంతృప్తిని పొందు అని చెప్పి అంటున్నాడు. ఆత్మన్యేవాత్మనా తుష్ట అంటే 2వ అధ్యాయం 55వ శ్లోకం అనమాట. ఏముంటది? ప్రజహాతి యథాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనో తుష్ట తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్పి అంటాడు. కాబట్టి ఆత్మయందే ఆనందాన్ని పొందమని చెప్తున్నాడు కృష్ణుడు. మరి ఈ అంతరంగంలో శాంతిని, సంతృప్తిని పొందేటువంటి ఈ కళను నేర్చుకోవాలంటే నేర్చుకోమని చెప్పి కృష్ణుడు మనకి బోధిస్తున్నాడు. దానికోసం మనం ఏం చేయాలి? మన యొక్క కళ్ళను అంతర్ముఖం చేయాలి. అంతేగాని ఈ మాయా ప్రపంచం యొక్క బాహ్యమైనటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటి నుంచి మరల్చి అంతర్ముఖం చేయాలన్నమాట.

అన్నమాట మన కళ్ళని. మరి ఈ విధంగా అంతర్ముఖులం కావడం అనేది తర్వాత క్షణంలో జరుగుతుందా లేదా రాబోయేటువంటి లక్షల కోట్లాది జన్మల్లో జరుగుతుందా అనేది మన ఇష్టం అనుకుంటున్నారు. అంతర్ముఖులు కావాలనుకుంటే ఒక్క క్షణంలో అంతర్ముఖులం కావచ్చు, లేదా ఇంకొక లక్ష కోట్లు జన్మల తర్వాతైనా మనం అంతర్ముఖులం కావచ్చు, అది మన చేతిలోనే ఉందని చెప్పుకుంటున్నారు. ఎన్నిక మనదే. మరి వాస్తవం ఏమిటంటే ఈ మానవ రూపంలోనే జీవితం ఏదైతే ఉందో ఇది మనకి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశాన్ని ఇస్తుంది అన్నమాట. మరి ఒకవేళ మనం ఈ విలువైనటువంటి మానవ జన్మని ఇప్పుడు మనకు ఉంది, మన చేతిలో ఉంది, దీన్ని కోల్పోతే చెప్పలేము మళ్ళీ లక్షలాది జన్మల వరకు రాకపోవచ్చు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మన చేతిలో మానవ జన్మ ఉంది కాబట్టి దీన్ని వెంటనే సద్వినియోగపరచుకోవాలి. దీన్ని సద్వినియోగపరచుకోలేకపోతే చెప్పలేము మళ్ళీ లక్షలాది జన్మల వరకు మానవ జన్మ వస్తుందో రాదో, మళ్ళీ మనకి ఎప్పుడు మానవ జన్మ వస్తుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే వేదాంత సూత్రంలో చెప్పబడినట్టుగా అధాతో బ్రహ్మ జిజ్ఞాస, కాబట్టి ఇది ఆధ్యాత్మిక విచారణ కోసం సమయం అని చెప్పి చెప్తున్నారు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అర్థం ఏమిటి, నువ్వు మానవ జన్మను పొందావు కాబట్టి ఇది దేనికి సమయం, ఆత్మసాక్షాత్కారానికి, ఆధ్యాత్మిక విచారణ చేయడానికి సమయం అని చెప్పి చెప్తున్నారు. ఇది 10వ శ్లోకం. తరువాత ఉద్యోగే నాస్తి దారిద్ర్యం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరితే భయం. ఉన్నాడు, ఉద్యోగే నాస్తి దారిద్ర్యం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరితే భయం అని చెప్పుకుంటున్నాడు. చూడండి, ఎవరైతే పరిశ్రమ చేస్తారో వారికి పేదరికం అనేది ఉండదు. అంటే ఉద్యోగంతో దారిద్ర్యాన్ని నశింపజేసుకోవచ్చు. ఎవరైతే జపం చేస్తారో వారికి పాపం అనేది అంటుకోరు. మౌనంగా ఉండేవాడితో కలహం అనేది ఏర్పడవు. ఎవరైతే జాగరూకంగా ఉంటారో వారు భయాన్ని జయిస్తారు అని చెప్పుకుంటారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ, అందుకే మనకి వేరే విధంగా చెప్తారు, కృషితో నాస్తి దుర్భిక్షం అని కూడా అంటారు దాన్ని. అంటే ఎవడైతే ఉద్యోగం చేస్తాడో, ఉద్యోగం చేయడం ఇక్కడ కష్టపడి పరిశ్రమ చేస్తాడో వాడికి పేదరికం అనేది ఉండదట. ఎవరైతే జపం చేస్తారో వారికి పాపం అనేది అంటుకోదు, పాతకం అనేది అంటుకోదు అని చెప్పుకుంటారు. అలాగే మౌనంగా ఉండేవాడితో ఎన్నడూ కలహం అనేది ఏర్పడదు. జాగరూకంగా అంటే జాగృతంగా ఉన్నవాడు భయాన్ని జయిస్తాడు అని చెప్పుకుంటున్నారు, భాష్యం చెప్తున్నారు. మరి ఈ శ్లోకపు 2వ పంక్తిలో చాణక్య పండితుని యొక్క అత్యంత విలువైనటువంటి ఉపదేశం మనకు కనిపిస్తుంది. ఏమిటది, జపము అంటే ఏమిటి, 108 పూసలు ఉన్నటువంటి తులసి మాలపై భగవంతుని యొక్క దివ్యనామాలను జపించడం. మన ఆధ్యాత్మిక గురువు మనకు ప్రతిరోజు కూడా ఏం చెప్పారు, 16 మాలల హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్పారు. 108 సార్లు అంటే 108 సార్లు అంటే 108 సార్లు 16 సార్లు ఈ యొక్క మహామంత్రాన్ని జపించాలన్నమాట. ఒక మాల చేస్తే 108 సార్లు, ఇలా 16 సార్లు చేయమని చెప్పారు. ఏమిటది మహామంత్రం, హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ రామ హరే హరే. శ్రీ చైతన్య మహాప్రభు తరచుగా ఈ బృహన్నారదీయ పురాణం నుండి ఆయన ప్రస్తావన చేస్తూ ఉండేవారు. హరేర నామ ఇవ కేవలం కలవు, నాస్తి ఏవ గతిరన్యదా, దివ్యనామో. ఈ కలియుగంలో మరొక మార్గం లేదు లక్ష్యాన్ని చేరుకోవడానికి అని చెప్పుకుంటున్నారు. కాబట్టి హరేర్నామ అంటే ఈ దివ్యనామాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం. ఇక నాస్తి ఏవ అంటే వేరే మార్గం లేదు. ఈ విషయాలు 3 సార్లు చెప్పబడ్డాయి చూడండి. మరి బృహన్నారదీయ పురాణం కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగం వీటిని ఎవరైతే సమర్థిస్తారో వారందరినీ కూడా పక్కకు పెట్టి ప్రాముఖ్యతను దేనికి ఇస్తుంది, కేవలం హరినామానికి ఇస్తుంది. అంటే ఇక్కడ ఎందుకని 3 సార్లు చెప్పారు, హరేర్నామ కలవ నాస్తి ఏవ అని ఎందుకు చెప్పారంటే, హరినామమే కర్మయోగం కాదు, హరినామమే జ్ఞానయోగం కాదు, హరినామమే అష్టాంగ యోగం కాదు. కాబట్టి ఈ కర్మయోగ మార్గాన్ని, జ్ఞానయోగ మార్గాన్ని, అష్టాంగ యోగ మార్గాన్ని తిరస్కరించడం కోసం 3 సార్లు చెప్పారనమాట. అది అదవుతుంది కదా. కాబట్టి ఈ యొక్క హరినామ సంకీర్తనం ఏదైతే ఉందో ఇది మాత్రమే ప్రస్తుత యుగంలో సాక్షాత్కారం పొందడానికి మార్గంగా చెప్పబడింది. ఇంకా ఇక్కడ చాణక్యుడు ఏం చెప్తున్నాడు, మరొక ఉపదేశం అంటే కష్టించి

ప్రార్థన చేసేవాడికి పేదరికం ఉండదు అని చెప్పి ఉంటున్నాడు. ఇది భక్తునికి అలాగే కర్మిష్టివానికి ఇద్దరికి వర్తిస్తుంది అని చెప్పి ఉంటున్నారు. ఇది కృషితవ నాస్తి దుర్భిక్షం అంటే కష్టించి పనిచేస్తే దుర్భిక్షం అనేది ఉండదు అనేది భక్తుడికి వర్తిస్తుంది, కర్మిష్టివానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నీతి శాస్త్రాలు అనేవి సాధారణ జనులను ఉద్దేశించి చెప్పబడ్డాయి కాబట్టి కర్మ అనేది కొన్నిసార్లు దాదాపుగా అత్యున్నతమైనదిగా పరిగణించబడుతుంది అన్నమాట. మరి ఎవరైతే సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడికి శరణాగతి పొందలేదో వారు ఇంకా దివ్యత్వాన్ని, అంటే ఎవరైతే పూర్తిగా ఇంకా సర్వశక్తివంతుడైనటువంటి పూర్ణ పురుషోత్తమ భగవానుడికి శరణాగతి పొందలేదో కాబట్టి వాళ్ళు ఇంకా దివ్యత్వాన్ని పొందలేదో అలాంటి వారు ఈ కర్మఫలం ఏదైతే ఉందో, అంటే మనం పూర్వం చేసుకునేటువంటి పనుల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవి మనకి ఖచ్చితంగా తాటసక్యం కానివిగానే ఉంటాయని చెప్పి అంటున్నారు. పూర్వం మనం చేసుకునేటువంటి కర్మల యొక్క ఫలితాలు ఆ ఫలితాలు దాటసక్యంగానే ఉంటాయి. అవి ఒక పెద్ద రాశిలాగా పోగుపడిపోయి ఉంటాయి. ఎప్పటి వరకు రాశిలాగా పోగుపడిపోయి ఉంటాయి? ఎప్పటివరకైతే మనం సర్వశక్తిమంతుడైన భగవంతుడికి మనం శరణాగతి పొందామో, ఎప్పటివరకైతే మనం దివ్యస్థితిని పొందామో, అప్పటి వరకు మనం చేసుకునేటువంటి పూర్వ కర్మల యొక్క ఫలితాలు తరగని రాశిలాగా పడి ఉంటాయి అని చెప్పి ఉంటున్నారు. కానీ ఎవరైతే గురువు మరియు భగవంతునికి దివ్యనామం యొక్క కృప వల్ల ఈ దివ్యస్థితిని పొందుతారో వారి యొక్క కర్మ యొక్క ప్రభావం అనేది అది ఏమవుతుందంటే చాలా సున్నితంగా అయిపోతుంది. అంటే ఆ భక్తుడు ఎంతగా భగవంతుడికి శరణాగతి పొందుతాడో, ఏ మేరకు భక్తుడు భగవంతుడికి శరణాగతి పొందుతాడో ఆ మేరకు ఏమవుతాయి అతని యొక్క కర్మఫలాలు అనేవి తీసివేయబడతాయని చెప్పి ఉంటున్నారు. ఏ భక్తుడైతే ప్రతిరోజు హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తాడో అతడు తన యొక్క వికర్మ ఫలితాల గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఉంటున్నారు. ఎందుకంటే అతడు పూర్ణ పురుషోత్తమ భగవానుని యొక్క ఆశ్రయంలో జీవిస్తాడు కాబట్టి. ఏ విధంగా అయితే కృష్ణుడు అర్జునుడికి వాగ్దానం చేస్తున్నాడు ఏమని, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పుకుంటున్నాడు. అంటే నేను నిన్ను సకల పాప ఫలితముల నుండి ఉద్ధరిస్తాను అని చెప్పుకుంటున్నాడు. ఏం భయపడద్దు మా శుచః అని చెప్పుకుంటున్నాడు. ఇది 11వ శ్లోకం చూద్దాం. అతిరూపేణ వై సీత అతి గర్వేణ రావణ అతిధానాద్ బలిర్బద్ధో హ్యతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పన్నాడు. ఎక్కడదన్నమాట అతి సర్వత్ర వర్జయేత్? ఎప్పుడు వాడుతుంటాం, ఎక్కడదంటే చాణక్యుడు చెప్పాడు అని చెప్పాడు చూడండి. అతిరూపేణ వై సీత, అతిరూపేణ వై సీత అతి గర్వేణ రావణ అతిధానాద్ బలిర్బద్ధో అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పన్నాడు. యతి సర్వత్ర వర్జయే. సీతాదేవి రావణుడి చేత ఎందుకు ఎత్తగ వెళ్ళబడిందంటే ఆమె యొక్క తీవ్రమైనటువంటి సౌందర్యం కారణం చేత.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
0: బంగిని పిల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
1: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
0: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
1: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. మీరు బైక్ నడిపేటప్పుడు అసౌకర్యం అనుకుని హెల్మెట్ ను నిర్లక్ష్యం చేయకండి. హాస్పిటల్లో కట్లు కట్టి ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు తట్టుకోలేరని వివేకం. మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
1: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.
0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
0: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
1: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
0: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
1: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

తెలుసున్నవాడు చెప్పేటప్పుడు రాజమండ్రి వస్తుంది, ద్వారపూడి వస్తుందని చెప్పడు. ఎక్కడ ఏం తినాలో, ఏం తాగాలో, ఎలా పడుకోవాలో, ఎలా వెళ్ళాలో ఎందుకు చెప్తాడంటే ఆత్మీయత అందులో కలిసిపోయి ఉంది. కలిసిపోయి ఉండడంలో అలా చెప్తాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, నిజంగా మాట్లాడడంలో వాల్మీకి మహర్షి మాట్లాడించడంలో అందం చూడండి. ఇందుకుని మహాత్ముడయ్యాడు. ఇప్పుడు రాముడి మీద ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడంటే ఋషిముఖానికి వెళ్ళి నీ పని అవుతుందని ఏదో చేతకాని వాడికి చెప్పినట్టు చెప్పట్లేదు. ఉపకారం చేయడంలో అంత శ్రద్ధతో చేస్తున్నాడు. మహానుభావుడి వల్ల నేను మళ్ళీ పునర్జన్మ పొందానని సంతోషిస్తున్నాడు. నాయన రామ, నువ్వు లక్ష్మణ సహితుడవై పశ్చిమ దిశగా ఇదే మార్గంలో విడితే బోలెడన్ని చెట్లు కనపడతాయి. నేరేడు, మోరటి, పనస, జువ్వి, మర్రి, తుమ్మిక, రావి, కొండగోగు, మామిడి, చండ్ర, పొన్న, ఎర్రగోరుంట, కానుగ, నల్లవి, అశోక వృక్షాలు, కడిమి చెట్లు, గన్నేరు చెట్లు, నల్లజీడి చెట్లు, అశోక వృక్షాలు, ఎర్రచందన చెట్లు, దేవదారు వృక్షాలు అన్నీ కనపడతాయి. ఎందుకు ఇవన్నీ? ఆప్యాయత కలిగిన మేనమామ చెప్పినట్టు చెప్పడం. వీటికి మంచి మంచి పళ్ళు ఉంటాయి. లక్ష్మణుడు ఎక్కి కోసి నీకు తెచ్చి పెట్టచ్చు, లేదా కొమ్మలు ఉంచినా కూడా అందుతాయి. అంటే కింద కొమ్మలకు కూడా అన్ని పళ్ళుంటే ఆ పళ్ళు ఎవరు కొయ్యరు. ఎంత వివరంగా మాట్లాడతాడో చూడండి. అక్కడే ఉంటుంది క్యాంటీన్. ఒకవేళ క్యాంటీన్ ఏ కారణం చేతనైనా మూసేసి ఉంటే నువ్వు కంగారు పడకు. ఇటువైపు కట్టేస్తారు, కానీ అదే టైంలో టిఫిన్ ఎక్కువ తినేవాళ్ళు అవతల ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. ఇటు చెక్కలతో క్లోజ్ చేసి అటువైపు అమ్ముతుంటాడు, అటువైపు వెళ్ళు అని చెప్తాడు. చూసారా మా మేనమామ అలా చెప్తాడు చెప్పేటప్పుడు. మీరు ఆ శ్లోకాలలో అవతలవాడి ఆప్యాయత చూడాలి. ఆ చెప్పడంలో ఎంత గొప్ప రచన అండి మహర్షిది. కాబట్టి లక్ష్మణుడు కొమ్మలు ఉంచి పళ్ళు కొయ్యొచ్చు. తేనె పట్ల నుంచి తేనె కారుతూ ఉంటుంది. రామ, అవి మీరు తినచ్చు. అది దాటి మీరు వెడితే అక్కడ మీకు ఒక చిక్కటి వనం కనపడుతుంది. అంటే చిక్కటి వనం, చక్కటి వనం, బాగా చెట్లు దగ్గర దగ్గరగా ఉంటాయి. అవన్నీ పూలతో పళ్ళతో నిండిపోయి ఉంటాయి. సర్వకామ ఫలాహ వృక్షాహ పాదపాస్తు మధుశ్రమాహ సర్వేచ ఋతవస్తత్ర వని చైత్రరథేయధ. చైత్రరథం అంటే ఎప్పుడు అన్ని ఋతువులు ఉంటేదాన్ని చైత్రరథం అంటారు. అన్ని ఋతువులు ఉన్నట్టే అక్కడ ఎప్పుడు పళ్ళతో, తేనె పట్లతో, పువ్వులతో ఆ చెట్లన్నీ శోభాయమానంగా ఉంటాయి. అక్కడ చక్కగా మీరు తేనె తాగచ్చు, పళ్ళు తినచ్చు. అది దాటి వెళ్ళిన తర్వాత మీకు మీరు పంపా సరోవర తీరానికి వెడతారు. రామ, పంపా సరోవర తీరంలో ఒడ్డున ఎక్కడా కూడా అసలు గులకరాళ్ళు ఉండవు. సాధారణంగా నది ఒడ్డున అన్ని చోట్ల గులకరాళ్ళు ఉంటాయి. గులకరాళ్ళు ఉంటే ఏమిటి అని మీరు అడగచ్చు. రాముడు పాదుకలు లేకుండా నడుస్తున్నాడు. గులకరాళ్ళు ఉంటే గుచ్చుకుంటాయి కాళ్ళు. కాబట్టి రామ, పంపానదీ తీరంలో గులకరాళ్ళు ఉండవు. అంటే ఆయన కాళ్ళకి గుచ్చుకునేవి లేవు. ఎంత ప్రేమో చూడండి ఆ చెప్పడంలో. పంపానదీ తీరంలో గులకరాళ్ళు ఉండవు. ఆ నీళ్లు చల్లగా ఆ పుట్టినటువంటి అందులో పుట్టినటువంటి పద్మముల యొక్క కింజిల్కమల నుండి రాలినటువంటి పుప్పుడితో సుగంధ భరితములై తీయగా చల్లగా ఉంటాయి. ఎప్పుడు స్నానం చేద్దామా, ఎప్పుడు తాగుదామా అనిపిస్తుంది. రామ, అక్కడ నాచు ఉండదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా పంచ పైకి తీసి కాలు జారుతుందేమో అని చూసుకుని వెయ్యక్కర్లేదు. ఆ కింద ఉన్నటువంటి ఇసుక నీకు కనపడుతుంది. ఆ నీరు వెండి పళ్ళెంలా ఉంటుంది. అంత స్వచ్ఛంగా ఉంటుంది. మహానందిలో ఉంటుంది సరోవరం. అలా ఉంటాయి నీళ్లు. రామ నీకు ఇంకొక విషయం చెప్తున్నాను. అక్కడ అనేకమైన పక్షులు ఆ ఒడ్డును తిరుగుతుంటాయి. వాటికేం భయం ఉండదు. అవి చాలా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అవి ఎంత రుచిగా ఉంటాయో తెలుసా రామ? ఘృతపిండోపమాన్ స్థూలాంతాన్ ద్విజాన్ భక్షయిష్యథ రోహితాన్ వక్రతుండాశ్చ నడమీనాంశ్చ రాఘవ. రామ, పెద్ద పెద్ద చేపలు ముళ్ళున్నవి, రెక్కలున్నవి ఆ నదిలో తిరుగుతుంటాయి పంపా సరోవరంలో. నేతి ముద్ద ఎలా ఉంటుందో అంత కమ్మగా ఉంటాయి అక్కడున్న పక్షులు. మాంసాహారం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నోరూరే ప్రయత్నంలో ఉండకండి. కాబట్టి అంత కమ్మటి రుచి కలిగినటువంటి పక్షులు ఉంటాయి. కాబట్టి పాంసాయాం ఇషుభి మచ్చాన్ తత్ర రామవరాన్ హతాన్ నిష్పక్షాన్ అయస్తప్తాన్ అకృషా నికకంటకాన్. ఎంత వివరంగా చెప్తాడంటే ఆ నదిలో కొన్ని కొన్ని పక్షులు ఆ నదిలో తిరుగుతుంటాయి. గండు మీనులు, సొరమీనులు, రొయ్యలు, చేపలు అన్నీ ఆడుకుంటూ ఉంటాయి. లక్ష్మణుడు బాణంతో గుచ్చి వాటిని పైకి తీస్తాడు. తీసి అగ్నిహోత్రం మీద ఆ బాణంతో ఇలా ఇలా తిప్పితే ఎర్రగా కాలుతాయి. నువ్వు అక్కడ ఒడ్డున కూర్చో రామ. కూర్చుంటే ఒక్కొక్క చేపని కాల్చి పట్టుకొస్తాడు. ఆ పక్షిని కొట్టి కాల్చి పచనం చేసి ఆ నీతి ముద్దలా ఉన్న పక్షి మాంసం తీసుకొచ్చి పెడతాడు. చక్క నువ్వు ఆ ఒడ్డున కూర్చు.

కమ్మగా తినం, తిన్న తర్వాత దాహం వేస్తుంది. ఎందుకంటే నేతి ముద్దలా కదా ఉంటాయి. దాహం వేస్తే లక్ష్మణుడు ఏం చేస్తారో తెలుసా? భృశం తేఖానతో మచ్చాన్ పంపాయాహ పుష్ప సంచయే పద్మగంధి శివం వారి సుఖశీత మనామయం ఉధృత్య సతతాక్లిష్టం రౌప్య స్ఫాటిక సన్నిభం అసౌ పుష్కరవర్ణేన లక్ష్మణ పాయిష్యతి. తామరాకులు ఉంటాయి రామ, ఆ తామరాకులు దొప్పగా చేసి పంపా సరోవరంలోకి ఎడతాడు లక్ష్మణుడు. ఆ నీళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? వెండి రేకు బోర్లించినట్టు ఉంటాయి, తెల్లగా అడుగునున్నటువంటి ఇసక కనపడుతుంటుంది. దాంట్లో బోలెడని పద్మాలు ఉంటాయి, పద్మాలకి కింజిల్కాలు ఉంటాయి, వాటిలోంచి ఆ పుప్పుడెంత నీటి మీద పడుతుంది. అందుకని మంచి ఏదో అన్ని రకాల పదార్థాలతోటి శివాభిషేకం చేస్తే వచ్చిన తీర్థం అన్ని రుచులు కలిసి మంచి సుగంధ ద్రవ్యాలతో సువాసనతో ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆ నీళ్లు. ఆ నీళ్లు తామరాకు దొప్పతో తెచ్చి నీకు ఇస్తాడు. నువ్వు చక్కగా ఏం చేస్తావంటే తామరాకు దొప్పతో చల్లటి నీళ్లు తాగు. సాయంకాలం వేళలో నువ్వు ఆ పంపా సరోవర ప్రాంతంలో తిరుగుతుంటే జింకలు లేళ్ళు తిరుగుతుంటాయి, చెట్లన్నీ పువ్వులు ఇట్టుకున్నాయా అన్నట్టుగా పువ్వులతో శోభిస్తుంటాయి. నీకు సీతమ్మ కనపడలేదు అన్న బెంగ నీకు తీరుతుంది. రామ, అక్కడ పుష్పమాలలు కొన్ని పడి ఉంటాయి. ఆ పుష్పమాలలు ఎన్ని సంవత్సరములైన వాడవు, ఎందుకో తెలుసా? నతాని కశ్చిన్ మాల్యాని తత్రారోపయితానరః నచ వై మ్లానతామ్యాంతి నచ సీర్యంతి రాఘవ. మతంగ మహర్షి యొక్క శిష్యులు గురువుగారికి సేవ చేయడం కోసమని అక్కడికొచ్చి దర్భలవి సేకరిస్తున్నప్పుడు వాళ్ళ శరీరానికి కలిగినటువంటి శ్రమ వలన పుట్టినటువంటి స్వేద బిందువులు నేల మీద పడి పువ్వులై దండలయ్యాయవి. ఆ దండలు ఎవరూ తీసి ధరించరు. వాళ్ళ ఆ శిష్యుల యొక్క చెమట పువ్వులైంది కాబట్టి ఆ పువ్వులు సూర్యరశ్మికి వాడవు, గాలికి ఒడిలిపోవు. అవి ఎన్ని సంవత్సరములైనా అలాగే ఉంటుంటాయి. ఆ మాలలు ఎవరూ ధరించరు. నువ్వు అక్కడ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం కనపడుతుంది, చాలా లోపలికి వెళ్ళడం చాలా కష్టం, గున్న ఏనుగులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. రామ, అక్కడే శబరి ఉంది ఇప్పుడు ఆశ్రమంలో. తేషాం గతానాం అద్యాపి దృశ్యతే పరిచారిణి శ్రమణీ శబరీనామ కాకుత్స చిరంజీవిని త్వాంతు ధర్మే స్థితా నిత్యం సర్వభూత నమస్కృతం దృష్ట్వా దేవోపమం రామ స్వర్గలోకం గమిష్యతి. నువ్వొక్కసారి ఆ ఆశ్రమంలోకి వెళ్ళి శబరిని చూస్తే శబరి నిన్ను చూసిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది, నీకోసమే ఎదురు చూస్తోంది. రామ, అక్కడ నుంచి కొంచెం ముందుకు వెడితే ఎప్పుడు ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. ఆ ఏనుగులు తిరుగుతున్నటువంటి ప్రాంతానికి లోపలే మతంగ మహర్షి చేత నిర్మింపబడిన మతంగ వనము అని ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఆశ్రమం ఉంది. అక్కడే పంపా సరోవరానికి తూర్పున ఋష్యముఖము అనేటటువంటి ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా రామ? ఋష్యముఖస్య పంపాయాః పురస్తాత్ పుష్పిత ద్రుమః సుదుఃఖారోహణో నామ శిశు నాగాభిరక్షితః ఉదారో బ్రహ్మణా చైవ పూర్వకాలే వినిర్మితః శయానః పురుషో రామ తస్య శైలస్య మూర్ధని యత్ స్వప్నే లభతే విత్తం తత్ ప్రబుద్ధో దిగచ్చతి నత్వేనం విషమాచారః పాపకర్మాధిరోహతి యస్తు తం విషమాచారః పాపకర్మాధిరోహతి తత్రైవ ప్రహరంత్యేనం సుప్త ఆదాయ రాక్షసాః తత్రాపి శిశునాగానాం ఆక్రంధ శ్రూయతే మహాన్ క్రీడతాం రామ పంపాయాం మతంగారణ్యవాసినాం. ఆ ఋష్యముఖ పర్వత శిఖరములున్నాయే, ఆ శిఖరము పైకి ఎక్కడం చాలా చాలా కష్టం రామ. అందుకే ఆ శిఖరానికి పేరేమని పిలుస్తారో తెలుసా? దాన్ని సుదుఃఖారోహణ శిఖరము అని పిలుస్తారు. ఎక్కడం చాలా కష్టం కాబట్టి ఆ శిఖరం మీదకి ఎవరూ ఎక్కలేరు. దాని చుట్టూ ఎప్పుడు గున్నేనుగులు తిరుగుతుంటాయి, శిశునాగములు. కాబట్టి ఆ గున్నేనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి, పంపా సరోవరంలో నీళ్లు తాడి ఆడుకుంటుంటాయి. ఎవరైనా శిఖరం పైకెక్కి రాత్రి నిద్రపోయినప్పుడు వాళ్ళ కల్లో ఏం కనపడుతుందో అది వాళ్ళకి దొరుకుతుంది తెల్లవారేటప్పటికి. పాపాచారం కలిగిన వాళ్ళు ఋష్యముఖ పర్వతం మీదకి ఎక్కి ఉండలేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి నిద్ర పట్టగానే రాక్షసులు వచ్చి చంపేస్తారు. కాబట్టి ఏమర్థమవుతోంది? ఋష్యముఖ పర్వతం మీదున్న సుగ్రీవుడు నలుగురు వానరులు పాపాచారము కలిగిన వారు కారు. వారు పాపాచారులు అని వాలి చరిమీశాడు తప్ప వాళ్ళు నిజమునకు పాపాచారులు కారు. అటువంటి వారైతే రామా నిన్ను వాళ్ళతో సంధి చేసుకోమని చెప్పను, ఇది దాని అర్థం. కాబట్టి యత్ స్వప్నే లభతే విత్తం తత్ప్రబుద్ధోది గచ్చతి. రాత్రి కల్లో ఏం కనపడిందో అది తెల్లవారేటప్పటికీ ఆ కొండ మీద దొరుకుతుంది. కాబట్టి రామ ఆ పర్వత శిఖరం మీదకి వెడితే అక్కడ ఒక గొప్ప గుహ ఒకటి ఉంది. రామతస్యతు శైలస్య మహతీ శోభతే గుహ శిలాపిధానా కాకుత్స దుఃఖం చాస్యాహ ప్రవేశనం.
ఆ గుహకి ఒక పెద్ద శిల అడ్డుపెట్టి ఉంటుంది.

దానిలోనే సుగ్రీవుడు నలుగురు వానరులతో ఉంటాడు. ఆ గుహలోకి ప్రవేశించడం చాలా కష్టం. తస్యా వసంతి సుగ్రీవ చతుర్భి సహవానరై కదాచిత్ శిఖరే తస్యా పర్వతస్యా అధిష్టతే. రామ ఆ శిశునాగములు ఆ గొన్నేనుగులు ఉన్నాయే అవి పంపా సరోవరంలోకి వచ్చి నీళ్లు తాగి పైకి చిమ్మి ఆడుకుని పెద్దగా అరుస్తుంటాయి. అవి అలా అరిచినప్పుడు వాటి యొక్క ఘీంకారములు ఆ పర్వత శిఖరం మీదకి వినపడుతుంటాయి. అప్పుడప్పుడు సుగ్రీవుడు గుహలోంచి బయటికి వచ్చి నలుగురు వానరులతో కలిసి ఆ శిఖరం మీద కూర్చుని చూస్తూ ఉంటాడు. ఇవన్నీ అక్కడే ఉన్నాడు. నిజంగా లైవ్ టెలికాస్ట్ ఇస్తారండి. మనం చదువుతుంటే అబ్బా మనం ఒక్కసారి ఆ ఋష్యమూక పర్వతం ఆ పంపా నది ఇంకా ఎన్ని చెప్పారో తెలుసా అండి. రామ గుంపులు గుంపులుగా అడవి పందులు వస్తాయి. అడవి పందులు పంపా సరోవరంలో నీళ్లు తాగి పర్వత గుహల్లో ఆడుకుంటూ వెళ్ళి పడుకుంటాయి. పడుకుని పెద్ద పెద్ద రంకెలు వేస్తాయి. ఆ రంకెలు ఎలా ఉంటాయో తెలుసా, అవబోతు రంకెల్లా ఉంటాయి. అక్కడ గొన్నేనుగులు ఏమి ఆటలాడుతుంటాయో రామ, ఆ పర్వత శిఖరం చుట్టూ అవి తిరుగుతుంటాయి. వాటిని దాటి శిఖరం ఎక్కవలసి ఉంటుంది. ఇవన్నీ చెప్పి రామ తొందరగా బయలుదేరి సుగ్రీవుడితో స్నేహం చేసుకో, చాలా సంతోషం అన్నారు, మీరు ఆజ్ఞనిస్తే నేను బయలుదేరుతానన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరి శబరి ఉన్నటువంటి ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నారు. శబరి వెంటనే స్వాగతం చెప్పింది. స్వాగతం చెప్పి అంది, తౌచి దృష్ట్వా తదా సిద్ధ సముద్ధాయ కృతాంజలి రామస్య పాదౌ జగ్రహ లక్ష్మణస్య చ ధీమతః పాద్యమాచమనీయం చ సర్వం ప్రాణాద్యధానిధి. ఆవిడ వెంటనే రామలక్ష్మణులు ఇద్దరి పాదములు పట్టుకుని అర్ఘ్యపాద్యములిచ్చి కూర్చోపెట్టి, నాయన రామ నీ దర్శనం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంది. అంటే రాముడు ఆవిడ్ని ప్రశ్నించాడు, ఇదే నేను మీతో అన్నది. రాముడు ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడతాడో మీకు అలవాటైతే ఎక్కడ ఎలా మాట్లాడాలో మీకు వచ్చేస్తుంది. కొన్నాళ్ళకి తాపసితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఎలా మాట్లాడతాడో చూడండి. తమువాచతతో రామ శ్రమణీం సంసిత వ్రతాం కచ్చిత్తే నిజితా విఘ్నా కచ్చిత్తే వర్ధతే తప కచ్చిత్తే నిహిత క్రోధాహారశ్చ తపోధని కచ్చిత్తే నియమాః ప్రాప్తాః కచ్చిత్తే మనసః సుఖం కచ్చిత్తే గురు శుశ్రూషా సఫలా చారుభాషిణి. ఓ శబరి, నీ తపస్సు విఘ్నం లేకుండా కొనసాగుతోందా? నువ్వు ఆహారమును స్వీకరించేటప్పుడు నియమాన్ని ఉల్లంఘించకుండా ఆహారాన్ని తీసుకోవడంలో ఏ ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నావంటే రుచికి లొంగకుండా ఉండగలుగుతున్నావా? కచ్చిత్తే వర్ధతే తపః తపస్సు రోజు రోజుకి పెంచుకోగలుగుతున్నావా? ప్రతిరోజు నియమాలు పాటిస్తున్నావా? నీ మనసు సుఖంగా ఉంటోందా? నీ గురు శుశ్రూష బాగా చరిగిందా? నాకు వాటి గురించి చెప్పు. ఎవరిని ఏ అడగాలో అవి అడగాలి. అడిగితే ఆవిడ చాలా సంతోషించింది. అజ్యప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాన్మయ అద్యమే సఫలం తప్తం గురువశ్చ సుపూజితాః అద్యమే సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి తయిదేవ వరే రామ పూజితే పురుషస్వభ చక్షుషా తపసౌమ్యేన పూతాస్మి రఘునందన గమిష్యాం అక్షయాన్ లోకాన్ తత్ప్రసాదా అరిందమ. నాయన, ఎప్పటి నుంచో నీ దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను. నా తపస్సు ఇంతకాలం నిర్విఘ్నంగా సాగింది అని గుర్తేమిటో తెలుసా? నా తపస్సు సిద్ధి పొందింది అనడానికి తార్కాణమే నీ దర్శనం. నీ దర్శనం కోసమే చూస్తున్నాను. నీ దర్శనం కోసమే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్న నాకు ఈ కన్నులతో నిన్ను చూసే భాగ్యం కలిగింది కాబట్టి, నేను ఉన్న ప్రయోజనం పూర్తయిపోయింది కాబట్టి నువ్వు అనుమతించిన తర్వాత ఇంకా నేను ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాను. మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభ తమార్థే పురుషవ్యాఘ్ర పంపాయా స్థిర సంభవం. పంపానదీ తీరమునందు ఉన్నటువంటి అనేకమైన కందమూలములను ఫలములను నువ్వు ఎప్పుడొస్తావో నీకు పెడదామని నేను తీసుకొచ్చి దాచి ఉంచాను. అంటే మీరు ఈ మాటలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, శ్రద్ధ అని ఒకటి ఉంటుంది. శ్రద్ధ అంటే ఏమిటో తెలుసా అండి? ఎప్పుడో అప్పుడు రాముడు వస్తాడని తీసుకొచ్చి రెండు దానిమ్మ పళ్ళు వచ్చి చూద్దాం, ఇవాళ కూడా ఇన్నాళ్ళు రాలేదు, ఇవాళ వచ్చేసాడు, ఏంటంటే పోన్లే దానిమ్మ పళ్ళు రెండు మూడు రోజులు ఉంటాయిగా కాబట్టి రెండు మూడు రోజులు రాకపోతే అప్పుడు మళ్ళీ తీసుకొద్దామని పెట్టు కూర్చోవడం కాదు. ద్రాక్ష పళ్ళ గుత్తి నైవేద్యం పెట్టడానికి, ద్రాక్ష పళ్ళ గుత్తి నుంచి ద్రాక్ష పళ్ళు విడతీసి కడిగి నైవేద్యం పెట్టడానికి చాలా తేడా ఉందిగా, ఉందా లేదా? నీకు గుత్తిస్తే తింటారా? విడదీసి కడిగి పట్టరా అంటారా అనరా? ఈశ్వరుడు తినాలంటే గుత్తి ఎలా నైవేద్యం పెడుతున్నావు? నీకు తినాలని కోరుకుంటే పూజలో అంతర్భాగం చక్కగా పళ్ళన్నీ విడదీసి నీళ్లతో కడిగి
పళ్ళెంలో చక్కగా అందులో మెత్తబడిపోయిన పళ్ళు తీసేసి మిగిలిన పళ్ళు వెండి పళ్ళెంలో, నీ వెండి పళ్ళెం కూడా కాదుగా ఇచ్చారుగా పెద్ద పళ్ళెం చక్కగా నైవేద్యం పెట్టమని, అందులో చక్క విషయం.

విశాలంగా పెట్టి, రామ చక్కగా మెల్లగా, అమ్మ నా తల్లి సీతమ్మ లక్ష్మణయ్య ఒక్కొక్క పండు తీసుకుని హాయిగా తినండి అని ఆ పళ్ళెం అక్కడ పెట్టి ప్రశాంతంగా నివేదన చెయ్యి. నువ్వు కడిగినందుకు పొంగిపోతాడు ఆయన, అది పూజ. ఓరి ఓరి ఓరి, వీడు నేను తినాలని పళ్ళు కడుగుతున్నాడు సీతా, చూసావా అంటాడు. గుత్తి అక్కడ ఎట్టి నైవేద్యం పెట్టు. ఏమండి చూసారా, అందులో చప్పబడిపోయినవి, మెత్తపడిపోయినవి, కుళ్ళిపోయినవి.

మనస్సు ఎందు భావన. ఓ రెండు దానిమ్మ పళ్ళు ఇచ్చారు. ఓ గోటితో విప్పి చూసి, స్వామి ఎర్ర దానిమ్మ గింజలు నేను విప్పి పెడుదను, కానీ తల్లి సీతమ్మ చూస్తోంది, అన్ని ద్రాక్షపళ్ళు నువ్వే కడిగేసి అరటిపండు తొక్కలు నువ్వే తీసేసి అన్నీ పెట్టేస్తే మా ఆయనకి నేను పెట్టుకోవద్దయ్యా ప్రేమతో, అవి నాకు నేను విప్పి పెట్టుకుంటాను ఎంత బాగున్నాయో అంటోంది. అమ్మకి ఇస్తాను, అమ్మ విప్పి పెడుతుంది, ఇదిగో అమ్మ చేతిలో పెడుతున్నాను, ఇవి మీరు గింజలు ఒలుచుకు తినండి, ఇవి మాత్రం అమ్మ గింజలు ఒలిచే వరకు ఇవి తింటుండండి రామా అని మీరు భావన చేసి సంతోషంగా ఓసారి ఆ పళ్ళం అక్కడ పెట్టి ఓ రెండు మూడు నిమిషాలు సంతోషపడిపోయి మీ ఎదురుకుండా సీతారామ లక్ష్మణులు హనుమ ఉన్నారు అనుకుని అప్పుడు మీరు నైవేద్యం పెట్టి నా స్వామి తింటున్నాడు, ఆయన తింటున్నప్పుడు ఆ పళ్ళరసం కంఠంలోకి దిగుతుంటే సంతోషంగా ఆయన చూస్తున్నాడని మీరు భావన చేస్తే నన్ను నమ్మండది ప్రసాదమే, ఆయన తిన్న శేషం ఇది. అసలు ఆ భావన లేకపోతే మిమ్మల్ని నైవేద్యం పెట్టమని పంపించిన ఆయన యొక్క ద్రవ్యం వృధా తప్ప ఉపయోగమే ఉండదు. కాబట్టి నేను రోజూ పంపా సరోవరం నుంచి తెచ్చాను పళ్ళు, తెచ్చి అక్కడ పెట్టాను, రామ మీరు స్వీకరించండి అక్కడ పెట్టింది అంతేకాని కొరికి చూసింది, కొరికి చూసి పెట్టింది, ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ లేవు. ఆవిడ శుశ్రూష చేసింది గురువులకి, మతంగ మహర్షికి, ఆవిడికి తెలుసు ఎక్కడెలా ప్రవర్తించాలో, ఆవిడ శ్రద్ధ ఎక్కడా. మీకు అర్థమవుతుందని నేను ఈ మాటలు చెప్పాను, నైవేద్యం పెట్టడం ద్రాక్షపళ్ళ గుత్తి గురించి. ఆవిడ అలా ప్రతిరోజు సేకరించి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఏమో రాముడు వస్తాడేమో పెట్టుకోవాలి ఎప్పటి పళ్ళు అప్పుడు. నేను చైతన్య కుసుమ ప్రియా అమ్మవారు, అందుకే అమ్మవారికి బంగారు తామరలతో బంగారం పూలు చేయించామని అంటారు. బంగారం పూలతో చేయిస్తే మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, చాలామంది చేసేస్తారు కానీ దానికి ఒక కాడ ఉంటుంది. రెండో రోజు ఎవరో ఏం చేస్తాడు, ఇలా తీస్తాడు ఆ పూలు, అది గీసుకుని అమ్మవారి పాదానికి ఎర్రగా ఉన్న నా తల్లి పాదం మీద గీత పడి చిన్ని నెత్తుటి చుక్క పైకి చిందింది అనుకోండి, మీరు కోటి జన్మలెత్తినా మీ పాపం పోదు. ఎవడు చేయమన్నాడు ఆ పూలు, ఓ గడ్డి పువ్వు తెచ్చి అక్కడ పెట్టు చాలు. అందుకే ఆవిడ చెప్పింది చైతన్య కుసుమ ప్రియ, నేను చైతన్యం ఉన్న పువ్వులను ఇష్టపడతాను అని చెప్పింది ఆవిడ. ఈ బంగారం పూలు వెండి పూలు తెచ్చేయమని ఎవడు చెప్పలేదు, ఎవడో విర్రెక్కినవాడు మొదలెట్టాడు ఇవన్నీ. కాబట్టి అలాంటి పిచ్చి పనులు అనవసరం, చైతన్య కుసుమాలు ప్రకృతిలో వచ్చాయి వాటితో చేస్తే చాలు. అందుకే ఏ ఋతు పుష్పములను ఆ ఋతువునందు పూజ చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. అసాధారణమైనవి తెచ్చే ప్రయత్నం చేయకూడదు, అక్కడ నీకు లభ్యమయ్యే వాటితో చేస్తేనే ఈశ్వరుడు సంతోషిస్తాడు ఎప్పుడు. శ్రద్ధ కాబట్టి శబరి వాటిని అన్నింటినీ అక్కడ పెట్టింది. ఇహతే భావితాత్మానో గురవేమే మహావని జుహావాంచక్రియే తీర్థం మంత్రవన్ మంత్రపూజితం. నాయన ఇదిగో మా గురువు గారి యొక్క గొప్పతనం ఏమిటో చూపిస్తాను రా, ఆశ్రమం చూపిస్తానని తీసుకెళ్ళి గురవోమే మహావని, మా గురువు గారు ఈ అరణ్యంలోనే తిరిగారు ఈ ఆశ్రమంలో, ఆయన ఒకనకొకప్పుడు తన మంత్రశక్తితో గంగానదిని ఆవాహన చేశారు, ఇదిగో ఇక్కడ తీర్థం ఇప్పటికీ ప్రవహిస్తోంది ఆశ్రమంలో చూడు. ఇయం ప్రత్యక్స్థలీవేది ఎత్రతేమే మనస్కృతాః పుష్పాపహారం కుర్వంతి పుష్పోపహారం కుర్వంతి శ్రమదుద్దేశిభిక్కరైహి. చాలా బడలిపోయినటువంటి నీరసంతో ఉన్న శరీరంతో ఉపవాసములు చేసి చేసి ఉన్నటువంటి శరీరం కాబట్టి భగవంతుని యందు ధ్యానంలో ఒళ్ళు మరిచిపోయిన వారు కనుక లేచి పుష్పమాల ఇలా ఉనికిపోతున్న చేత్తో స్వామికి సమర్పించారు. ఇక్కడ ఇక్కడే ఆయన అగ్నికార్యం చేశారు. వాళ్ళు వెళ్ళిపోయి చాలా కాలమైంది, నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు దివ్య విమానాలు ఎక్కి వెళ్ళిపోయారు. రామ ఇప్పటికీ వేదులు ఎలా ప్రకాశిస్తుంటాయో చూడు, దిశలన్నీ ప్రకాశిస్తాయి ఈ వేదుల వల్ల. వాళ్ళు చేసినటువంటి అగ్నికార్యం ఇప్పటికీ అంత తేజస్సుతో ఉంది. తేషాం తప ప్రభావేన పశ్యాద్యాపి రఘుత్వ ద్యోతయంతి దిశ సర్వా శ్రియా వేద్యోతుల ప్రభా అశక్నువద్భిస్తైర్గంతుం ఉపవాస శ్రమాలసైహి చింతితే భ్యగతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్. చింతితే భ్యాగతాన్ పశ్య, ఎంత గొప్ప మాట అండి. ఆయనట అక్కడ కూర్చుని తపస్సు చేసి చేసి చేసి చేసి హోమం చేసి చేసి చేసి చేసి సాయంకాలం సంధ్యావందనం వేళవుతోంది, లేచి వెళ్ళాలి అనుకున్నారట, కానీ అశక్నువద్భిస్తైర్గంతుం లేచి వెళ్ళడానికి ఓపిక లేదు, ఇంకా నీరసంగా ఉంది శరీరం. ఎలా అనుకుని సప్త సాగరములారా ఇలా రండి స్నానం చేస్తానన్నారట. ఏడు సముద్రాలు వచ్చి ఇక్కడ ప్రవహించాయి, నా గురువుగారు ఇందులో స్నానం చేశారు రామా చూడండి ఆవిడ. అంటే ఈ జాతి యందు ఋషుల యొక్క శక్తి ఏమిటో చూస్తున్నారు మహర్షి రామచంద్రమూర్తి. అద్యాపి నామశుష్యంతి ప్రదేశే రఘునందన, మా గురువుగారు శిష్యులు ఇక్కడే నారచీరలు ఒంటి

బట్టతో స్నానం చేయాలి. చేసి ఆ బట్ట పిండి ఆరేశారు. వారి శరీరమునకు తగిలిన కారణం చేత ఆ చీరలు ఆరలేదు. అది వాళ్ళ తపశ్శక్తి. దేవకార్యాణి కుర్వద్భిహి యానీమాని కృతాని వైహి పుష్పై కువలయై సార్థం మ్లానత్వం నోపయాంతి వై. వాళ్ళు చేతులతో ముట్టుకుని ఇక్కడ దేవతలకి పుష్పాలు సమర్పించారు. ఆ పువ్వులు ఇన్ని సంవత్సరములైన వాడవు, అలాగే ఉన్నాయి చూడు. ఇది మా గురువు గారి గొప్పతనం. కాబట్టి రామా, నేను నీ గురించి ఎదురు చూస్తున్నాను. నీకు ఆతిథ్యం ఇమ్మని మా గురువుగారు చెప్పారు. దర్శనం చేసుకుని ఆతిథ్యం ఇచ్చి రమ్మన్నారు. ఇటుగా రాముడు వస్తాడు, ఆతిథ్యం ఇవ్వడానికి ఉండాలన్నారంటే రామచంద్రమూర్తి ఆగమనానికి ఎలా ఎదురు చూశారో చూడండి. నీకు నేను స్వాగతం నెరపాను కాబట్టి ఇక నేను ఊర్ధలోకాలకి వెళ్ళిపోతాను. ఎంత తేలిగ్గా చెప్పేసిందో ఆవిడ, వెళ్ళిపోతానని. అంటే రాముడు లక్ష్మణుడి వంక చూసి శరభంగాశ్రమంలో చూశారు ఈ శక్తి. ఒక ఆడది తాపసి సన్యాసి ఆవిడ చెప్తోంది వెళ్ళిపోతానని. ఈ దేశంలో ఆడవాళ్ళు కూడా అంత తపశ్శక్తి సంపన్నులు. అనసూయని చూసాం, శబరిని చూస్తున్నాం. కాబట్టి ఇత్యుక్తా జటిలా వృద్ధ చీరకృష్ణాజినంబర తస్మిన్ ముహూర్తే శబరి దేహం జీర్ణం జిహాసతి అనుజ్ఞాతాతు రామేణ హుత్వాత్మానం హుతాశని జ్వలత్సావ సంకాశ స్వర్గమేవ జగామస దివ్యాభరణ సంయుక్త దివ్య మాల్యానులేపన దివ్యాంబరధరా తత్ర బభూవ ప్రియదర్శన విరాజయంతి తం దేశం విద్యుత్ సౌదామినీయథ యత్రతే స్మృతాత్మానో విహరంతి మహర్షయ తత్పుణ్యం శబరీ స్థానం జగామాత్మ సమాధిన. ఆవిడ కట్టుకున్నటువంటి నారచీర, ఆవిడ కట్టుకున్నటువంటి కృష్ణాజినాంబరం మొదలైనటువంటి వాటిని విడిచిపెట్టేసేసి ఆవిడ ఆ ఏవి కట్టుకుందో వాటితోటే అక్కడ అగ్నిహోత్రాన్ని రగల్చి అగ్నిహోత్రంలోకి ప్రవేశించింది. తన శరీరాన్ని కూడా అగ్నిహోత్రంలో వ్రేల్చింది. ఆ శరీరము అగ్నిహోత్రమునందు తప్తమైపోతూ ఉండగా మెరుపు తీగ ఎలా ఉంటుందో అటువంటి శరీరం కింద మారిపోయింది. మారిపోయి దివ్యమైనటువంటి ఆభరణములు దివ్యమైనటువంటి వస్త్రములు ధరించినదై ఈయన చూస్తుండగానే నమస్కారం చేస్తూ స్వర్గలోకానికి చేరిపోయి ఇత పూర్వం ఆమె సేవించిన గురువులు ఎక్కడున్నారో ఆ గురువుల శిష్యులు ఎక్కడున్నారో అక్కడికి ఈవిడ కూడా వెళ్ళిపోయింది. గురు సేవ ఎంత గొప్పదో నిరూపిస్తుంది శబరి వృత్తాంతం. గురువుగారిని సేవించినందుకు శబరి ఆ స్థితిని పొందింది రామాయణంలో. అందుకే రాముడికి అన్నిటికన్నా ఇష్టం గురుసేవ. కాబట్టి తత్పుణ్యం శబరీ స్థానం జగామాత్మ సమాధిన. ఆవిడ వెళ్ళిపోయిన తరువాత రాముడు లక్ష్మణుడితో కలిసి సప్తానంచ సముద్రాణాం యేషు తీర్థేషు లక్ష్మణ ఉపస్పృష్టంచ విధివత్ పితరశ్చాపి తర్పితాః ప్రణష్టం అశుభం తత్వత్ కళ్యాణం సముపస్థితం తేన తత్వేన హృష్టం మే మనో లక్ష్మణ సంప్రతి హృదయేహి నరవ్యాఘ్ర శుభమావిర్భవిష్యతి. ఇది ఎందుకు మనం స్నానం చేయాలో తెలుసుకోవాలి. రాముడు వెంటనేట అక్కడ సప్తసాగరములను ఋషులు తీసుకొచ్చారు కదండి, అందులో స్నానం చేసి పితృతర్పణం చేశాట. చెయ్యగానే అన్నట్ట, మన దుర్దశ పోయింది లక్ష్మణ, ఇప్పుడు నా మనస్సు ఉల్లాసాన్ని పొందుతోంది, నాకు మంగళములు కనపడుతున్నాయి, నా మనస్సు ప్రసన్నమై ఏదో మంచి జరగబోతోంది అని తెలుస్తోంది, ఇంత గొప్ప తీర్థంలో స్నానం చేయడం వల్ల మన పాపం నశించింది అన్నారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒకనకొకప్పుడు ఒక ఆయన చాలా ఇబ్బందుల్లో ఉండేవాడు. ఆయన వెళ్ళి స్నానం చేసే స్థితిలో లేడు, ఎందుకంటే ఆయనకు అప్పటికొక యాక్సిడెంట్ అయ్యి కట్టుకట్టారు. ఆయన చాలా కష్టాల్లో ఉంటే ఒక మహాత్ముడు ఒక ఆయనతో కలిసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన నన్ను అడుగుతున్నాడు, ఏమండి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు ఏదో ఈయన చెప్పగలడు అనుకుంటా, రామాయణం చెప్తావని చెప్పగలనా, ఏదో పాపం వాళ్ళ సంతోషం అడుగుతుంటారు, ఏం చేయమంటారు అంటే నేను ఆలోచిస్తున్నాను ఏం చేయమని చెప్దాం, యాక్సిడెంట్ అయింది, కాళ్ళు విరిగిపోయి కట్లు కట్టేశారు, ఏం చేయమని చెప్తే ఏం చేయగలడు అని ఆలోచిస్తుంటే నాతో వచ్చిన మహాత్ముడు పక్కున నవ్వి అన్నారు, ఎందుకంటే దానికి అంత బాధపడతారు, ఇక మీకేమీ అవదు, పుష్కరం నుంచి సీసాతో నీళ్లు తెచ్చుకు చల్లుకోకండి, కారు చేయించుకుని మీ ఊళ్ళో పుష్కరాలు అవుతున్నాయిగా గోదావరి పుష్కరాలు, ఒక్కసారి నదిపాయ మీకు దగ్గరగా ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ ఒడ్డున కూర్చుని ఇలా వంగండి, కింద కట్లు తడవకూడదు కానీ తల తడవచ్చుగా, గోదావరిలో నీళ్లు తీసుకొచ్చి సంకల్పంతో మీ తలమించి కంఠం తరిచే వరకు పోసుకోండి, తడిబట్టతో ఒళ్ళు తుడుచుకుని ఇంటికి రండి, మీ దరిద్రం అక్కడతో పోతుందన్నాడు. మీరు నమ్ముతారా, నేను యథార్థం చెప్తున్నా రామాయణం చెప్తూ, ఆయన నిజంగా వెళ్ళి ఆ పుష్కర స్నానం చేశాడు అంతే. ఇవాళ ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడు.

0: ఇక మళ్ళీ ఆయన ఏమీ పట్టుకోలేదు. తీర్థస్నానం అంటే ఉత్తినే రాలేదండి, మహాత్ముల యొక్క సంకల్పశక్తితో వచ్చే ఒక గోదావరి ఉత్తినే రాలేదు, గౌతమ మహర్షి యొక్క తపఫలం. అందుకే నదులు ఎక్కడెక్కడ ఈశ్వరుడు ఉంటే అక్కడికక్కడికి వెళ్ళి చుట్టుకుంటాయి. ఎవరి దారి నేర్పారని, కృష్ణం ఉంది విజయవాడ కనకదుర్గమ్మని సేవిస్తుంది, మంగళగిరి పెడుతుంది అమరేశ్వరుణ్ణి సేవిస్తుంది, అక్కడి నుంచి ఎవరు చెప్పారని, శ్రీశైలం వెళ్ళిపోతుంది ఆ లోయల్లో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాల భాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం, అన్నీ వదిలిపెట్టి శ్రీగిరిని చుట్టుకుంటుంది, దానికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతుంది. ఎవరు నేర్పారు నదికి? ఆ నదుల గొప్పతనం అవే, అవి ఈశ్వరుణ్ణి సేవిస్తాయి. ఋషులు తీసుకొచ్చారు వాటిని, మాకు దక్షారామంలో సప్తగోదావరి అని ఉంది, ఋషులు తీసుకొచ్చారు. దాని స్నానం స్నానమే, దాని ఫలితం ఫలితమే. కాబట్టి రాముడు స్నానం చెయ్యగానే ప్రసన్నుడయ్యాడు. స్నానం శక్తి ఇస్తుందా అండి అంటే, నువ్వు ఆ నమ్మకంతో చేస్తుడు, నువ్వు నీకు ట్యాబ్లెట్లో ఏ కంపోజిషన్ ఉందో అందో ఏముందో, నీకు విరేచనాలు అవుతుంటే నీకు ఏ సూక్ష్మ క్రిముల వల్ల వచ్చాయో, ఇది వేసుకుంటే నీ రక్తంలో ఎలా కలుస్తుందో, ఆ బ్యాక్టీరియా ఎలా చచ్చిపోతుందో నీకు తెలిస్తే చచ్చిపోయా? డాక్టర్ గారు మూడు పూట్లా వేసుకోమన్నాడు, వేసుకున్నావు, చచ్చిపోయా లేదా, విరేచనాలు తగ్గాయా లేదా? డాక్టర్ గారు చెప్తే మాత్రం నేను ఎలా వేసుకుంటానండి, ఇందులో ఏముందో నాకు తెలియాలండి, తెలిస్తే నేను ఏది వేసుకుంటానండి అంటే ఒక్కనాడే తగ్గదు. నీ నమ్మకం ప్రధానం, మణి మంత్రమో ఔషధమో మూడింటికి నమ్మకం. కాబట్టి ఇప్పుడు నమ్మాడు, నమ్మి స్నానం చేశాడు, ఫలితం వస్తుంది. విశ్వాసమే ఈశ్వరుడు. మనం ఒక తీర్థ ఎక్కడికైనా పవిత్రమైన చోటుకెడితే తీర్థస్నానం తప్పకుండా చెయ్యాలి. కాబట్టి రాముడు ఆ స్నానం చేసి ఉల్లాసాన్ని పొందాడు. పొంది సంతోషించి లక్ష్మణుడితో కలిసి, నువ్వు వెళ్ళి ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుణ్ణి కలుసుకో అని చెప్పి ఆనందంగా ఇద్దరూ కలిసి ఆ పంపా సరోవరంలో తిరుగుతూ ఇంకా సుగ్రీవుని యొక్క దర్శనం కోసమని ఎదురు చూస్తున్నారు. రేపటి రోజున మహానుభావుడు హనుమ సుగ్రీవుడు ఆ వానరుల యొక్క దర్శనం, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం వైపుకి కథ తిరుగుతుంది. ఇక్కడతో అరణ్యకాండ పూర్తయింది. కాబట్టి మనం ఒక్కసారి రామనామం చెప్పుకుని 11 పర్యాయాలు సంతోషంగా, తర్వాత మంగళహారతి ఇచ్చిన తర్వాత ప్రసాదం స్వీకరించి బయలుదేరదాం.
1: నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము.

0: పాడిన శుభకరంబగు శ్రీరామనామము
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
2: మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమ విహిత

0: వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु FM 90.4
1: చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలా మంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలనే పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
2: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
1: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగాను అనవసరంగాను వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లో లానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
2: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ఫ్రేలల్లా కాకుండా గోధుమ వ్రేళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్న లేక అల్ఫాల్ఫా మెంతుల వ్రేళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకొనగలవు. రకరకాల పొడవుల వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
3: ఫాబా బీన్ ఉత్పాదకత చాలా ఎక్కువ, అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ ను వేస్తే తర్వాతి సంవత్సరం గోధుమలు వెయ్యాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
1: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పుధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులీ, శనగలు, మెంతులు, వేరుశనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
2: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేలను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
1: చిక్కుళ్ళ ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ళ విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ న్యూడిల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెనెట్

0: నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
1: నత్రజనిని స్థిరపరిచే బాక్టీరియా గురించి, అది వాళ్ల పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చెయ్యవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు, మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
0: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు, కాబట్టి మట్టిలో ఉపదనాన్ని, మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉపదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు, జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
1: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
0: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గానీ దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాంక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అర హెక్టారు పొలానికి అరకిలో ఇనాంక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి, ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, కాబట్టి వాటిని వాడవద్దు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా రెండు చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో, గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుల విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుల మొక్కలకు పూత వస్తున్నప్పుడు నోడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నోడ్యూల్స్ ఉండాలి. కానీ నోడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నోడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నోడ్యూల్స్లో 2-3 తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ, ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నోడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3-5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవి వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులను కూడా పెంచుతారు.
1: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
0: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి 7 ఒకే పంటను పండిస్తే మట్టిలోని పోషకాలు తగ్గిపోతాయి. పైగా కలుపు మొక్కలు, తెగుళ్ళు

వ్యాధులు కూడా పెరుగుతాయి. పంట మార్పులలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులన్ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులన్ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నోడ్యూల్స్ ని తెరచి లోపల గులాబీ ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు, కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో మీరు కలిసి పనిచేయవచ్చు. ప్రస్తుతానికే కాక రాబోయే కాలంలో కూడా అధిక లాభాలను తప్పకుండా అందుకోవచ్చు.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9993.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సమయం 12:00.
2: బాలుడు వచ్చాడు, సేగలు పుట్టిస్తున్నాడు.
1: పని ఉంటే 6 దాటాక, లేదంటే 8 లోపే.
2: మధ్యాహ్నం పూట ఇంటి పట్టునే ఉండండి.
1: రేడియో వింటూ రిలాక్స్ అవ్వండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001 25552. మీ పాస్వర్డ్ 1234 లేదా పాస్వర్డ్ అని ఉందా? అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే. బలమైన

0: పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
1: హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో చేసే ఆపరేషన్ కన్నా పెద్ద ఇబ్బంది ఏమీ కాదు.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేక్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారాం రాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9545-11117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
2: మా అమ్మ లేదా నాన్న హెల్మెట్ పెట్టుకుని ఉండి ఉంటే బ్రతికి ఉండేవాళ్లు కదా అని మీ పిల్లలు జీవితాంతం.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన

0: మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు మరికొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను, మీ అజయ్ గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలు ఏంటో తెలుసుకుందామా? మరి ఇప్పుడు కాంతితో క్రిములను ఎలా దూరం చేయవచ్చో తెలుసుకుందామండి. పురుగుల మందులు, క్రిమి సంహారక మందులు వాడకం తగ్గించి ఎక్కువ మంది సేంద్రీయ వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నారన్నది తెలిసిందే. అయితే ఎంత సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పండ్ల మీద పుట్టుకొచ్చే కొన్ని రకాల క్రిములు ఉంటూనే ఉంటాయి. అదే వాటిని సీతరంగ దైర్ఘ్యానికి చెందిన UVC గురి చేస్తే పండ్ల మీద అలాంటివేమీ ఉండవని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన బృందం పేర్కొంటుంది. సూర్యకాంతిలో ఉండే ఈ కాంతిని ఓజోన్ పొర భూ వాతావరణం పూర్తిగా గ్రహించేయడంతో అది భూమిని చేరదు. కానీ అందులో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లను నిరోధించే గుణం ఉందట. ఈ కాంతికి అపారదర్శక పదార్థాల్లోకి చొచ్చుకుపోయే గుణం లేదు. భౌతిక రసాయన గుణాల మీద ఎలాంటి ప్రభావం చూపించదు. కాబట్టి నిర్భయంగా సూక్ష్మజీవులను నివారించేందుకు వాడుకోవచ్చని వాళ్ళు చెబుతున్నారండి. ముఖ్యంగా పియోస్, యాపిల్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్ వంటి వాటి మీదకు ఈ కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది 100% అది వాటి మీద ఉన్న ఈ కొలీ బ్యాక్టీరియాను నిర్మూలించిందట. లిజనర్స్, మరి విన్నారు కదండి, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. లిజనర్స్, మరిప్పుడు ఒక అద్భుతమైన రసం గురించి తెలుసుకుందామండి. అదే పాలకూర రసం. పాలకూర రసాన్ని తాగడం వల్ల కడుపు నిండినట్లుగా అనిపించడంతో పాటు కార్బోహైడ్రేట్లు అంటే ఘనాహారం తీసుకోవాలన్న కోరిక తగ్గుతుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్ పేర్కొంటుంది. వీటిలోని తైలకాయిడ్లు ఆకలితో పాటు తినాలన్న కోరికను తగ్గించేస్తాయట. పొట్ట నిండిందన్న భావనను కలిగించి ఒక రకమైన హార్మోన్ల స్రావాన్ని ఈ తైలకాయిడ్లు పెంచుతాయి. ఫలితంగా శరీరంలోని నిల్వ ఉన్న కొవ్వులు నెమ్మదిగా జీర్ణమవుతాయి. దాంతో ఆకలి తగ్గిపోతుంది. కాబట్టి ఊబకాయంతో బాధపడుతున్న వాళ్లకు ఇది బాగా పనిచేస్తుందని వాళ్ళు తేల్చి చెబుతున్నారండి. ముఖ్యంగా మహిళల్లో తీపి తినాలన్న కోరిక మీద ఇది బాగా ప్రభావం చూపించిందని వాళ్ళు అంటున్నారు. లిజనర్స్, మరి విన్నారు కదండి, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
2: సెల్ 9100191193.
1: విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దే వద్దు నూనె వస్తువులు, అస్సలు వద్దు.
2: బిర్యానీలు, పకోడీలు ఈ కాలానికి సెట్టవ.
1: కడుపులో మంట, ఒళ్ళంతా సెగలు.
2: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
1: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: పబ్లిక్ వైఫై వాడుతున్నారా? అందులో బ్యాంక్ లావాదేవీలు చేయకండి, మీ సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.
4: స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
5: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
4: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
5: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
4: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
5: ఆరోగ్యశ్రీ, EH

0: ఎన్హెచ్ఎస్ ఆరోగ్య భద్రత ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
0: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో 90.4 లిజనర్స్. మరి ఇప్పుడు ఒక కొత్త రకమైన చెవి ఫోన్లు, అదేనండి ఇయర్ ఫోన్ల గురించి తెలుసుకుందాం. ఈ మధ్య ఎవరిని చూసినా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పక్క వాళ్లకు అసౌకర్యం లేకుండా తమకి

బడ్బగ్స్ హెడ్ఫోన్స్ ను రూపొందించింది. ఇవి మిగిలిన ఇయర్ఫోన్స్ మాదిరిగా శబ్ద తరంగాలను గాలి ద్వారా చెవిని చేరవేయకుండా ఎముక ద్వారా లోపలికి పంపిస్తాయటండి. అంటే వీటిని వెలుపల చెవికి వెనకగా పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న ఎముక కణజాలం ఫోన్లో నుంచి వచ్చే శబ్దాన్ని గ్రహించి లోపలికి చెవికి చేరవేస్తుంది. దీనివల్ల బయట ప్రపంచంలో శబ్దాలతో పాటు ఫోన్ నుంచి చక్కగా మీకు ఇష్టమైన సంగీతాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఈ హెడ్ఫోన్స్ బ్లూటూత్తో పాటు 6 గంటల పాటు నిరవధికంగా పనిచేసే బ్యాటరీ కూడా ఉంటుంది. కాబట్టి ఫోన్కి హెడ్సెట్ వైరును తగిలించాల్సిన అవసరం కూడా లేదు. బరువు తక్కువే, మన్నిక ఎక్కువ, కానీ ధర మాత్రం కాస్త ఎక్కువేనండి. 6,000 రూపాయల పైచిలికేనట. లిజనోస్, మరి విన్నారు కదండి, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే గొంతు నొప్పి రావచ్చు,
1: కానీ మన మట్టి కుండ నీరు తాగితే అమృతంలా ఉండొచ్చు.
0: సహజమైన చల్లదనం మన మట్టి కుండ సొంతం.
1: దాహాన్ని తీర్చుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి.
0: మట్టి కుండ మన వేసవి తోడు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో షో 90.4. లిజనర్స్, మరి ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆరోగ్యంగా కనిపించే వృద్ధులకు భవిష్యత్తులో జ్ఞాపక శక్తి క్షీణించే మతిమరుపు రానుందా అన్న విషయాల్ని లాలాజలంలోని కార్టిసాల్ శాతాన్ని లెక్కించడం ద్వారా తెలుసుకోవచ్చు అన్నది అమెరికన్ల పరిశోధన అటండి. తులసి జాతి మొక్క ఆకుల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే అనేక సమస్యల్ని, ముఖ్యంగా కీళ్లనొప్పుల్ని నివారించవచ్చునట. పైగా ఇందులో విటమిన్ ఏ, కే, సీలు పుష్కలంగా దొరుకుతాయి. ఆకలి లేకున్నా అతిగా కొవ్వు పదార్థాలను తినడం వల్ల దాని ప్రభావం కేంద్ర నాడీ వ్యవస్థ మీద ఉంటుందని, ఫలితంగా హార్మోన్ల అసమతౌల్యం తలెత్తుతుందని యూరోపియన్ నిపుణులు చెబుతున్నారు. లిజనర్స్, మరి విన్నారు కదండి, మళ్ళీ రేపు ఇదే సమయానికి మరిన్ని విషయాలతో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే గౌరీ.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: బ్యాంక్ మేనేజర్ అని ఫోన్ చేశారా? పిన్ నంబర్ అడుగుతున్నారా? గుర్తుంచుకోండి, బ్యాంక్ అధికారులు ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలు అడగరు. కాల్ కట్ చేయండి, క్షేమంగా ఉండండి.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
1: కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీస్ వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
0: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
1: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరపు రేపు హాస్పిటల్లో జీవితాంతం ఉండటానికి.

0: శ్రోతలకి నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్ అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్ అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: వికసిత భారత్ కోసం సిద్ధం ఇది మనందరి ప్రయత్నం. జనగణనలో

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు,
2: నల్లని గింజలు, చల్లని గుణాలు,
1: నీటిలో నానితే ముత్యాలహారాలు,
2: వేసవి వేడికి చెక్ పెట్టాలంటే సబ్జా గింజలు తాగాల్సిందే,
1: శరీరం కూల్ మీరు ఫుల్ ఖుష్
2: సబ్జా నీళ్లు, చల్లని పాటలు
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మైక్రో ప్లాస్టిక్ వద్దు,
0: మట్టి సీసా పట్టండి, మట్టి వాసన చూడండి,
1: సహజ సిద్ధంగా నీటిని చల్లబరుద్దాం,
0: పర్యావరణాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
1: బీ నేచురల్, స్టే కూల్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో

0: తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజని టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం అంజని టైల్స్ సొంతం.
3: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. మరి ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో ముందుగా దోబూచులెందుకు అంటే ఉన్నదేదో నిర్భయంగా పైకి చెప్పకుండా దాచడానికి ఎందుకు ప్రయత్నం చేయడం అని చెప్పే సందర్భంలో దోబూచులెందుకు అనే సూక్తిని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇంకొక సూక్తిని విందాం. ఆంజనేయుడు తోకలాగా పెరిగిపోతుంది అంటే ఎంత పూర్తి చేద్దామని ప్రయత్నం చేస్తున్నా పూర్తి కాకుండా ఇంకా ఇంకా పెరిగిపోతుంది. అంతమనేది లేకుండా ఎప్పటికీ అయ్యేది తెలియకుండా ఉంది పని అని చెప్పే సందర్భంలో ఈ సూక్తిని ఉపయోగిస్తారు. మా శ్రోతలందరి కోసం మరొక సూక్తి. అదొక పుష్పక విమానం అంటే ఎంతమంది వచ్చినా అందులోనే సర్దుకుంటారు అని చెప్పే సందర్భంలో అదొక పుష్పక విమానం అనే సూక్తిని ఉపయోగిస్తారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. మరి ఈ సూక్తి అర్థం సీతాదేవి ఎక్కడుందో చూసి రమ్మని ఆంజనేయుని పంపిస్తే లంకంతా కాల్చి వచ్చినట్లు, ఏదో ఒక పని చేసుకురమ్మని పంపిస్తే దాంతోపాటు మిగతా పనులన్నీ చుట్టబెట్టుకు వచ్చే సందర్భంలో చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే సూక్తిని ఉపయోగిస్తారు.

0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. మీరు బైక్ నడిపేటప్పుడు అసౌకర్యం అనుకుని హెల్మెట్ ను నిర్లక్ష్యం చేయకండి. హాస్పిటల్లో కట్లు కట్టి ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు తట్టుకోలేరని వివేక.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో.

0: एंट्रोलॉजिस्ट लैप्रोस्कोपिक सर्जन डॉक्टर जी एन दिव्य तेजा सागिराजू MS OBG गायनिक एंड लैप्रोस्कोपिक सर्जन
1: डॉक्टर PDM स्वरूप MD जनरल मेडिसिन
0: डॉक्टर लक्ष्मी चंदना यूरोलॉजिस्ट यूरो गायनेकोलॉजिस्ट डॉक्टर जी फणींद्र गिरिनाथ MD पीडियाट्रिक्स
1: डॉक्टर एस पूर्णचंद MD इंटरवेंशनल पल्मोनोलॉजिस्ट एमरजेंसी क्रिटिकल केयर टीम
2: डॉक्टर पी प्रवीण MS ऑर्थोपेडिक्स
0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫేట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
3: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
4: రోజంతా ఏసీనా? కరెంటు బిల్ బాగుందా?
3: కిటికీలకి కర్టెన్లు వేయండి, గదిని చల్లగా ఉంచండి.
4: మధ్యాహ్నం పూట ఫ్యాన్ కింద మట్టి కుండ పెట్టండి.
3: ఏసీ లేకపోయినా ఏసీ లాంటి గాలిని ఆస్వాదించండి.
4: స్మార్ట్ గా ఉండండి, చల్లగా బ్రతకండి.
3: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం. సెల్ 9542511117.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
5: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. మరి ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మీ అందరి కోసం మరొక సూక్తి, చేతిలో చెయ్యేసి చెప్పు. మరి ఈ సూక్తి అర్థం, ఎటువంటి పరిస్థితుల్లోనైనా తప్పకుండా చేస్తాను, మాట తప్పను అని ఒట్టేసి చెప్పు అని చెప్పే సందర్భంలో చేతిలో చెయ్యేసి చెప్పు అని అంటారు. ఇప్పుడు మరొక సూక్తిని విందాం. రచ్చకి ఏడుస్తా అంటే నువ్వేం చేసినా సరిపోతుందనుకుంటున్నావా? 4 పెద్దల ముందర పెట్టి ఎవరి తప్పో తేల్చేస్తా, ఊరుకోను అని చెప్పే సందర్భంలో రచ్చకి ఏడుస్తా అని అంటారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. కంటిలో నలుసు పడితే కంటిని పొడుచుకోం కదా అంటే, మన కంట్లో నలుసు పడిందనుకోండి, దానిని తీయడానికి ప్రయత్నం చేస్తాం కానీ కంటినే పొడిచి తీయాలంత ప్రయత్నిస్తామా? అలాగే ఎక్కడన్నా ఏదైనా చిన్న పొరపాటు కానీ జరిగితే దాన్ని మట్టుకే జాగ్రత్తగా సరిచేసుకోవాలి, అంతేకాని మొత్తాన్ని వదులుకోవడం అనేది తెలివి తక్కువ అవుతుంది అని చెప్పే సందర్భంలో కంటిలో నలుసు పడితే కంటిని పొడుచుకోం కదా అని అంటారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఏదైనా కారణంగా ఇంట్లో జనం పెరిగినప్పుడు ఆ ఉన్న దాంట్లోనే 4 సర్దుకుపోవాలి కానీ అన్నీ అందరికీ యథాతథంగా పుష్కలంగా ఉండాలనుకుంటే జరిగే పని కాదు అని చెప్పే సందర్భంలో మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది అని చెప్తారు.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్

0: క్లాస్రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్ అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100191193.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.
3: స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
4: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డిబిఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
3: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
4: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ళ వైద్య నిపుణులు.
3: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, పాండలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
4: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
3: మా అడ్రస్,
4: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
3: సెల్ 8500136630.
0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
5: నీరసమా? నిస్సత్తువా? వద్దొద్దు.
0: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
5: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
0: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి ప్రాణాలు.
5: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
6: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. మరి ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మీ అందరి కోసం మరొక సూక్తి. తా వలచింది రంభ, తా మునిగింది గంగ. మరి ఈ సూక్తి యొక్క అర్థం, మిగతా వారికి ఎవరికీ నచ్చకపోయినా తనకు నచ్చిందని, చాలా బాగుందని అంటుంటారు కొంతమంది. అటువంటి వారిని చూసి ఎగతాళిగా ఇలా అంటారు, తా వలచింది రంభ, తా మునిగింది గంగా అని. మా శ్రోతలందరి కోసం మరొక సూక్తి, నడిస్తే బండి, నడవకపోతే మొండి. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఏదైనా బండి నడిచిన నాళ్ళు దాని ఉపయోగం, లేకపోతే అదే ఒక సమస్య అయి కూర్చుంటుంది. బండి నడుస్తుంటే కొన్ని పనులైనా పూర్తవుతాయి, లేకపోతే అన్నీ ఆగిపోతాయి అని చెప్పే సందర్భంలో నడిస్తే బండి, నడవకపోతే మొండి అంటారు. ఇప్పుడు ఇంకొక సూక్తిని విందాం. ఒకే జాతి పక్షులు ఒక దగ్గరికి చేరతాయి అంటే, సాధారణంగా ఒకే సాంప్రదాయమనో, ఒకే దేశస్థులమనో, ఒకే భాషవారమనో ఒక దగ్గరికి చేరుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో అటువంటి వారిని ఉద్దేశించి ఒకే జాతి పక్షులు ఒక దగ్గరికి చేరతాయి అని అంటారు. మా శ్రోతలందరి కోసం మరొక సూక్తి, నెత్తి మీద కాసు పెట్టినా పైసా కొరగాడు అంటే, ఎందుకు పనికిరాడు, వట్టి అసమర్థుడు, వాని మీద వెచ్చించిన వ్యయప్రయాసలు శుద్ధ దండగా అనే సందర్భంలో నెత్తి మీద కాసు పెట్టినా పైసా కొరగాడు అని అంటారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. చెరగని చిరునామాగా నిలిచాయి అంటే, కొన్ని ప్రదేశాలు వాటి పేరు చెప్పడంతోనే అవి ఎందుకు ప్రసిద్ధో అందరికీ తెలిసిపోతుంది. ఉదాహరణకి కంచి పట్టుచీరలకి, శంకరాచార్య పీఠానికి, బెజవాడ కనకదుర్గకు చెరగని చిరునామాలు అయ్యాయి. మరి ఇటువంటి సందర్భంలోనే చెరగని చిరునామాగా నిలిచాయి అని అంటారు.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 8వ తరగతి విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని 1857-1947 మధ్య భారతదేశం అనే పాఠం.
1: నమస్కారం
2: పిల్లలు, ఇగో అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అడిగిన వారు మాత్రమే సమాధానాలు చెప్పాలి. భారతదేశ చరిత్రను ఎన్ని యుగాలుగా విభజించవచ్చు? చంద్రం, నువ్వు చెప్పు.
1: 3 యుగాలుగా విభజించవచ్చు మాస్టారు.
2: ఏమిటవి?
1: ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం.
2: వెరీ గుడ్, కూర్చో. భారతదేశానికి ఆధునిక యుగం ఎప్పుడు ప్రారంభమైందని చెప్పవచ్చు? అమ్మా రమా, నువ్వు చెప్పు.
3: 18వ శతాబ్దిలో ప్రారంభమైందని చెప్పవచ్చు మాస్టారు.
2: వెరీ గుడ్, కూర్చోమ్మా. 18వ శతాబ్దంలో మన భారతదేశం ఎవరి పరిపాలనలో ఉండేది?
3: నేను చెప్తాను మాస్టారు.
2: నువ్వు చెప్పమ్మా గాయత్రి.
3: బ్రిటిష్ వారి పాలనలో మాస్టారు.
2: 18వ శతాబ్దంలో భారతదేశం బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పరిపాలనలో ఉండేదన్నమాట. ఈ ఈస్టిండియా కంపెనీ పరిపాలనలో నుంచి మన భారతదేశం ఎప్పుడు బ్రిటిష్ మహారాణి విక్టోరియా చేతులకు వచ్చిందో చెప్పగలరా? ఏమిటి అంతా మౌనంగా ఉన్నారు, తెలీదా? సరే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన భారతదేశం బ్రిటిష్ మహారాణి విక్టోరియా చేతిలోకి 1858వ సంవత్సరంలో వచ్చిందన్నమాట. బ్రిటిష్ మహారాణి చేసిన 1858 చట్టం ప్రకారం భారత ప్రభుత్వ అధికారాలను విక్టోరియా మహారాణి తన చేతిలోకి తీసుకుంది. 1858వ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటు ఈ మేరకు ఒక చట్టాన్ని చేసిందన్నమాట. ఈ చట్టం ప్రకారం మన దేశం బ్రిటిషు ప్రభుత్వ ఆధీనమైంది. అయితే దానికి ఒక సంవత్సరం ముందు, అంటే 1857వ సంవత్సరం మన భారతదేశంలో ఒక సంఘటన జరిగింది. అదేమిటో చెప్పగలరా మీరు?
1: సైనిక తిరుగుబాటు మాస్టారు.
2: వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ సైనిక తిరుగుబాటును మరో పేరుతో కూడా పిలుస్తారని ఇదివరకు చెప్పాను. ఏమిటది? నువ్వు చెప్పమ్మా రమా.
3: సిపాయిల తిరుగుబాటు, దీన్నే ప్రథమ స్వాతంత్ర సమరం అని కూడా అంటారు మాస్టారు.
2: శభాష్. భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు కొత్త పుటల్ని తెరచింది. ఈ తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వం 1858 చట్టాన్ని చేసేటట్లు చేసింది. ఈ చట్ట ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. బ్రిటిష్ మంత్రివర్గంలోని ఒక మంత్రిని భారతదేశ వ్యవహారాల మంత్రిగా ఒక పరిపాలనా శాఖను కేటాయించి అతడిని భారతదేశపు పరిపాలనకు బాధ్యుణ్ణి చేశారు. అప్పటినుంచి ఆచరణలో ఉన్న భారతదేశపు గవర్నర్ జనరల్ వైస్రాయ్గా పిలువబడ్డాడు. మన భారతదేశానికి మొట్టమొదటి వైస్రాయ్ కానింగ్ ప్రభు. ఆ తరువాత 1876వ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటు ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం విక్టోరియా మహారాణి 1877వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి భారత చక్రవర్తినిగా ప్రకటింపబడింది. అయితే 1858 చట్ట ప్రకారం మన భారతదేశంలో అప్పటి వరకు లేని బడ్జెట్ పద్ధతిని ప్రవేశపెట్టారు.
3: బడ్జెట్ అంటే ఏంటి మాస్టారు?
2: బడ్జెట్ అంటే ఒక ప్రభుత్వం యొక్క సంవత్సర ఆదాయ వ్యయాలను సూచించే ప్రణాళిక అన్నమాట. ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం వస్తుంది, ఎంత వస్తుంది, ఆ ఆదాయాన్ని దేనికి ఖర్చు పెట్టాలి అని నిర్ణయం చేసుకునే లెక్క అన్నమాట. 1858 చట్ట ప్రకారం 1860వ సంవత్సరంలో తొలిసారిగా భారతదేశం కోసం బడ్జెట్ తయారు చేయబడింది. ఈ 1858 చట్టాన్ని భారత కౌన్సిళ్ల చట్టం

0: 1858 అని కూడా పిలుస్తారు. సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు భారతదేశంలో మంచి పరిపాలన అందిస్తామని వాగ్దానం చేశారు. దానికి తగినట్లు మన దేశపు పరిపాలనలో తగిన మార్పులు చేయటానికి భారత కౌన్సిల్ చట్టం 1861 రూపొందించారు. దీని ప్రకారం గవర్నర్ జనరల్ తన కౌన్సిల్తో కలిసి పరిపాలనకు సంబంధించిన అన్ని విధానాలను రూపొందించడానికి, వాటిని అమలుపరచడానికి అధికారమిచ్చింది. మొదటిసారిగా కొంతవరకు శాస్త్రీయమైన పరిపాలన ఈ చట్టం రూపొందించిందని చెప్పవచ్చు. తొలిసారిగా ఈ చట్టం ద్వారానే మన దేశంలో పోర్ట్ఫోలియో పద్ధతిని ప్రవేశపెట్టారు.
1: ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఎవరెవరు సభ్యులుగా ఉండేవారండి?
0: గవర్నర్ జనరల్ కౌన్సిల్లో 5 సాధారణ యూరోపియన్ సభ్యులుండేవారు. వారు కాక సర్వ సైన్యాధ్యక్షుడు కూడా ఈ కౌన్సిల్ సభ్యుడిగా ఉండేవాడు. వీరి 6 కలిపి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేవారు. శాసనాలు చేసేటప్పుడు ఈ కౌన్సిల్ సభ్యులే కాక 6 నుండి 12 వరకు గవర్నర్ జనరల్చే ప్రతిపాదింపబడిన ఇతర సభ్యులుండేవారు. అయితే ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడిన పోర్ట్ఫోలియో పద్ధతి ద్వారా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోని సభ్యునికి మాత్రమే 1 లేదా అంతకంటే ఎక్కువ పరిపాలనా శాఖలు కేటాయించేవారు, అందరి కౌన్సిల్ సభ్యులకి కాదు.
2: మరి కౌన్సిల్ సభ్యులు ఏం చేసేవారు?
0: మంచి ప్రశ్న అడిగావు చంద్రం. ఈ అదనపు కౌన్సిల్ సభ్యుల సహాయంతో ఎగ్జిక్యూటివ్ సభ్యులు శాసనాలు చేసేవారు. అందుచేత ఈ శాసనసభల సభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడాలని భారతీయులు కోరారు.
1: అయితే బ్రిటిష్ వారు ఆమోదించారా?
0: వెంటనే ఆమోదించలేదోయ్. భారత కౌన్సిళ్ల చట్టం 1919 ద్వారా ఆమోదించారు. అయితే అంతకంటే ముందు భారత కౌన్సిళ్ల చట్టం 1892, భారత కౌన్సిళ్ల చట్టం 1909 అనే 2 చట్టాలను రూపొందించారు. భారత కౌన్సిళ్ల చట్టం 1892 ప్రకారం కేంద్ర రాష్ట్ర శాసనసభల్లో అదనపు సభ్యుల సంఖ్యను పెంచింది. ఈ సభ్యులకు శాసనసభలలో ప్రశ్నలు వేసేందుకు, బడ్జెట్ను చర్చించేందుకు అధికారం లభించింది. అయితే ఈ సభ్యులు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డవారు మాత్రం కాదు. అలాగే భారత కౌన్సిళ్ల చట్టం 1909 ప్రకారం కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. వాటిని మింటో మార్లే సంస్కరణలు అంటాం. ఈ చట్టం ద్వారా అదనపు సభ్యుల సంఖ్య కేంద్ర శాసనసభలో 60 పెరిగింది. రాష్ట్రంలో ఈ సంఖ్య 30 నుండి 50 పెరిగింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో భారతీయ సభ్యుడికి ఈ చట్టం స్థానం కల్పించింది. ప్రప్రథమంగా ఈ కౌన్సిల్లో స్థానం దక్కించుకున్న వ్యక్తి లార్డ్ సిన్హా. ఈ చట్టం ప్రకారం శాసనసభ్యుల హక్కులు కూడా పెరిగాయి. ఇంగ్లండులోని ఇండియా కౌన్సిల్లో 2 భారతీయులకు కేటాయించారు. వాటిలో ఒకటి ముస్లింలకు, మరొకటి హిందువులకు కేటాయించారు. అయినప్పటికీ కాంగ్రెస్లోని మితవాదులను కూడా ఈ చట్టం తృప్తిపరచలేదు. అప్పుడు మరో చట్టం, భారత కౌన్సిళ్ల చట్టం 1919 రూపొందించారు. ఆ పిల్లలు 1919 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపు ఉంది. ఏమిటో చెప్పండి.
2: మొదటి ప్రపంచ యుద్ధం 1919 సంవత్సరంలోనే మొదలైంది మాస్టారు.
0: శభాష్, భారతదేశంలో ప్రజలు స్వపరిపాలన కోసం చేస్తున్న ఉద్యమాన్ని ఆపటం కొరకు, భారతీయుల్ని సంతృప్తిపరచడం కొరకు బ్రిటిష్ ప్రభుత్వం భారత కౌన్సిళ్ల చట్టం 1919 రూపొందించింది. ఈ చట్ట ప్రకారం భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల్లో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది. కేంద్ర శాసనసభలో దిగువ సభ, ఎగువ సభ అనే 2 విభాగాలు ఏర్పాటు చేసింది. దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలిచేవారు. అయితే ఈ చట్ట ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిల్ శాసనసభలకు బాధ్యత వహించేది కాదు. ఈ చట్ట ప్రకారం భారతీయులు తొలిసారిగా మంత్రి పదవులు అలంకరించారు గాని వారికి ఏ అధికారం ఇవ్వబడలేదు. ఓటు హక్కు కూడా కొందరికి మాత్రమే కల్పించబడింది గాని అందరికీ కల్పించలేదు.
1: అయితే 1919 చట్టం ద్వారా భారతీయులకు చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ఓటు హక్కు కూడా ఇచ్చారన్నమాట.
0: ఈ చట్టం కూడా కేవలం భారతీయుల కన్నీటిని తుడవటానికి ఉద్దేశించిందే కాని నిజంగా స్వయం పరిపాలన కల్పించబడలేదు. ఎందుకంటే ఆర్థిక శాఖ అంటే డబ్బులిచ్చే

0: శాఖ బ్రిటిష్ వారి చేతిలో ఉంది. అంతేకాదు పోలీసు శాఖ కూడా బ్రిటిష్ వారి చేతిలోనే ఉంచుకున్నారు. అంచేత ఈ చట్టం కూడా భారతీయులు ఆశించిన దాన్ని అందించలేదు. భారతీయులందరూ స్వేచ్ఛావాయువులు పీల్చాలనుకుని స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న సమయంలో భారత కౌన్సిల్ చట్టం 1935 చేసింది బ్రిటిష్ ప్రభుత్వం.
1: ఈ 1935 చట్టం ప్రకారం ఎలాంటి పరిపాలనా సౌలభ్యాలను బ్రిటిష్ వాళ్ళు కల్పించారో వివరించండి మాస్టారు.
0: ఆ విషయానికే వస్తున్నా. భారత పరిపాలనా వ్యవహారాల్లో తేవలసిన మార్పులు గురించి చర్చించేందుకు ఇంగ్లాండ్లో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు జరిగాయి. ఇందులో 2వ అఖిలపక్ష సమావేశానికి గాంధీజీ గారు కాంగ్రెస్ ప్రతినిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ వారు భారత ప్రజలు తమకెలాంటి రాజ్యాంగం కావాలో నిర్ణయించుకుంటారని ప్రకటించింది. రాజ్యాంగ సభకు ఎన్నికలు వెంటనే జరపాలని, ప్రతి భారత వయోజనుడికి ఓటు హక్కు కల్పించాలని ఈ సమావేశంలో కాంగ్రెస్ కోరింది. ఈ చట్టం బర్మాను, అంటే ప్రస్తుత మయన్మార్ను ఇండియా నుంచి వేరు చేసింది. భారత కౌన్సిల్ చట్టం 1935 ప్రకారం రాష్ట్రాలకు స్వయం పరిపాలన ఇవ్వబడింది. ద్వంద్వ ప్రభుత్వం విధానాన్ని రాష్ట్రాల నుంచి తొలగించి కేంద్రంలో ప్రవేశపెట్టబడింది. ఈ చట్టం ప్రకారమే పరిపాలనా అంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజింపబడింది. ఈ చట్టం ప్రకారమే ఫెడరల్ కోర్టు స్థాపింపబడింది. దీని పరిధి బ్రిటిష్ ఇండియాలోని ఉన్నత న్యాయస్థానాలన్నింటిపైన సమాఖ్యలో చేరిన స్వదేశీ సంస్థానాలపైన ఉంటుందని ప్రకటింపబడింది.
1: ఫెడరల్ కోర్టు అంటే ఇప్పటి సుప్రీం కోర్టు కదా మాస్టారు?
0: అవునమ్మా, నాటి ఫెడరల్ కోర్టే నేటి సుప్రీంకోర్టు. ఇక చివరిది భారత స్వాతంత్ర్య చట్టం 1947. క్విట్ ఇండియా, సహాయ నిరాకరణోద్యమం లాంటి తీవ్రతరమైన భారత స్వాతంత్ర ఉద్యమాల వంటివి భారతదేశంలో కొనసాగటంతో బ్రిటిష్ వారు గత్యంతరం లేక మన దేశాన్ని ఇండియన్ యూనియన్ పాకిస్తాన్లుగా విభజించి 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం ప్రకటించారు. ఇండియన్ యూనియన్ స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంగా రూపొందింది. ఇది క్లుప్తంగా 1858 నుంచి 1947 వరకు మన భారతదేశ చరిత్ర.
1: 1858-1947 మధ్యకాలంలో భారతదేశంలో వివిధ రంగాలలో జరిగిన మార్పులను గురించి క్లుప్తంగా చెబుతారా మాస్టారు?
0: తప్పకుండా. 19వ శతాబ్దపు ఉత్తరార్ధంలో బ్రిటిష్ వారు అవలంబించిన ఆర్థిక విధానాల వల్ల భారతీయుల్లో ఒకే రకమైన ఆర్థిక జీవనం ఏర్పడేందుకు తోడ్పడింది. ఆ కాలంలో వరుస కరువులు ఏర్పడినందువల్ల వ్యవసాయం బాగా దెబ్బతింది. నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధిని కొంతమేరకు బ్రిటిష్ వారు చేసినా ఆశించినంత జరగలేదు. అప్పటికి భారతదేశంలో రవాణా సౌకర్యాలు కూడా అంతగా అభివృద్ధి చెందలేదు. కొన్ని పట్టణాలను కలుపుతూ రైల్వే లైన్లు వేయబడ్డాయి, రహదారులు వేయబడ్డాయి, టెలిగ్రాఫ్ సౌకర్యం కల్పించబడింది. ఈ అభివృద్ధి అంతా భారతీయుల కోసం కాదు, మన ఆర్థికాభివృద్ధి కోసం కాదు, బ్రిటిష్ వారు మనల్ని శాస్త్రీయంగా దోచుకోవటానికి ఉపయోగపడ్డాయి. ఈ కాలంలో మన దేశంలో కొన్ని ఆధునిక పరిశ్రమలు ప్రారంభమైనాయి. వాణిజ్యాభివృద్ధి కొంతమేర జరిగింది, కానీ ఆశించినంత జరగలేదు. 1858-1947 మధ్యకాలంలో ఎన్నో మత సంస్కరణలు, సాంఘిక సంస్కరణలు జరిగాయి. పత్రికలు అభివృద్ధి చెందాయి, సైన్స్ అభివృద్ధి చెందింది, సాహిత్యం, భాష, కళలు అభివృద్ధి చెందాయి. ఇవన్నీ కూడా భారత ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిచేటట్లు చైతన్యం చేశాయి.
1: అయితే ఈ అభివృద్ధి అంతా కూడా బ్రిటిష్ వారు మన దేశాన్ని దోచుకుపోవడానికే చేశారు, కానీ మనలను బాగుపరచాలనే ఉద్దేశంతో కాదు. అంతే కదా మాస్టారు?
0: అంతే అంతే అంతే. ఈ కార్యక్రమంలో నేర్చుకున్న కొన్ని ముఖ్యాంశాలను మరొకసారి పరిశీలిద్దాం. 1858 వరకు మన భారతదేశం ఈస్టిండియా కంపెనీ పరిపాలనలో ఉండేది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ విక్టోరియా మహారాణి 1858 ఓ చట్టం చేసి భారత ప్రభుత్వ అధికారాలను బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనం చేసుకుంది. దీన్నే భారత కౌన్సిల్ చట్టం 1858 అని కూడా అంటారు. 1860 తొలిసారిగా భారతదేశం కోసం బడ్జెట్ను తయారు చేయటం జరిగింది. 1892 భారత కౌన్సిల్ చట్ట ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో

0: విద్యార్థుల కోసం సైన్స్లోని పర్యావరణ విద్య, పర్యావరణ చైతన్యం.
1: సహజ వనరులు అనేవి ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదాలు. వాటిని మనం చాలా జాగ్రత్తగా మనం మన పిల్లలకి అందించాల్సిన వారసత్వ సంపద అని జాతిపిత గాంధీజీ అభిప్రాయపడ్డారు. భారతదేశ ప్రభుత్వం పర్యావరణ అటవీశాఖ పర్యవేక్షణలో విద్యార్థులతో పర్యావరణ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఆ ఉద్యమం పేరు నేషనల్ గ్రీన్ కోర్.
2: అందాల లోకం నీకోసం నాకోసం, గాలి నీరు నిప్పు నేల నింగి అనే పంచభూతాలు మనకోసం మనందరికోసం అంటూ కేరింతలు కొడుతూ ఉండే చిన్నారి విద్యార్థులే పర్యావరణ ఉద్యమానికి మార్గదర్శకులని నేషనల్ గ్రీన్ కోర్ అయిన నేను గట్టిగా నమ్ముతున్నాను, ఆశపడుతున్నాను, ఆకాంక్షిస్తున్నాను.
1: నేషనల్ గ్రీన్ కోర్ అనేది ఫ్రెంచ్ పదం. ఏ స్పిరిట్ డీకోర్ అనే పదం నుంచి కోర్ అనే పదాన్ని తీసుకున్నారు. కోర్ అంటే కలిసి పనిచేయటం అని అర్థం. ప్రకృతితో సంబంధం కలిగిన గాలి, నీరు, నేల, భూమి ఉపరితలంపై సహజీవనం చేస్తున్న మానవులు, పక్షులు, జంతువులు లాంటి ప్రాణులన్నింటినీ మనం సంరక్షించుకోవాలి. అప్పుడే మానవ మనుగడ సవ్యంగా సాగుతుంది. ఇలాంటి విషయాలన్నీ విద్యార్థులకు మాటలతో కాకుండా చేతల ద్వారా నేర్పించటమే నేషనల్ గ్రీన్ కోర్ యొక్క ఆశయం. అవగాహన ఎప్పుడూ ఆచరణ కావాలి. అందుకు మనవంతు కృషిని మనమే ఎప్పుడూ చేయాలి.
2: నేటి బాలలే రేపటి మేటి పౌరులు, కల్మషం లేని మనస్సులతో కొత్త కొత్త ఆలోచనలకి రూపాన్నిచ్చే దేవుళ్ళు. తీయ తీయటి మాటలతో అందరినీ మెప్పించి ఒప్పించగలరు. వారి చిట్టి చేతులే గట్టి చేతులని నిరూపిస్తారు. అందుకే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకి చక్కటి మార్గదర్శకులు కావాలి. గాలి వీచినా, పూలు పూసినా, ఆకాశంలో ఇంద్రధనస్సు వెలసినా ఇవన్నీ మనకోసమే అనుకుంటూ ఎంతో ఆనందపడతారు, పువ్వుల్లా నవ్వుతారు విద్యార్థులు.
1: పిల్లలకి పాఠశాలల్లో ఉపాధ్యాయుల ద్వారా, సమవయస్కుల ద్వారా తెలుసుకున్న నిజమైన విషయాలు వారి మనస్సులకి హత్తుకుంటాయి. కాబట్టి వాటిని ఆచరణలో పెట్టటానికి వీలవుతుంది. తరగతి గదిలో నేర్చుకున్న విషయం పరిసరాలకి, కుటుంబ సభ్యులకి, ఇరుగు పొరుగు వారికి ఎలా తెలియజేయవచ్చో ఈ సన్నివేశంలో నేషనల్ గ్రీన్ కోర్ పాఠశాల విద్యార్థి వివరిస్తోంది. మీరు వినండి.
3: అమ్మా అమ్మా, ఎక్కడున్నావు? ఈ నీళ్ల ట్యాప్ని ఇలాగే వదిలేశావు. నీళ్లు పోతున్నాయి. ఇన్ని నీళ్లు వృధా చేస్తే రేపు మనకే కదా నష్టం. నీళ్లు పట్టడం అవ్వగానే ట్యాప్ కట్టేయొచ్చు కదా అలా వదిలేకపోతే.
4: ఏంటమ్మా సహజ, కాస్త ట్యాప్ ఆపేయచ్చు కదా. ఎందుకు నాకింత క్లాసు? నేనేదో హడావిడిగా పనిలో ఉన్నాను. ప్రతిరోజు ఉదయం ఎంత బిజీగా ఉంటానో నీకు తెలుసు కదా. అయినా ఆ ట్యాప్ ఎప్పుడూ లేనిది. ఇవాళ అంత ఫోర్స్గా వస్తోందేమిటి? అందుకే ఆ నీళ్లు ట్యాప్ నుండి అలా పోతున్నాయి.
3: అమ్మా అబ్బా, ఏంటమ్మా, మన దేశంలో ఉన్న ప్రధాన సమస్యల్లో నీటి సమస్య చాలా ముఖ్యమైంది. తాగడానికి నీళ్లు అందుబాటులో లేక ఎంతమంది అల్లాడుతున్నారు. బిందడు నీళ్ల కోసం మైళ్ల దూరం పోయేవాళ్ళున్నారు. మనకి నీళ్లు ఫోర్స్గా వస్తున్నాయి కదా అని వృధా చేస్తే ముందు ముందు మనకి అదే పరిస్థితి వస్తుంది.
4: అబ్బబ్బా, 2 నిమిషాలు నీళ్లు పోయినందుకు ఇన్ని మాటలు చెప్తున్నావే. అయినా నీళ్ల గురించి ఇంత ఎక్కువగా చెప్తున్నావు, అసలేంటి సంగతి?
3: సంగతేమీ లేదమ్మా. నిన్న క్లాస్లో మా టీచర్ చెప్పిన విషయాలు ఒక్కొక్కటి పాటించాలని మా ఫ్రెండ్స్ అందరం నిర్ణయించుకున్నాం.
4: ఏం చెప్పారంటే మీ టీచరు నీళ్ల గురించి?
3: నీటిని పొదుపుగా వాడుకోవటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని, అవసరానికి తగినంతగానే నీటిని వినియోగించాలని, బాత్రూమ్స్, టాయిలెట్స్లో, వంటింట్లో ఉన్న ట్యాప్స్ని ఎప్పటికప్పుడు కట్టేయాలని చెప్పారు. ఇంకా వాన నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలమట్టాలను పెంచొచ్చు.
4: మంచి ఐడియా ఇచ్చావమ్మా. ఇక నుంచి నీటిని వృధా చేయను, వేరెవరైనా చేస్తున్నా చూస్తూ ఊరుకోను. వర్షాకాలం నీటిని సద్వినియోగానికి మనం ఇంటి పెరట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుందామని మీ నాన్నగారి దగ్గర గట్టిగా చెప్తాను, సరేనా?
3: చాలా థ్యాంక్స్ అమ్మా. మా అమ్మ చాలా మంచిది, చాలా చక్కగా నా మాట వింటుంది. సరే, నే వెళ్ళి నేషనల్ గ్రీన్ కోర్ కమిటీ మెంబర్గా నాకున్న వర్క్ పూర్తి చేసుకుంటానమ్మా.
1: విన్నారు కదా, సహజ చిన్నపిల్లే అయినా చెప్పే విధంగా చెప్పి వాళ్ళమ్మలో ఎలాంటి మార్పు తెచ్చిందో. ఈ తీయటి మాటలతో, చక్కటి తెలివితేటలతో ఇంకెంతమందిని మారుస్తుందో భవిష్యత్తులో.

0: వస్తున్నా, ఒక నిమిషం ఆగండి. రండి లోపలికి. బావున్నారా? ఏంటి ఇంత ఎండలో దర్శనం ఇచ్చారు?
1: అవునండి, ఎండలోనే వచ్చాను.
2: ముందు కాసిన చల్లని మంచినీళ్ళివ్వండి.
3: అదేంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉందేంటండి? పిల్లలు బయటికెళ్లారా? ఇంటి ఆవరణలో కడుగు పెట్టగానే ఎంతో ఆనందం వేసింది. వేసవికాలంలో కూడా తోటని చాలా బాగా పెంచారు.
4: ఆకుకూరలు, కూరగాయలు, రకరకాల పూల మొక్కలు బావున్నాయా? ప్రకృతి మనకిచ్చిన సహజ వనరుల్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటే ప్రతి ఇల్లు ఒక నందనవనం అవుతుంది. మా సహజ ఇచ్చిన సలహా వల్ల వర్షం నీటిని మా నిత్యావసరాలకు వాడుకోవడమే కాకుండా పెరటి మొక్కలకి ప్రతిరోజూ వాడుతున్నాం. ప్రకృతి వనరుల సద్వినియోగం అనేది పిల్లలకు పాఠశాలల్లో నేషనల్ గ్రీన్ కోర్ టీచర్స్ నేర్పిస్తే వాళ్ళింటికొచ్చి మనకి నేర్పిస్తారు.
3: అవునవును, మన రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థుల్ని నేషనల్ గ్రీన్ కోర్ టీమ్గా ఏర్పాటు చేశారు. బడిలో నీటిని జాగ్రత్తగా వాడటం, కరెంటుని పొదుపు చేయడం, బడి లోపల చెత్తను శుభ్రం చేయడం, చెట్లను సంరక్షించడం, సహజ వనరుల్ని కాపాడటం లాంటి పనులు చక్కగా చేస్తూ పర్యావరణ సమతుల్యాన్ని పాటిస్తున్నారు. ఇలా చేయటం వల్ల సహజ వనరుల సద్వినియోగం అనేది చిన్న వయసులోనే పిల్లలకు అర్థమవుతుంది. వాళ్లు ఇంట్లోని సభ్యులకు, బంధువుల్లో, స్నేహితుల్లో సరైన మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. అందరికీ మంచి సలహాలు ఇస్తారు. పర్యావరణానికి హాని కలగకుండా చూడటం అనేది మా నేషనల్ గ్రీన్ కోర్ ధ్యేయం.
4: దీనివల్ల విద్యార్థులకి కలిగే లాభాలు ఇంకా ఏమున్నాయి?
3: నేషనల్ గ్రీన్ కోర్ టీం ద్వారా చేసిన కృషికి ఫలితంగా వ్యక్తిగతంగానూ సమాజానికి కలిగే ప్రయోజనంతో పాటు నేషనల్ గ్రీన్ కోర్ టీంలో చేసిన పనుల్ని వివరిస్తూ ఒక సర్టిఫికెట్ని విద్యార్థులకి అందజేస్తారు. అది వారి భవిష్యత్తుకి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది.
5: తరగతి గది నుండే పరిసరాల పర్యావరణ విద్యను అందింపచేయటమే లక్ష్యంగా పెట్టుకున్న నేషనల్ గ్రీన్ కోర్కి సంబంధించిన మరో అంశాన్ని గురించి తెలుసుకుందాం. క్లాసులో ఎవరిదైనా పుట్టినరోజు జరిగిందనుకోండి, ఆ రోజంతా క్లాసులో చాక్లెట్ కాగితాలే, ఊడవటానికి చాలా టైం పడుతుంది. కానీ అదే క్లాస్ పిల్లలు చాక్లెట్ పేపర్స్ని చెత్తబుట్టలో వేస్తే పని ఎంత సులభమవుతుంది. అందుకే ప్రతి తరగతి గదిలో చెత్తబుట్టని పెట్టి చెత్త పేపర్స్ని ఖచ్చితంగా బుట్టలోనే వేయాలి అనే నిబంధన నేషనల్ గ్రీన్ కోర్ది మాత్రమే. మంచిని తెలియజెప్పే నిబంధనలు పిల్లలకి చక్కగా వివరిస్తే వారిలో తగిన మార్పు తేవచ్చు. ఇదిగో ఈ సన్నివేశం వింటే వారికి ఎలా నచ్చచెప్పవచ్చో మీకే తెలుస్తుంది.
6: ఏంటమ్మా రాణి, అంత బాధగా ఉన్నావు? ఈవేళ నీ ముఖంలో నవ్వులేదు, ఏం జరిగిందేమిటి?
7: సార్, రాము నా బుక్ తీసుకుని మొత్తం చించేశాడు. అంత నోట్స్ రాయాలంటే ఎంత కష్టం సార్, మీరే చెప్పండి. క్లాస్ రూమ్ అంతా చిందర్ వందర్గా రాము పేపర్స్ వేశాడు.
6: ఏ రాము, ఎందుకు చించావు రాణి బుక్కు? ఇతరుల పుస్తకాలు ఎప్పుడు కూడా మంచి పిల్లలు ఎవరో చించరాయి. క్లాస్ రూమ్లో పేపర్స్ వేస్తే క్లాస్ అంతా ఎంత చిందరవందరగా ఉంటుంది చూడొకసారి. మీ క్లాస్ ఎంత డర్టీగా ఉందో 8th క్లాస్ అంత నీట్గా ఉంది. ఆ క్లాస్ పిల్లలైతే చాలా క్లీన్గా క్లాస్ నుంచుతారు, డస్ట్ అంతా డస్ట్బిన్లోనే వేస్తారు. వాళ్ళలాగా మీరు కూడా పరిశుభ్రంగా తరగతి గదిని, పరిసరాలని ఉంచాలి మరి.
8: సార్, 8th క్లాస్ వాళ్ళకి వాళ్ళ గ్రీన్ కోర్ టీచర్ అన్ని అరేంజ్ చేస్తున్నారు. నేషనల్ గ్రీన్ కోర్ టీం వాళ్ళు ఆయమ రాకున్నా వాళ్ళే వాళ్ళ క్లాస్ని చాలా శుభ్రం చేసుకుంటారు. అయినా మా క్లాస్లో ఒక్క డస్ట్బిన్ కూడా లేదు సార్.
6: పిల్లలు, మీకు విషయం చెప్పనా, మంచి పనులు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మరొకరితో పోల్చుకోవాలి. ఉదాహరణకి పరిశుభ్రత విషయంలో మిగిలిన క్లాస్ వారికంటే మీరే ముందుండాలని గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఎవరికి వారే సొంతంగా ఆలోచించాలి. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా అవసరమని గుర్తించాలి. కాబట్టి తరగతి గదిని ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి.
8: అలాగే సార్, ఇంకెప్పుడు పుస్తకాలు చించుకోం, క్లాస్ రూమ్ని కూడా శుభ్రంగా ఉంచుకుంటాం. మేము పాటిస్తూ మిగిలిన తరగతుల వారికి కూడా తెలియచేస్తాం. ఈరోజే మా క్లాస్కి డస్ట్బిన్ డబ్బా తయారు చేసుకుని దానికి గ్రీన్ కలర్ వేసుకుంటాం సార్.
3: ప్రతి విద్యార్థికి పర్యావరణ పనుల పట్ల అవగాహన కలిగించాలి. ప్రేమతో విద్యార్థుల్ని మనం ఎంకరేజ్ చేయాలి. అందుకు తగిన విధంగా అందరూ కృషి చేయాలి. పర్యావరణ ఉద్యమంలో ఇది తొలి అడుగు. ఈ ప్రయత్నాన్ని విద్యార్థులకి చిన్నతనం నుండే అలవాటు చేయాలి. మొక్కల్ని నాటి కాలుష్యాన్ని అరికట్టాలని విద్యార్థులకి తెలియచేయాలి.
5: విద్యార్థికి తల్లిదండ్రుల తర్వాత స్థానం ఉపాధ్యాయులది. ఏదైనా ఒక విషయాన్ని బడిలో విద్యార్థులకి చెబితే అది వారి మనస్సులపై చెరగని ముద్ర వేస్తుంది, వారి మదిలో నిలిచిపోతుంది.

0: గాలి, నేల, నీరు పదిలంగా కాపాడుకోవాలి. మన తర్వాతి తరం వారు వాటిని వాడుకోవాలి. పెరుగుతున్న పర్యావరణ చైతన్యాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి. చక్కటి పర్యావరణంలో కలసిమెలసి బతకడం నేర్పించటానికి పాఠశాల ఒక చక్కటి స్థలం. ప్రతి పాఠశాలని హరిత పాఠశాలగా మార్చటమే నేషనల్ గ్రీన్ కోర్ ఆశయం. నేషనల్ గ్రీన్ కోర్ టీంలో చేరిన విద్యార్థి ఏ విధులు నిర్వహించాలో తెలుసుకునేందుకు ఈ సంభాషణ వినండి.
1: సార్, మేము నేషనల్ గ్రీన్ కోర్ టీంలో చేరితే ఏ పనులు చేయాలి చెప్పండి సార్.
2: చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్కూల్లో 8th క్లాస్ విద్యార్థులు నేషనల్ గ్రీన్ కోర్ టీం ఎకో క్లబ్గా ఏర్పడతారు. ఈ క్లబ్ సభ్యులు మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచడానికి 5 గ్రూపులుగా ఏర్పడతారు. ఒక్కొక్క గ్రూపులో 40 మంది ఉంటారు. ప్రతి గ్రూప్కి ఒక లీడర్ ఉంటాడు. అన్ని గ్రూపుల వారికి నేషనల్ గ్రీన్ కోర్ టీచర్ సహకరిస్తూ తగిన వనరుల్ని సమకూరుస్తారు.
3: ఆ 5 గ్రూపులో చేసే పనులు ఎలా ఉంటాయి సార్?
2: చూడమ్మా, జీవ వైవిధ్యం నిర్వహణ జట్టు మొదటిది. ఈ గ్రూపు వారు పాఠశాలలో ఉండు ఫలాలు, పుష్పాలు, పక్షుల్ని సంరక్షించే బాధ్యతను చేపడతారు. వారి విధులు వారు చక్కగా నిర్వహిస్తారు. నీటి నిర్వహణ జట్టు రెండవది. ఈ గ్రూపు వారు బడిలో ఉన్న త్రాగే నీరు, మురికి నీరు నిర్వహణ బాధ్యతల్ని పర్యవేక్షిస్తారు. మూడవది శుభ్రత నిర్వహణ జట్టు. రీయూజ్, రీసైక్లింగ్, రెడ్యూస్ అంటే మళ్లీ వాడు, రూపుమార్చు, తగ్గించు అనే విధానాల ద్వారా బడిలోని వ్యర్థ పదార్థాలను తగ్గించే బాధ్యతను చూస్తారన్నమాట. శక్తి నిర్వహణ జట్టు నాలుగవది. ఇంధన వనరుల్ని, కరెంటుని అంచనా వేసి పొదుపుగా వాడటం ఈ జట్టు చూస్తుంది. నేల వినియోగ జట్టు ఐదవది. సహజ వనరు అయిన బడిలో ఉన్న నేలని ఎలా వాడుకోవాలో తెలియజేసేది ఈ జట్టు.
3: ఇలా చేయటం వల్ల లాభం ఏంటి సార్?
2: సహజ వనరులు గాలి, నీరు, భూమి ప్రకృతి ప్రసాదించిన వరాలు. మనం బతకటానికి గాలి, నీరు, ఆహారం మనకు సహజ వనరుల ద్వారా లభిస్తాయి. ఇవి మనకు చాలా అవసరం. ప్రకృతి మనకు సరిపోయినన్ని సహజ వనరుల్ని ప్రసాదించింది. కానీ మనం అవసరానికి మించి వాటిని వాడటం వల్ల ఇవి రోజురోజుకి తగ్గిపోతున్నాయి. జనాభా పెరగటం, అడవులు నరకటం, భూగర్భ జలాలను ఇష్టం వచ్చినట్లు తీయటంతో మన ఊళ్ళన్నీ ఎడారులుగా మారుతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే మార్పు కోసం చదువుతో పాటుగా మనవంతు పని ఇప్పుడే మొదలెట్టాలి. సహజ వనరులు అభివృద్ధి చెందేటట్లుగా మన బడి, మన ఇంటిని మనం మార్చుకోవాలి. ఇదే మనం సమాజానికి చేసే లాభం.
4: నేషనల్ గ్రీన్ కోర్ టీం విద్యార్థులు నేర్చుకోవాల్సిన విషయాలు చెప్తాను. ప్రకృతిలో మన స్థానాన్ని అర్థం చేసుకుని పర్యావరణ చట్టాల్ని, విధానాన్ని అవలంబించడం, గౌరవించడం, చుట్టూ ఉండే జంతువుల్ని, పక్షుల్ని ఆదరించడం, వనరుల్ని సక్రమంగా వాడుకునే పద్ధతుల్ని, వనరుల విపరీత వాడకం వల్ల కలిగే నష్టాల్ని తెలుసుకోవాలి. చుట్టూ ఉండే రకరకాల ఆవరణ వ్యవస్థల్ని అర్థం చేసుకోవాలి. భూమి, నీరు, గాలి, ఇంధనాల సమతుల్యాన్ని కాపాడటానికి, కాలుష్యాన్ని మనవంతు తగ్గించడానికి, వనరులు తరిగిపోకుండా ముందు తరాలకి అందించడానికి మన ప్రవర్తనని, పద్ధతుల్ని మార్చుకోవాలి. అప్పుడే నేషనల్ గ్రీన్ కోర్ లక్ష్యాలు నెరవేరుతాయి.
0: ప్రకృతి వనరులను పొదుపుగా వాడటం అలవాటు చేసుకోవాలి. అంతేకాదు, మన ప్రవర్తనలో కూడా అది కనబడాలి. పర్యావరణ వనరుల్ని కాపాడుకోవటానికి మనం చేసే ప్రతి పనిని ఆలోచించటం అలవాటు చేసుకోవాలి. పర్యావరణ మార్గదర్శకులు అందుకు తగిన అవగాహనను పెంచుకుని ఆచరణకు మార్గం వేసుకోవాలి.
4: విద్యార్థులలో మానవీయ విలువలను పెంపొందించి మానవ సేవే మాధవ సేవ అని ప్రబోధించాలి. మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించి ప్రేమ, శాంతి, ఆనందం, సమైక్యత, సద్భావనలను పెంపొందించుకుందాం. సరేనా?
0: ప్రకృతి మాతకి
5: జై!
0: ప్రకృతి మాతకి
5: జై!
0: ప్రకృతి మాతకి
5: జై!
6: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 8వ తరగతి విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని 1857-1947 మధ్య భారతదేశం అనే పాఠం, మరొక విద్యా కార్యక్రమం 8వ తరగతి విద్యార్థుల కోసం సైన్స్లోని పర్యావరణ విద్య, పర్యావరణ చైతన్యం పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: 94 రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజనెస్ మరి రోజు జూన్ 1, మరి క్యాలెండర్లో సరికొత్త నెలకు స్వాగతం పలికే రోజు మాత్రమే కాదండి, చరిత్రలో ఎన్నో కీలకమైన సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిన రోజు కూడా అన్నమాట.
0: అవునమ్మా, జూన్ 1 అనగానే మనందరికీ మొదటగా గుర్తొచ్చేది కొన్ని కొన్ని కాలేజీలు తెరిచే రోజు. కానీ అంతర్జాతీయంగా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుని ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. పిల్లల హక్కుల్ని, వారి సంక్షేమం గురించి అవగాహన పెంచడానికి ఈ రోజుని కేటాయించారు. అంతేకాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలని గౌరవిస్తూ ఐక్యరాజ్య సమితి ఈ రోజుని ప్రపంచ పాల దినోత్సవంగా కూడా ప్రకటించింది.
1: ఒకే రోజు మరి అటు పిల్లలకి ఇటు పాలకి ముడిపెట్టడం నిజంగా ప్రకృతి ప్రసాదించిన అద్భుతం లాంటిది. అయితే చరిత్రలోకి వెళ్తే మరి ఇదే జూన్ 1 ప్రపంచ సినిమా రంగాన్ని ఊపేసిన ఒక అందాల నటి జన్మించింది. మరి ఆమె ఎవరో తెలుసా? మరి హాలీవుడ్ దిగ్గజం మరిలిన్ మన్రో. మరి ఆమె 1926 జూన్ 1 జన్మించిందనమాట. మరి శతాబ్దం దాటుతున్న ఇప్పటికీ ఆమె క్రేజ్ అస్సలు తగ్గలేదు. అలానే మన భారతదేశంలో మొట్టమొదటి డీలక్స్ రైలైన డెక్కన్ క్వీన్ 1930 సరిగ్గా ఇదే రోజున ముంబై నుండి పూణే మధ్య తన ప్రయాణాన్ని ప్రారంభించి ఒక కొత్త రికార్డుని సృష్టించింది.
0: మరిలిన్ మన్రో గురించి, అదేవిధంగా డెక్కన్ క్వీన్ గురించి చాలా మంచి విషయం గుర్తు చేసావమ్మా. నిజంగా భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక మైలురాయి. ఇక అంతరిక్ష పరిశోధనల విషయానికి వస్తే 2003 అంతరిక్షంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ సంతతి వీరనారి కల్పనా చావ్లా గుర్తున్నారు కదా, ఆవిడ పుట్టినరోజు కూడా జూన్ 1 అమెరికాలో ప్రముఖ కేబుల్ న్యూస్ నెట్వర్క్ CNN కూడా 1980 జూన్ 1 ప్రపంచంలోనే మొదటి 24 గంటల వార్తా ఛానల్గా తన ప్రసారాలని మొదలుపెట్టి మీడియా రంగంలో ఒక పెద్ద విప్లవాన్ని తెచ్చింది.
1: మరి కల్పనా చావ్లా పేరు వింటేనే మన దేశం గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఆమె పుట్టినరోజు ఈ రోజు కావడం విశేషం. ఇక అలానే మరి సాంకేతిక ప్రపంచంలో మరో సంచలనం, మనందరం పాటలు వినడానికి, డౌన్లోడ్ చేయడానికి ఒకప్పుడు బాగా వాడిన నాప్స్టర్ అనే ఫైల్ షేరింగ్ సాఫ్ట్వేర్ 1999 జూన్ 1 విడుదల డిజిటల్ సంగీత ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. చూసావా, ఒకే ఒక్క రోజు వెనుక ఎన్ని రాజకీయ, సామాజిక, సాంకేతిక మరియు సినిమా విశేషాలు దాగున్నాయో.
0: అవునమ్మా, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జూన్ 1 ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలోని కొంత భాగం, అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి మరికొంత భాగం కలిపి విజయనగరం జిల్లాగా అవతరించింది ఈ రోజునే. కోటల నగరం, విద్యానిలయంగా పేరుగాంచిన విజయనగరం ఒక స్వతంత్ర జిల్లాగా మారి ఆ ప్రాంతం సరికొత్తగా అభివృద్ధి పదంలోకి అడుగు పెట్టడానికి ఈ రోజే పునాది పడిందన్నమాట.
1: ఓకే, మరి అటు సంస్కృతికి నిలయమైన విజయనగరం జిల్లా ఏర్పడటమే కాకుండా దేశ రక్షణ రంగంలో కూడా ఈ రోజుకు ఒక గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంది. మన భారతదేశ సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన జనరల్ కెవి కృష్ణారావు గారు భారతదేశానికి సైనిక ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించింది కూడా సరిగ్గా ఇదే జూన్ 1. ఆర్మీ చీఫ్ గా ఆయన నియామకం మన సైనిక వ్యూహాలకు, దేశ భద్రతకు ఒక కొత్త దిశను, ఉత్సాహాన్ని ఇచ్చింది.
0: అవునమ్మా, దేశ రక్షణ రంగంలో అంతటి ప్రాధాన్యత ఉంది ఈ రోజుకి. అదేవిధంగా భారత రాజకీయాల్లో కూడా ఒక సంచలన మార్పుకి వేదికైంది. ప్రాంతీయ రాజకీయాల నుండి వచ్చి దేశ సర్వోన్నత పదవిని అధిరోహించిన HD

0: దేవేగౌడ గారు భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది కూడా ఈ జూన్ 1వ తేదీనే. ఒక రైతు బిడ్డగా దేశ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించి దేశ రాజకీయాల్లో ఆయన ఒక సరికొత్త కూటమి ప్రభుత్వ ప్రయోగానికి తెరలేపారు.
1: నిజంగా మరి ఇటు మన సొంత ప్రాంతమైన విజయనగరం జిల్లా ఆవిర్భావం నుండి అటు దేశ రక్షణకు సారథిగా కృష్ణారావు గారి నియామకం, దేశాన్ని నడిపించే ప్రధానిగా దేవేగౌడ గారి బాధ్యతల స్వీకారం వరకు ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలు ఈ జూన్ 1న జరిగాయి. మన చరిత్రను, మన నాయకులను గుర్తు చేసుకోవడానికి ఈ రోజు ఒక చక్కని సందర్భం.
0: అవునమ్మా, అలాగే తెలుగు సాహిత్యంలో, పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ కవి, సంపాదకులు సీరిపి ఆంజనేయులు గారు జన్మించింది ఈ రోజునే. అలాగే తెలుగు కార్టూన్ ప్రపంచంలో తన వ్యంగ్య చిత్రాలతో, విలక్షణమైన శైలితో పాఠకులను నవ్వించి ఆలోచింపచేసిన ప్రముఖ కార్టూనిస్ట్ బాబు, అదే ఆయన కొలను వెంకట దుర్గాప్రసాద్ గారి పుట్టినరోజు కూడా ఈ జూన్ 1వ తేదీనే కావడం విశేషం. ఇక ఆధునిక కవిత్వంలో తనదైన ముద్ర వేసిన కవి గుమ్మా సాంబశివరావు గారు కూడా ఇదే రోజున జన్మించారు.
1: అలానే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను మరొక ఊపు ఊపిన ఎందరో ప్రతిభావంతులు కూడా ఈ రోజే జన్మించారు. మరి క్లీన్ ఫ్యామిలీ, ఎంటర్టైనర్ చిత్రాలతో, అద్భుతమైన సంగీతంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ దర్శకులు, సంగీత దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు కూడా ఈ రోజే. అలానే తెలుగు తెరపై విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా రాణించిన కొల్లా అశోక్ కుమార్ గారు మరియు తన వైవిధ్యమైన నటనతో నేటి తరం ప్రేక్షకులను అలరిస్తూ కార్తికేయ వంటి చిత్రాలతో పానిండియా స్టార్ గా ఎదిగిన యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ పుట్టినరోజు కూడా సరిగ్గా ఇదే జూన్ 1 కావడం విశేషం.
0: అవునమ్మా, ఇకపోతే సౌత్ ఇండియా నుండి బాలీవుడ్ వరకు చాక్లెట్ బాయ్గా, నటుడిగా, దర్శకుడిగా అందరినీ మెప్పించిన వెర్స్టైల్ యాక్టర్ మాధవన్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే. అలాగే తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన అందాల నటి సలోని పుట్టినరోజు కూడా ఈరోజే.
1: నిజంగా వెండి తెరకి ఈరోజు ఎంతో ప్రత్యేకమైంది. మరి కేవలం సినిమాలే కాదు, జ్ఞానాన్ని పంచే విద్యారంగం మరియు దేశానికి గర్వకారణమైన క్రీడారంగాలకు కూడా ఈ రోజుతో బలమైన అనుబంధం ఉంది. మరి ఒలింపిక్స్ లో భారతదేశం తరపున వెయిట్ లిఫ్టింగ్ లో మొట్టమొదటి కాంస్య పథకాన్ని సాధించి దేశ మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన మన ఆంధ్రప్రదేశ్ ఆణిముత్యం కరణం మల్లేశ్వరి గారు జన్మించింది కూడా ఈ రోజే. మరి వీరితో పాటు ఎంతో మంది యువకులను ఐఏఎస్ అధికారులుగా తీర్చిదిద్దుతూ మోటివేషనల్ స్పీకర్ గా, రచయితగా, పాత్రికేయుడిగా సేవలందిస్తున్న ఆకేళ్ల రాఘవేంద్ర గారు కూడా ఈ జూన్ 1వ తేదీని జన్మించారు.
0: అంతేకాదమ్మా, సంగీత ప్రపంచంలో తన ప్రతిభని చాటిన సంగీత విద్వాంసురాలు ఎస్ఏకే దుర్గ గారు, అదేవిధంగా వృక్ష శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త జరుగుల వెంకట రామ భూపాలరావు గారు, సైన్స్ రంగంలో రాణించిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త కలిదిండి బిఆర్ వర్మగారు జన్మించిన రోజు కూడా ఈ జూన్ 1వ తేదీయే.
1: మరలని మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఒక గొప్ప చారిత్రాత్మక ఉద్యమకారిణి మనకు గుర్తుకొస్తుంది. మరి చూపు, వినికిడి, మాట, ఈ మూడు శక్తులు లేకపోయినా తన ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని జయించిన అద్భుత నారి హెలెన్ కెల్లర్ గారు మరి 1968 సరిగ్గా ఇదే రోజున కన్నుమూశారు. అంధులకు, మూగ బదిరిలకు ఒక ఆశాదీపంగా మారి ప్రపంచ వ్యాప్తంగా వికలాంగుల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం, ఉద్యమాలు నేటికి కోట్లాది మందికి నిరంతర స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.
0: అవునమ్మా, హెలెన్ కెల్లర్ గారి జీవితం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠం. ఇక మన దేశ రాజకీయ చరిత్ర వైపు వస్తే మన ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ అగ్రనేత, నిగర్వి అయిన నీలం సంజీవరెడ్డి గారు 1996 జూన్ 1వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సేవలందించడమే కాకుండా లోక్సభ సభాపతిగా, ఆ తర్వాత భారతదేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి బాధ్యతలను ఏకగ్రీవంగా ఎన్నికై నిర్వహించిన ఏకైక తెలుగు తేజం ఆయన. ఆయన క్రమశిక్షణ, రాజకీయ విలువలు మన చరిత్రలో ఎప్పటికీ అజరామరం.
1: మరి సంజీవరెడ్డి గారి నిరాడంబరత ఎందరికో ఆదర్శం. ఇక ఇదే రోజున అంతర్జాతీయంగా జరిగిన ఒక ఘోరమైన సామాజిక, రాజకీయ విషాదాన్ని కూడా చరిత్ర అనేది మనకి గుర్తు చేస్తుంది. మన పొరుగు దేశమైన నేపాల్ను పాలించిన బీరేంద్రరాజ్ గారు 2001 జూన్ 1న జరిగిన ఘోర రాజ ప్రసాద హత్యకాండలో ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ చరిత్రను ఒక్కసారిగా మలుపు తిప్పిన ఈ విషాదకర సంఘటన ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించిందనుకో.
0: నిజంగానమ్మా, చరిత్రలోని ఇటువంటి ముఖ్యమైన ఘట్టాలను గుర్తు చేసుకోవడం ద్వారా మనకి ఎన్నో విషయాల పట్ల అవగాహన పెరుగుతూ ఉంటుంది. మరి ఈనాటి విశేషాలన్నీ కూడా శ్రోతలందరినీ ఆలోచింపచేశాయని ఆశిస్తూ, మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లోకి వెళ్లబోయే ముందు ఒక మంచి పాట అయితే విన్నావా?
1: తప్పకుండా అయ్యా. లిజనర్స్, మరి ఇంకెందుకు అలసి

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్.

0: నిర్వహించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
2: బయట దొరికి రంగునీళ్లొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
1: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
2: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
0: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ఎన్నో సంవత్సరాలుగా బైక్ నడుపుతున్నాను, ఎప్పుడూ చిన్న గీత కూడా గీసుకోలేదు, నాకెందుకు హెల్మెట్ అని అనుకోకండి. ఈ రోజు ఉన్నంత అదృష్టం రేపు ఉండదేమో అని ఒక్కసారి.
4: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.
5: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దేని గురించో ఒకసారి చెప్తావమ్మా.
2: ఏం లేదన్నయ్య, మనకి చట్టాలు, చట్టాల మీద అవగాహన గురించి చాలా మందికి తెలియదు కదా, కాబట్టి ఈ రోజు మనం ఏంటంటే నిత్య జీవితంలో చట్టాలు, వాటిపై కనీస అవగాహన అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం.
5: తప్పకుండానమ్మా.
2: ఈ రోజు మనం రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే చుట్టుముట్టే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం, అదే చట్టాలపై కనీస అవగాహన. చాలా మంది కోర్టులు, పోలీసులు అంటే ఏదో తప్పు చేసిన వాళ్ళకి అనుకుంటూ ఉంటారు, కానీ మన హక్కుల్ని కాపాడుకోవడానికి చట్టం ఎంత అవసరమో తెలుసుకోవడం లేదు. రోడ్డు మీద నడిచినా, బజార్లో వస్తువులు కొన్నా, ప్రతిదానికి ఒక రూల్ అనేది ఉంటుంది. ఆ బేసిక్ విషయాలు తెలియకపోతే ప్రతి అడుగులోనూ మోసపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ రోజు దీనిపై కొంచెం కాస్తంత క్లారిటీనిద్దాం, ఏమంటావు?
5: తప్పకుండా, చెప్పింది అక్షరాలు నిజం. చట్టం అనేది కేవలం నేరస్తుల కోసమే కాదు, మనలాంటి సామాన్యులకి రక్షణ కవచం లాంటిది. ఉదాహరణకి షాపుకెళ్ళి ఏదైనా కొన్నప్పుడు బిల్లు అడగడం మన హక్కు, అది చట్టబద్ధమైన బాధ్యత కూడా. కానీ మన వాళ్ళు బిల్లు అడిగితే ట్యాక్స్ ఎక్కువ పడుతుందని భయపడి బిల్లు లేకుండా కొనేసి ఆ తర్వాత వస్తువు పాడైతే నెత్తి నోరు బాదుకుంటారు. అక్కడ మొదలవుతుంది వినియోగదారుల చట్టం యొక్క అవసరం. అది తెలియకపోతే వ్యాపారస్తులకి మనం ఫ్రీగా దానం చేసినట్టే.
2: కరెక్ట్ గా చెప్పావు. ఆ వినియోగదారుల హక్కుల గురించే చాలా మందికి అస్సలు ఐడియా లేదు. ఒక వస్తువుపై ఉన్న MRP అంటే గరిష్ట విక్రయ ధర కంటే 1 రూపాయి ఎక్కువ వసూలు చేసినా అది నేరమే అవుతుంది. అలానే హోటల్కి వెళ్ళినప్పుడు సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా కట్టాలనే రూలు లేదు, అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మనం కొనే పాల ప్యాకెట్ దగ్గర నుండి వాడే మెడిసిన్స్ వరకు డేట్ ఎక్స్పైరీ అయిపోతే కేసు వేసే హక్కు మనకుంది. ఈ చిన్న విషయాలు తెలుసుకుంటే ఏ షాపు వాడు కూడా మనల్ని ఏమార్చలేడు, మన జేబుకి చిల్లు పడదు.
5: జేబుకి చిల్లంటే గుర్తొచ్చిందమ్మా, ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు, సైబర్ క్రైమ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకో. ఎవడో ఫోన్ చేసి ఓటీపీ అడగగానే మన వాళ్ళు అమాయకంగా బ్యాంక్ అకౌంట్ తాళాలు వాడి చేతిలో పెట్టేస్తూ ఉంటారు. సైబర్ చట్టాల ప్రకారం ఇలాంటి మోసాలు జరిగిన వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లేదంటే 1930 నెంబర్కి కంప్లైంట్ చేస్తే పోయిన డబ్బు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. చట్టం మనల్ని కాపాడడానికి రెడీగా ఉంది, కానీ మనమే ఫోన్లో వచ్చే ప్రతి లింక్ని క్లిక్ చేస్తూ మొసలి నక్కల బారిన పడుతూ ఉన్నాం.
2: అవునన్నయ్య, టెక్నాలజీతో పాటు మోసాలు పెరిగిపోయాయి, అలానే మన అప్రమత్తత కూడా పెరగాలి.

0: ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రాఫిక్ రూల్స్. చాలా మంది హెల్మెట్ పెట్టుకునేది పోలీసులకి ఫైన్ కట్టాలి అనే భయంతోనే కానీ తమ ప్రాణం కాపాడుకోవటానికి అని గ్రహించడం లేదు. ట్రాఫిక్ చట్టాల ప్రకారం పోలీసులు మన బండి తాళాలు లాక్కోకూడదు, మనల్ని బూతులు తిట్టకూడదు, ఇక రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ కట్టాలి. నిజమే, కానీ చట్టబద్ధంగా మాత్రమే జరగాలి. ఈ విషయం డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా తెలుసుండాలి.
1: కరెక్ట్ అమ్మా. పోలీసులు తాళాలు లాక్కోకూడదు అనగానే రేపటి నుంచి మన వాళ్ళు హెల్మెట్ లేకుండా సింగిల్ వీల్ డ్రైవ్ చేస్తూ పోలీసులతో వాదనకు దిగుతారేమో. చట్టం మనకి హక్కులిచ్చింది అంటే బాధ్యతల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇల్లు, మన ఆస్తి, మన ప్రాణం వీటన్నిటికీ చట్టపరమైన రక్షణలు ఉన్నాయి. ఎవరైనా తప్పుడు కేసు పెట్టి వేధిస్తే దానికి ఎదురు తిరిగే సెక్షన్లు కూడా ఉన్నాయి. మొత్తానికి చెప్పేది ఏంటంటే చట్టం ముఖం చూడకూడదు అనుకోవడం కాదు, దానితో స్నేహం చేస్తేనే ఈ సమాజంలో ప్రశాంతంగా బతకగలం.
0: ఇందాక మనం బేసిక్ విషయాలు మాట్లాడుకున్నాం కదన్నయ్య, అసలు సామాన్య ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చట్టాలేంటి, అలానే ఏ చట్టాలను అసలు లైట్ తీసుకోకుండా కాస్త భయభక్తులతో చూడాలి, మరి లిస్ట్ గానీ జనాలకి తెలిస్తే చాలా వరకు తప్పులు చేయకుండా అలర్ట్ గా ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ల రక్షణకున్న చట్టాలు, ఆస్తి హక్కులు, శ్రమకు తగ్గ వేతనం ఇచ్చే కార్మిక చట్టాల మీద ప్రతి ఒక్కరికి కూడా మినిమం ఐడియా ఉండాలి. మరి ఇవి తెలియకపోతే సొంత ఇంట్లోనూ బయట పనిచేసే చోట కూడా మోసపోతూనే ఉంటారు.
1: కరెక్ట్ పాయింట్ చెప్పమ్మా. మొదటగా మనం ప్రాణంగా భావించే ఆస్తి చట్టాల గురించి మాట్లాడుకుందాం. పూర్వీకుల ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకి కూడా సమాన హక్కు ఉందనే హిందూ వారసత్వ చట్టం ప్రతి ఇంట్లో కూడా తెలిసి ఉండాలి. ఇక భయపడాల్సిన, అప్రమత్తంగా ఉండాల్సిన చట్టాల విషయానికి వస్తే, భూమి కొనేటప్పుడు వచ్చే రియల్ ఎస్టేట్ చట్టం రేరా అంటూ ఉంటారు, దాని గురించి అసలు లైట్ గా తీసుకోకూడదు. ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కొనేటప్పుడు మోసపోతే రోడ్డున పడతాం. అందుకే డాక్యుమెంట్లు, అప్రూవల్ విషయంలో చట్టం చెప్పిన రూల్స్ ని గుడ్డిగా నమ్మకుండా పక్కాగా చెక్ చేసుకోవాలి.
0: అవునన్నయ్య, లంచం అడగటం ఎంత నేరమో, మన పని త్వరగా అయిపోవాలని జేబులోంచి డబ్బులు తీసివ్వడం కూడా అంతే పెద్ద నేరం. మరి చాలా మంది తిట్టి తెలియక చేతులు తడిపితేనే పని జరుగుతుంది అనుకుంటారు, కానీ దొరికితే ఇద్దరికీ జైలు శిక్షే. మరి ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు చట్టబద్ధంగా జరగాలి, కానీ ఇలా అడ్డదారిలో కాదు అని జనాలు భయపడాలి.
1: అవునమ్మా, లంచం ఇవ్వడానికి భయపడితే సగం దేశం బాగుపడుతుంది. దీంతోపాటు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వణుకుతున్న చట్టం సైబర్ లా అండ్ ఐటీ యాక్ట్. వాట్సప్ల్లో, ఫేస్బుక్ల్లో ఎవరినైనా తిడుతూ పోస్టులు పెట్టడం, వేరొకరి ఫోటోల్ని తప్పుగా మార్చడం, అదే మార్ఫింగ్ చేయడం, ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం వంటివి అస్సలు లైట్గా తీసుకోకూడదు. సోషల్ మీడియాలో మనం చేసే ప్రతి క్లిక్, పెట్టే ప్రతి కామెంట్ చట్టం నిఘాలో ఉంటుంది. తెలియక పెట్టాను బాబోయ్ అంటే సైబర్ పోలీసులు వదిలిపెట్టరు, కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి అక్కడ కాస్త భయం ఉండాల్సిందే.
0: చాలా చక్కగా చెప్పావనయ్య. నోటి దురుసు, చేతి దురుసు సోషల్ మీడియాలో చూపిస్తే జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. మరి వీటితో పాటు మన నిత్య జీవితంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే సమాచార హక్కు చట్టంపై ప్రతి పౌరుడికి అవగాహన ఉండాలి. మన వీధిలో రోడ్లు వేయడానికి ఎంత బడ్జెట్ అయింది దగ్గర నుంచి రేషన్ షాపుకి ఎంత కోటా వచ్చిందనే వరకు ప్రతి ప్రభుత్వ వివరాలను 10 రూపాయల ఫీజుతో అడిగి తెలుసుకునే అస్త్రం ఇది. ఈ చట్టం సామాన్యుడి చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్. దీన్ని వాడటం నేర్చుకుంటే అధికారులు జవాబుదారితనం పెరుగుతుంది.
1: నిజమేనమ్మా, అటు ఆయుధాలు ఉన్నాయి, ఇటు రక్షణ కవచాలు ఉన్నాయి. అలాగే ఆడవాళ్ల రక్షణ కోసం ఉన్న గృహహింస నిరోధక చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టం గురించి ప్రతి మహిళ తెలుసుకోవాలి. అదే సమయంలో ఈ చట్టాలని దుర్వినియోగం చేస్తే ఎదురయ్యే తీవ్ర పరిణామాల గురించి కూడా భయం ఉండాలి. చట్టాన్ని రక్షణగా వాడుకోవాలి, కానీ రివెంజ్ తీర్చుకోవడానికి కాదనే కనీస జ్ఞానం అందరికీ ఉండాలి. చట్టాల పట్ల అవగాహన మనల్ని స్మార్ట్గా ఉంచితే వాటి పట్ల ఉండే గౌరవపూర్వకమైన భయం మనల్ని సంస్కారవంతులుగా ఉంచుతుంది.
0: అయితే మన సమాజంలో అత్యంత రక్షణ అవసరమైన వాళ్ళు పిల్లలు, మహిళలు. మరి ముందుగా పిల్లల విషయానికి వస్తే 14 ఏళ్లలోపు పిల్లలతో ఎలాంటి పనులు చేయించకూడదని బాల కార్మిక నిరోధక చట్టం చెప్తుంది. మరి చదువుకోవాల్సిన వయసులో హోటళ్లలోనూ, ఫ్యాక్టరీల్లోనూ పనుల్లో పెడితే యాజమాన్యానికి జైలు శిక్ష పడుతుంది. మరి అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడానికి ఫోక్సో చట్టం ఉంది. మరి ఈ చట్టం కింద నేరం రుజువైతే కఠినమైన శిక్షలుంటాయి. ఇక పిల్లల రక్షణ విషయంలో సమాజం అస్సలు రాజీపడకూడదు.
1: అవునమ్మా, పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్తు, వాళ్ళని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇక మహిళల విషయానికి వస్తే చట్టం వాళ్లకు కొండంత అండగా నిలబడింది. పెళ్లైన కొత్తలో కట్నం కోసం వేధించే వాళ్ల ఆట కట్టించడానికి వరకట్న నిరోధక చట్టం ఉంది. అలాగే ఇంట్లో శారీరకంగానో మానసికంగానో వేధిస్తే గృహహింస నిరోధక చట్టం రక్షణిస్తుంది. రాత్రి 6 గంటల తర్వాత

0: ఉదయం 6 గంటల కంటే ముందు మహిళల్ని పోలీసులు అరెస్టు చేయకూడదు. ఒకవేళ అత్యవసరమైతే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్తో పాటు మహిళా పోలీసు ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఈమెయిల్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మహిళలు ఫిర్యాదు చేయొచ్చు.
1: మరి మహిళల రక్షణ ఇళ్లాలు మాత్రమే కాదన్నయ్య, ఉద్యోగాలు చేసే చోటు కూడా చాలా ముఖ్యం. మరి ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవాళ్లు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, దాన్ని సింపుల్ గా పోష్ యాక్ట్ అంటారు. మరి 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న ప్రతి ఆఫీసులను ఖచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి. మరి ఆఫీసుల్లో మాటలతోనూ సైగలతోనూ వేధించినా అసభ్యంగా ప్రవర్తించినా మహిళలు ఈ కమిటీకి ధైర్యంగా కంప్లైంట్ చేయొచ్చు. ఇక బాధితురాలి వివరాలను చాలా సీక్రెట్ గా ఉంచుతారు, కాబట్టి భయపడాల్సిన పనే లేదు.
0: కేవలం మహిళలకి కాదమ్మా, ఆఫీసుల్లో మగాళ్ళకి అంటే ఉద్యోగులందరికీ కూడా కొన్ని కార్మిక చట్టాల రక్షణ కూడా ఉంటుంది. రోజుకి 8 గంటల కంటే ఎక్కువ పని చేయించుకుంటే ఓవర్ టైం అలవెన్స్ ఇవ్వాల్సిందే. అలాగే కంపెనీలు జీతాలు ఎగ్గొట్టకుండా వేతన చెల్లింపుల చట్టం, ఉద్యోగం నుంచి అన్యాయంగా తీసేయకుండా పారిశ్రామిక వివాదాల చట్టం అండగా ఉంటాయి. ప్రమాదకరమైన ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నప్పుడు ప్రాణ నష్టం లేదంటే అంగవైకల్యం సంభవిస్తే యాజమాన్యం ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి. ఈ హక్కులు తెలియక చాలా మంది యజమానులు ఏం చెబితే దానికి తల ఊపుతూ గొడ్డి చాకరీ చేస్తూ ఉన్నారు ఎంతో మంది.
1: అవునన్నయ్య, నిజమే. శ్రమ దోపిడీ జరగకుండా మరి చట్టాలు చాలా అవసరం. ఇక చివరిగా మనందరి జేబులకి ఆరోగ్యానికి సంబంధించిన వినియోగదారుల రక్షణ చట్టం, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, దీని గురించి మాట్లాడుకుందాం. మనం రూపాయి పెట్టి చాక్లెట్ కొన్నా, లక్షలు పెట్టి కారు కొన్నా మనమంతా వినియోగదారులమే. మోసపూరిత ప్రకటనలు చూసి మోసపోయినా, వస్తువుల్లో లోపాలున్నా, సర్వీస్ సరిగ్గా లేకపోయినా కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించవచ్చు. మరి దీనికోసం పెద్దగా లాయర్లను పెట్టాల్సిన పని లేదు. తెల్ల కాగితం మీద మన సమస్యను రాసి దానికి సంబంధించిన బిల్లును జత చేస్తే చాలు, కోర్టు సదరు కంపెనీకి చుక్కలు చూపిస్తుందనుకో.
0: భలే చెప్పావమ్మా. మొన్న మా స్నేహితుడు ఒకడు ఆన్లైన్ లో ఫోన్ ఆర్డర్ చేస్తే లోపల ఇటుక రాయి వచ్చింది. వాడు వెంటనే కన్స్యూమర్ ఫోరం లో కంప్లైంట్ ఇస్తా అనేసరికి సదరు కంపెనీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి కొత్త ఫోన్ ఇచ్చాడు. సో చట్టం పవర్ ఏంటో తెలిస్తే మనల్ని ఎవ్వరూ మోసం చేయలేరు. పిల్లలు, మహిళలు, ఉద్యోగులు, వినియోగదారులు, ఇలా సమాజంలో ప్రతి ఒక్కరికి చట్టం ఒక రక్షణ కవచం లాంటిది. దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. చట్టం అనేది మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మనల్ని కాపాడడానికే ఏర్పడింది.
1: ఇప్పటి వరకు మనం రకరకాల చట్టాల గురించి చెప్పుకున్నాం, కానీ చాలా మంది మైండ్ లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అసలు సామాన్యుడికి ఈ చట్టాల తలనొప్పి ఎందుకు? మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకుపోతే సరిపోతుంది కదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో నాకేం అవసరం లేదు అనుకోవడం ముమ్మాటికి కూడా ఆ మాయకత్వమే అవుతుంది. రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో వచ్చి గుద్దేసినా, ఆన్లైన్ లో ఎవడో మన అకౌంట్ ఖాళీ చేసినా, అప్పుడు మనల్ని కాపాడటానికి చట్టమే రావాలి. మన చుట్టూ ఉన్న సమాజంలో సేఫ్ గా బతకాలంటే చట్టం అనే లాంగ్వేజ్ మనకి ఖచ్చితంగా తెలుసుండాలి.
0: కరెక్ట్ పాయింట్.

0: ఆణానికి రెండో వైపు ఉన్నట్లు ఈ మధ్య కాలంలో మరి చట్టాల దుర్వినియోగం కూడా చాలా ఎక్కువైపోయిందనుకో. మరి దీనిపై నీ కామెంట్ ఏంటి? ముఖ్యంగా మహిళల రక్షణ కోసం, బలహీన వర్గాల కోసం తెచ్చిన కొన్ని పవర్ఫుల్ చట్టాలను మరి కొందరు పర్సనల్ రివెంజ్ల కోసం వాడుకుంటున్నారు. చిన్న చిన్న కుటుంబ గొడవలకు, ఈగో ప్రాబ్లమ్స్ కి పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టించి ఎదుటి వాళ్ల జీవితాలను కోర్టుల చుట్టూ తిప్పేస్తున్నారు. ఒక తప్పు నుంచి రక్షణ పొందడానికి చట్టాన్ని వాడాలి, కానీ ఎదుటివాడిని తొక్కేయడానికి చట్టాన్ని ఒక ఆయుధంగా మార్చుకోవడం నిజంగా దారుణం కదనయ్యా.
1: 100కి 100 పాళ్లు నిజమమ్మా. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది పెద్ద తలనొప్పిదే. వరకట్న వేధింపుల చట్టం లేదంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాంటివి నిజమైన బాధితుల్ని కాపాడడానికి పుట్టాయి. కానీ ఈ రోజుల్లో కొంతమంది వీటికి ఫేక్ కలరింగ్ ఇచ్చి తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు. ఆఫీసుల్లో ప్రమోషన్ రాలేదని బాస్ మీద, లేదంటే నచ్చినట్టు ల్యాండ్ సెటిల్మెంట్ అవ్వలేదని పక్కవాడి మీద ఇలాంటి చట్టాలని అస్త్రాలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. దీనివల్ల అసలైన బాధితులకి న్యాయం జరగడం ఆలస్యం అవడమే కాకుండా చట్టం పైనే జనాలకి నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది.
0: నిజమే అన్నయ్య, చట్టాన్ని దుర్వినియోగం చేయడం అంటే మనల్ని కాపాడే డాక్టర్ కి విషం ఇవ్వడం లాంటిదే. తప్పుడు కేసులు పెట్టిన వాళ్లకు కూడా కోర్టులు ఇప్పుడు భారీ ఫైన్లు, రివర్స్ జైలు శిక్షలు వేస్తున్నాయనుకో. కాబట్టి ఆ విషయంలో కూడా జనాలు భయపడాలి. మరి చట్టం అనేది ఒక పదునైన కత్తి లాంటిది. దాంతో కూరగాయలు కోసి వంట చేసుకోవచ్చు, లేదా పక్కవాడి గొంతు పోయచ్చు. అది వాడేవాడి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే హక్కులతో పాటు నైతిక బాధ్యత, కామన్ సెన్స్ కూడా చాలా అవసరం. మరి ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న చట్టాల గురించి మాట్లాడుకున్నాం కదా, మరి కానీ చాలా మంది ఫారెన్ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ రూల్స్ చూసి అప్పా ఎంత బాగుందో అనుకుంటారు. కానీ మన దేశానికి రాగానే మళ్ళీ పాత అలవాట్లను భయపడతారు. మరి అసలు మన దేశ చట్టాలకి ఇతర దేశ చట్టాలకి ఉన్న ముఖ్యమైన తేడా ఏంటి? అలానే మన దేశంలో చట్టాలు సక్సెస్ అవ్వాలన్నా, సమాజం మారాలన్నా, ప్రజలుగా మనకు ఉండాల్సిన కనీస బాధ్యత ఏంటో మరి ఈరోజు క్లియర్ గా డిస్కస్ చేద్దామా?
1: తప్పకుండానమ్మా. ఫారెన్ లో చట్టాలు ఎలా ఉంటాయంటే, నువ్వు సింగపూర్ లో రోడ్డు మీద నవ్వులుతున్న బొబుల్ గమ్ ని రోడ్డు మీద ఉమ్మినా, దుబాయ్ లో ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసిన కెమెరాలు క్షణాల్లో పట్టుకుని జేబులు ఖాళీ చేస్తాయి. అక్కడ శిక్షలు చాలా వేగంగా కఠినంగా ఉంటాయి. కానీ మన దేశంలో జనాభా ఎక్కువ, దాంతోపాటు చట్టాల్లో మానవత్వం కూడా ఎక్కువ. ఒక తప్పు జరిగితే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మన చట్టాల బేసిక్ రూల్. అందుకే ఇక్కడ కోర్టుల చుట్టూ తిరగడానికి కాస్త టైం పడుతుంది. ఈ గ్యాప్ నే మన వాళ్ళు లూప్ హోల్ గా వాడుకుంటూ ఉంటారు.
0: కరెక్టే అన్నయ్య, శిక్ష పడటానికి టైం పడుతుంది అనే ధీమాతోనే మన వాళ్ళు తప్పులు చేయడానికి వెనుకట్టలేదు. అమెరికా, లండన్ లాంటి దేశాల్లో చట్టాన్ని అమలు చేసే సిస్టమ్ చాలా పక్కాగా డిజిటలైజ్ అయి ఉంటుంది. అందుకే అక్కడ భయం అనేది ఎక్కువ. మన దేశంలో చట్టాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, కానీ వాటిని అమలు చేసే దగ్గరే కాస్తంత నత్తనడక అనేది నడుస్తుంది. అయితే కేవలం పోలీసులను, కోర్టులను బ్లేమ్ చేస్తే సరిపోదు. పరాయి దేశంలో చాక్లెట్ ట్రాపర్ కూడా రోడ్డు మీద వేయడానికి భయపడే మనోళ్లు, మన దేశంలో మాత్రం కార్ విండోలోంచి అరటిపండు తొక్కలు రోడ్డు మీదకి విసిరేస్తూ ఉంటారు. ఈ మైండ్ సెట్ అనేది మారాలి.
1: అవునవును, కరెక్ట్ గా చెప్పు. మన వాళ్ళకి ఫారెన్ లో డిసిప్లిన్, మన దేశంలో మాత్రం ఫ్రీడమ్ కావాలి. ఇక్కడే మన పౌర బాధ్యత అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనే పాయింట్ వస్తుంది. మన రాజ్యాంగం మనకి హక్కులు ఎంతగా ఇచ్చిందో అన్ని బాధ్యతల్ని కూడా చెప్పింది. పర్యావరణాన్ని కాపాడడం, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయకుండా ఉండడం, తోటి పౌరుల్ని గౌరవించడం, ఇవన్నీ చట్టం లాఠీ పట్టుకుని చెబితేనే చేయాలా? మన ఇల్లు ఎలాగో మన దేశం కూడా అలాగే క్లీన్గా, సేఫ్గా ఉంచుకోవాలనే కామన్ సెన్స్ మనకు ఉండాలి. చట్టాన్ని గౌరవించడం అనేది భయంతో కాదు, బాధ్యతతో రావాలి.
0: 100కి 100% నిజం చెప్పావు. మరి ఎక్కడో ఏదో తప్పు జరిగితే చట్టం ఏం చేస్తోంది అనడం కాదు, ఒక బాధ్యత గల పౌరుడిగా మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఫోటోలు వీడియోలు తీయడం ఆపి బాధితుడిని హాస్పిటల్ కి చేర్చడం మన బాధ్యత. అలా కాపాడే వాళ్ళని పోలీసులు వేధించకూడదని సుప్రీంకోర్టు గుడ్ స్మార్టింగ్ చట్టం కూడా తెచ్చింది. కాబట్టి లిజనెస్, మరి చట్టాల పట్ల అవగాహన కలిగి ఉందాం. ఇతర దేశాల డిసిప్లిన్ ని మన దేశంలోనూ పాటిద్దాం. హక్కుల కోసం పోరాడదాం, బాధ్యతలను నెరవేరుద్దాం. చట్టాన్ని కేవలం పుస్తకాల్లోనూ కోర్టుల్లోనూ ఉంచితే లాభం లేదు, అది మన ప్రవర్తనలో కనిపించాలి. అప్పుడే మన దేశం కూడా ఇతర దేశాల కంటే గొప్పగా మారుతుంది.
1: ఈ రోజుల్లో మనం చూస్తున్న ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఒకవైపు కొంతమంది తమకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలోనూ రోడ్డు మీదకు వచ్చి ధైర్యంగా బహిరంగంగా చెప్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు మరోవైపు మెజారిటీ జనాలు ఇంకా పాత మైండ్ సెట్లోనే ఉండిపోతున్నారు. తమకి ఎంత అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్కు వెళితే సమాజంలో పరువు పోతుందేమో, మనల్ని తక్కువగా చూస్తారేమో అని భయపడుతూ లోపల లోపలే కుమిలిపోతూ ఉన్నారు. ఈ భయం ఆందోళన వల్ల

0: అసలైన నేరస్తులు మరింత రెచ్చిపోతున్నారు కదా, దీనికి మరి సమాధానం ఏంటమ్మా?
1: అవునన్నయ్య, నువ్వు చెప్పింది 100% నిజం, అక్షర సత్యం. మన సమాజంలో ఇంకా పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే పరువు పోతుంది అని ఒక తప్పుడు నమ్మకం బలంగా నాటుకుపోయింది. ఎవరైనా స్టేషన్కి వెళ్తే చాలు, వాడేదో తప్పు చేసి ఉంటాడు లేదా వాడింట్లో ఏదో పెద్ద గొడవ జరిగింది అని పక్కింటి వాళ్ళు గుసగుసలాడటం మొదలు పెడుతుంటారు. మరి ఈ సోకాల్డ్ సమాజం ఏమనుకుంటుందో అనే పిచ్చి భయం వల్లే చాలా మంది మోసాలను వేధింపులను మౌనంగా భరిస్తున్నారు. నిజానికి పోలీస్ స్టేషన్ అనేది తప్పు చేసిన వాడు భయపడాల్సిన చోటు, కానీ ఇక్కడ బాధితుడే భయపడి వెనుకడుగు వేయడం నిజంగా బాధాకరం.
0: కరెక్ట్ అమ్మా, ఆ భయాన్ని పోగొట్టడానికే చట్టం ఇప్పుడు చాలా సింపుల్ రూల్స్ ని తెచ్చింది, కానీ జనాలకి తెలియడం లేదు. ఇప్పుడు ఫిర్యాదు చేయడానికి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన పని కూడా లేదు, ఆన్లైన్ లో ఈ ఫిర్యాదు చేయొచ్చు, లేదంటే సిటిజన్ పోర్టల్స్ యాప్ ద్వారా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. ముఖ్యంగా మహిళల విషయంలో పోలీసులు వాళ్ల ప్రైవసీని కాపాడడానికి కట్టుబడి ఉన్నారు. బాధితురాలు కోరితే స్టేషన్ లో కాకుండా ఆమె ఇంటికి వచ్చి, లేదంటే ఆమె కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే చోట లేడీ కానిస్టేబుల్ సమక్షంలో స్టేట్మెంట్ తీసుకోవాలనే రూల్ కూడా ఉంది. ఈ విషయాలు తెలిస్తే ఎవ్వరూ ఇంట్లో కూర్చుని ఏడవలసిన అవసరమే ఉండదు.
1: మన వాళ్ళకి చట్టం కల్పించిన ఈ వెసులుబాట్లు తెలియక ఇంట్లో కూర్చుని దేవుడికి కొబ్బరికాయ కొడుతుంటారు, అంతే తప్ప కంప్లైంట్ అనేది ఇవ్వరు. ఇక పోలీస్ స్టేషన్ అనేది మనల్ని రక్షించే ఒక ప్రభుత్వ ఆఫీస్ మాత్రమే, అది మన శత్రు కాదు. ఒకవేళ లోకల్ స్టేషన్ లో పోలీసులు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే 0 FIR అనే అద్భుతమైన రూల్ ఉంది. దీని ప్రకారం ఏ పోలీస్ స్టేషన్ లో అయినా కేసు అనేది ఫైల్ చేయొచ్చు. వాళ్ళు పరిధి లేదు అని తిరస్కరించడానికి వీల్లేదు. మన హక్కుల కోసం మనం ధైర్యంగా అడుగు ముందుకు వేస్తేనే మనల్ని చూసి మరో 4 బాధితులు స్టేషన్ కి వచ్చి ధైర్యం తెచ్చుకుంటారు.
0: చాలా చక్కగా చెప్పావమ్మా, అన్యాయాన్ని సహించడం కూడా ఒక రకమైన నేరమే అవుతుంది. ఎందుకంటే మనం భయపడి ఊరుకుంటే ఆ నేరస్తుడు రేపు ఇంకొకరిని టార్గెట్ చేస్తాడు. ధైర్యంగా బయటకొచ్చి అన్యాయాన్ని ఎదురుస్తున్న వాళ్ళని చూసి మనం స్ఫూర్తి పొందాలి. చట్టం పోలీసులు సామాన్యుల రక్షణ కోసమే ఉన్నారనే నమ్మకం అందరిలోనూ కలగాలి.
1: మరి ఈ రోజుల్లో చట్టం అంటే కేవలం ఐపీసీ సెక్షన్లు కోర్టుల చుట్టూ తిరగడమే కాదు, అదొక సామాజిక బాధ్యత. ప్రతి పౌరుడి కనీస హక్కు అని మనం అర్థం చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే అసలైన సామాజిక మార్పు అనేది సాధ్యమవుతుంది. మరి సమాజంలో అన్యాయం జరిగినప్పుడు వేలెత్తి చూపించే మనం మన హక్కుల్ని కాపాడుకోవడానికి, బాధ్యతలను నెరవేర్చడానికి చట్టాన్ని ఒక ఆయుధంగా మార్చుకోవాలి.
0: చాలా అద్భుతంగా చెప్పావమ్మా. చాలా మంది నాకెందుకులే, నా వరకు రాలేదు కదా అని కళ్ళు మూసుకుంటూ ఉంటారు. కానీ రేపు సమస్య మన తలుపు తట్టినప్పుడు చట్టం గురించి వెతుక్కుంటే లాభం లేదు కదా. మన దేశ చట్టాలు మనకి ఇచ్చిన స్వేచ్ఛని హక్కుల్ని మనం గౌరవించాలి. చట్టాల మీద అవగాహన పెంచుకోవడం అంటే లాయర్లు అయిపోవడం కాదు, మనల్ని మనం కాపాడుకునేంత కనీస జ్ఞానాన్ని కలిగి ఉండడం. సమాజంలో చైతన్యం అనేది ఒకరిద్దరితో రాదు, ప్రతి ఒక్కరూ నేను బాధ్యతగా ఉంటాను, చట్టాన్ని గౌరవిస్తాను అని ప్రతిజ్ఞ చేసినప్పుడే అవినీతి అన్యాయం లేని సమాజం తయారవుతుంది.
1: నిజమే, చట్టం అనే నీడ అందరికీ సమానంగా రక్షణిస్తుంది, కానీ ఆ నీడలోకి నడిచి రావడం మన బాధ్యత. చట్టం పట్ల భయాన్ని వేడి గౌరవాన్ని పెంచుకుందాం. అన్యాయాన్ని చూసి మౌనంగా కుమిలిపోకుండా ధైర్యంగా గొంతు విప్పుదాం. అలానే మనకున్న హక్కులను వాడుకుంటూనే పక్కవాడి హక్కులకు భంగం కలగకుండా చూసుకునే నైతిక బాధ్యతను కూడా గుర్తుపెట్టుకుందాం. సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా నడుచుకుంటే రేపటి తరానికి మనం ఒక సురక్షితమైన ప్రశాంతమైన దేశాన్ని అందించిన వాళ్ళం అవుతాం.
0: కరెక్ట్ అమ్మా, రోడ్డు మీద వెళ్లేటప్పుడు ట్రాఫిక్ రూల్ పాటించడం దగ్గర నుంచి సైబర్ మోసాల పట్ల అలర్ట్ గా ఉండడం వరకు ప్రతి చిన్న విషయమే రేపు దేశాన్ని మారుస్తుంది. చట్టాన్ని మన చుట్టంగా మార్చుకోవాలా లేదంటే శత్రువుగా మార్చుకోవాలా అనేది మన చేతుల్లోనే ఉంది.
1: మరి చట్టాల పట్ల అవగాహన సమాజానికి శ్రీరామ రక్ష. ఈ టాపిక్ మరి కొంతమందిలోనైనా చైతన్యం, చట్టాలపై కనీస అవగాహన కలిగిందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అప్రమత్తంగా ఉందాం, బాధ్యతగా వ్యవహరిద్దాం, దేశ ప్రగతిలో భాగస్వాములవుదాం. తిరిగి ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దే వద్దు నూనె వస్తువులు, అస్సలు వద్దు.
2: బిర్యానీలు పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు.
1: కడుపులో మంట ఒళ్ళంతా సగలు.
2: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
1: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సింథటిక్ వద్దు, టైట్ ఫిట్ వద్దు.
1: వేసవి అంటేనే కాటన్ ముద్దు.
0: లేత రంగుల డ్రెస్సులు, చల్లగా ఉండే మనసులు,
1: గాలి ఆడేలా హాయిగా ఉండేలా.
0: మీ ఫ్యాషన్ ని మార్చుకోండి, ఎండని తరిమి కొట్టండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్.

0: బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: మీ కంప్యూటర్ లేదా మొబైల్ సాఫ్ట్వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అప్డేట్స్ మీ డివైస్ కు రక్షణ కవచాలు.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా మధ్యాహ్న ప్రసారాల వివరాలు. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1 గంట 15 నిమిషముల వరకు కథానిక, 1 గంట 15 నిమిషముల నుండి 1 గంట 30 నిమిషముల వరకు టైమ్ లైన్, 1 గంట 30 నిమిషముల నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషముల వరకు మహిళ, 3 గంటల 30 నిమిషముల నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు రైతు నేస్తం, 4 గంటల 30 నిమిషముల నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు కెరియర్ చాయిస్, 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డిబిఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫేట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ఈఆర్సీపీ కొలాంగియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రెజల్యూషన్ మానోమెట్రీ పిహెచ్ ఇంపిడెన్స్ హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ ల్యాబ్ టెస్ట్ ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334116.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి కథానిక కార్యక్రమంలో తత్వమసి అనే కథను నేనటి తెరవై భాగాన్ని వింటారు. స్వామి, నేనంటే వారం రోజులు మొండికి పడి నిన్ను చూసి మాట్లాడుతున్నా కానీ నా లెక్క మా ఊళ్ళో చాలా మంది ఉండారు. పోయినేడు నాకంటే చిన్నదైన మున్నీని వాళ్ళ నాయన తాకుడు కోసమని వేరే దేశం వాళ్లకు 10,000 అమ్ముకున్నాడు. పశువుల గడ్డి కోసం పోయిన 70 మంగమ్మవ్వను కొందరు తాగుబోతులు సెరిపి చంపినారు. ఆమె అప్పటికే తాగి తాగి చచ్చిపోయిన కొడుకు పిల్లోళ్ళను సాకుతుంటే ఇప్పుడు వాళ్ళు అడుక్కు తిని బతుకుతున్నారు. బిట్టమింది వీధిలో పార్వతమ్మను కొడుకే తాగొచ్చి సరసపోతే ఆ అమ్మవాణ్ణి చంపిపారేసింది. స్వామి, పని పాట లేక తాగొచ్చిందే కాక పని చేసి పిల్లోలను సాక్కుంటున్న వాళ్ళ పెండ్లాలను స్పృహ తప్పేట్టుగా తన్నేటోళ్ళు ఎందరున్నారో చెప్పనీకే లేదు. దెబ్బల నొప్పులతో పనికి పోలేక ఇంట్లో వాళ్ళుంటే పిల్లలు బడిమాని పనులకు పోయేటోళ్ళెందరో ఉన్నారు. నన్నైతే నువ్వు చదివిపిస్తానంటున్నావు కానీ మిగిలిన వాళ్లకు దిక్కేది స్వామి. మనసులోని ఆవేదన ఆక్రోశాలను నిర్భయంగా చెప్పింది అమ్మాయి. మౌనంగా వింటున్న బాబా, డ్రైవర్ కారును తిరిగి ఆశ్రమానికి తీసుకెళ్ళు. సెక్రటరీ, సాయంత్రం మనం ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నామని ప్రెస్ వాళ్లకు తెలియచేయండి అంటూ ఆజ్ఞాపించాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చి గదిలోకి చేరుకున్న బాబాతో, బాబా, పోయిన నెలలో గోశాలలో మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి భార్య నైనా భట్నగర్ ఎలా పనులు చేయిస్తుందో చూద్దామనుకున్నా వీలు కాలేదు. నా ఫ్లైట్కు టైం అయింది, నాకు సెలవు ఇప్పించండి అంటూ సాష్టాంగ ప్రమాణం చేసింది భవానీ. బాబా తన ప్రక్కనున్న పళ్ళల నుంచి ఓ బాలకృష్ణుడి విగ్రహాన్ని భవానీ దోసిట్లో పెడుతూ, అమ్మా, ఈ బాలకృష్ణుణ్ణి మాతృభావనతో ఆరాధించు అన్నాడు. బాబా, ఈ బాలకృష్ణుణ్ణి అందమైన గదిలో ఉంచి రోజూ సత్సంగాలు ఏర్పాటు చేస్తాను. బయట నుంచి వచ్చిన వాళ్ళు నేరుగా గదిలోకి వచ్చేట్లుగా ఇంట్లోని వాళ్ళు డైనింగ్ హాల్ పక్క నుంచి వెళ్ళి ఏర్పాటు ఉన్న గదిలో 60-70 మంది దాకా కూర్చోవచ్చు. కానీ మా అత్తమ్మ మంచాన పడ్డా తన గదిలో భర్తతో కలిసి చాలా ఏళ్ళుంది, ఆ జ్ఞాపకాలు అలాగే ఉండాలి అంటూ వెనక గదిలోకి మారమంటే ససేమిరా అంటోంది. ఆవిడ కోసం పూటకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ వచ్చి చూసిపోతున్నా తృప్తి లేదు. రోజు ఓ గంటైనా మమ్మల్ని తనతో గడపమంటుంది. తనకు ఎన్ని డయాపర్లు కట్టించినా మేం భోంచేసే వేళల్లో హృదయ విదారకంగా మూలుగులు వినిపిస్తుంటాయి. బాబా, ఆమెకు సుఖమరణాన్ని ప్రసాదిస్తే ఆ గదిలో ఈ చిన్ని కృష్ణుణ్ణి ప్రతిష్ఠించుకుని సత్సంగాలు జప ధ్యానాలలో ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించాలని ఉంది అంటూ మనసులో వేడుకుంటూ బ్యాగేజీ కోసం తన గదికి వెళ్ళింది భవానీ. దీనస్థితిలో ఉన్న అమ్మాయితో కలిసి బాబా సభామందిరిలోకి రాగాని అక్కడ వేచి ఉన్న విలేకరులు తమ కెమెరా ఫ్లాష్లకు ఓ 5 నిమిషాలు నిర్విరామంగా పని కల్పించారు. తన ఆసనంపై కూర్చున్న బాబా వారిని ఉద్దేశిస్తూ, నేను ఈరోజు ఒక కొత్త సేవా సంస్థ ఏర్పాటు గురించి మీకు చెప్పాలని మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాను. సమాజంలో దుర్వసనాలకు లోనైన వారి ద్వారా సమస్యలను ఎదుర్కొంటున్న వారి కుటుంబ సభ్యుల కోసం, నిరాశ్రితులైన బాల బాలికల కోసం ఒక సంస్థను స్థాపిస్తున్నాం. ఈరోజు ఓ అజ్ఞాత భక్తుడిచ్చిన 1,00,000 రూపాయలు, మొన్న ఇక్కడికి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు మిచెల్ రాక్సన్ ఇచ్చిన 5 కోట్ల రూపాయలు కలిసి ఈ సంస్థకు మూలధనాన్ని సమకూరుస్తున్నాం. ఈ సంస్థలు పెద్దలకు స్వయం ఉపాధికి కావలసిన సహకారం, పిల్లలకు వారు చదువుకున్నంత వరకు ఉచిత విద్యా సౌకర్యం కల్పిస్తాం. మిగిలిన వివరాలు, ఇందులో ప్రవేశానికి కావలసిన గైడ్లైన్స్ను మా కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకుని మీకు తెలియజేస్తారు. ఈ సంస్థ దత్తత తీసుకుంటున్న తొలి సభ్యురాలు ఈ చిన్నారి అంటూ ప్రకటన పూర్తయిందైనట్లు నిలబడ్డాడు. ఈ వార్త మా ఛానల్లోని మొదటగా చూపించాం అని చెప్పుకోవడానికి కాబోలు కొందరు మీడియా ప్రతినిధులు పరుగున బయలుదేరారు. ఇంతలో బాబా సెక్రటరీ వచ్చి విలేకరులను కొద్దిసేపు ఆగమన్నట్లు చేతులతో సైగ చేసి మైక్

వచ్చి, బాబా గారి దయతో నేనొక ముఖ్య విషయం తెలియచేయాలనుకుంటున్నాను. వచ్చే నెలలో జరగబోయే బాబా జన్మదిన వేడుకలకు కర్ణాటక నుంచి జీవించే కళ నేర్పే సూర్యశేఖర్ గారు, తమిళనాడు నుంచి కలియుగ భగవాన్ వారి శ్రీమతి చంద్రావతి అమ్మ, కేరళ నుంచి మాతా సుధానందమై విశిష్ట అతిథులుగా రాబోతున్నారు అంటూ విలేకరులకు కృతజ్ఞతలు చెప్పి వారిని పంపించేశాడు. చిన్నారి, నువ్వు ఇతనితో వెళ్ళమ్మా, నీకు కావలసిన ఏర్పాట్లన్నీ ఇతనే చూసుకుంటాడు అంటూ సెక్రటరీని చూపించాడు బాబా. బాబాకు పాదాభివందనం చేసిన ఆ అమ్మాయి, స్వామి, మీకు ఆడికొచ్చే పెద్దలతో చెప్పి సారాయి లాంటివి అమ్మకుండా చెయ్యలేరా? పెద్ద పోలీసు వాళ్ళకు చెప్పి దొంగగా అమ్మేటోళ్ళు లేకుండా చెయ్యలేరా? రేపు మాలాంటోళ్ళు చదువుకుని ఈ నించిపోయినా మళ్ళా ఈ తాగుబోతులు నడమే బతకాలి కదా. మీకు ఇంతమంది పెద్ద పెద్ద సాములు కూడా తెలుసు కదా. మీ సాములందరూ కలిసి మనసులందరినీ మార్చొచ్చు కదా. కొందరికి ఏడుపులు బాధలు, కొందరికి సుఖాలు, కొందరు కోట్లకున్నోళ్ళు, కొందరు కోటికి లేనోళ్ళు. ఇట్లా కాకుండా దేవునితో సమానంగా పూజలు అందుకుంటున్న మీ సాములంతా కలిసి ఏదైనా మంత్రంతో ప్రపంచాన్ని మార్చకూడదా అంది. చిన్నారి, సృష్టి క్రమం వైరుధ్యాల గురించి తెలియాలంటే జ్ఞానం కావాలి. ఆత్మ, అనాత్మ, కర్మ, గుణత్రయాల గురించి తెలుసుకోవాలి. అవన్నీ చెప్పినా నీకు అర్థం కాదు, ఇప్పుడు ఏంత వెళ్ళమ్మా అంటూ సెక్రటరీ వైపు చూశాడు. సెక్రటరీ ఆ బాలికను తీసుకుని బయలుదేరాడు. ప్రపంచంలోని ప్రజల్లో అనేక రకాలైన వైరుధ్యాలు, అసమానతలు, హింస, ద్వేషం మొదలైన వివిధ ప్రవృత్తులకు కారణం ఏంటి? దేవుడా, కర్మ సిద్ధాంతమా, లేక ఇతర కారణాలా అనే జిజ్ఞాసతో సమాధానాల కోసం ఆధ్యాత్మిక మార్గంలో నా ప్రయాణాన్ని వదిలిపెట్టాను. భిన్న మత మార్గాల్లో, ప్రదేశాల్లో ప్రయాణించాను. తీవ్రమైన అన్వేషణలో ఉన్న నా దగ్గరికి వివిధ బాధలు, సమస్యలతో ప్రజలు వచ్చేవారు. వారి వారి మత గ్రంథాల్లో చెప్పిన జీవిత నియమావళిని ఎవరూ పాటించరు. జీవన విధానానికి సంబంధించిన విషయాలు, వివిధ విసులుబాట్లు, తర్కాలు, సవరణలు చేసుకునేవాళ్లు మాత్రం దేవుడు వాళ్లకు అన్ని పనులు చెయ్యాలని కోరుకుంటారు. మానవాళి బాధలకు శారీరక, ఆర్థిక, మానసిక కారణాలు తప్ప నాలుగో కారణం లేదని నమ్మే నేను ఆ బాధల్లో కూడా ఎన్నో స్థాయి భేదాలను గమనించాను. వాళ్ళకు కావలసింది నాలుగు పడికట్టు పదాల్లో మేము చెప్పే అర్థం కాని వేదాంత విషయాలు, రవ్వంత ఓదార్పు, సానుభూతి. చాలామంది ఆ ఓదార్పు, సానుభూతుల్ని ఇంట్లో వారితో ఇరుగు పొరుగుతో పంచుకోకపోగా ఇలాంటి ఆశ్రమాలు, శరణాలయాల్లో వచ్చి ప్రదర్శించి వెళ్తారు. వచ్చిన వారిని సాంత్వనపరుస్తూ ఏవో విషయాలు చెప్పేవారిది. నా మాటలకు వాళ్ళు వివిధ భాష్పాలు, వ్యాఖ్యానాలు ఇచ్చుకున్నారు, పుస్తకాలు ప్రచురించుకున్నారు. నన్ను, నా మాటలను దృశ్య శ్రవణ రూపాల్లో బంధించారు. నన్ను మహిమాన్వితుణ్ణి చేశారు. నాకు మహిమలను ఆపాదించిన వాళ్ళు పాప ప్రక్షాళన కోసమో, సేవాభావంతోనూ, అపరాధ భావంతోనూ, లేక ఇతర కారణాలతోనూ కానుకలు సమర్పించడం మొదలుపెట్టారు. దేశ విదేశాల్లో నా గురించి ప్రచారం చేస్తుంటే వస్తున్న కోట్లాది రూపాయలతో వచ్చిన వారే కమిటీలుగా ఏర్పడి వివిధ సేవా సంస్థలు నడుపుతున్నారు. గుడిలోని దేవతామూర్తిని రోజూ వివిధ వస్త్రాలతో అలంకరించి నైవేద్యాలు పెట్టి వాటిని తిరిగి భక్తులే వినియోగిస్తారు కదా. ప్రజల మానసికానందానికి చేసుకునే పనులకు ఆ మూర్తికి సంబంధమెలా ఉండక సాక్షిలా ఉంటాడో, నేను అలాగే ఉండాలనుకున్నాను. కాని భక్తుల చేతులు ఒక రకమైన హైజాక్ గురైన నేను తిరిగి నా మార్గంలోకి వెళ్లాలనుకున్నా, ఇప్పుడు నాకు ఒక సగటు సంసారి కన్నా ఎక్కువ బంధాలు, బాధ్యతలు భేదపడ్డాయి. నా సోదర సన్యాసి ఆచార్య కమలేష్ లాగా 100 రోల్స్ రాయ్స్ కార్లు కొని వ్యక్తిగత ఆడంబరాలకు పోకుండా వచ్చిన డబ్బును ప్రజల సేవకి ఉపయోగిస్తున్నాను కదా అని ఒక చిన్న ఆనందం మాత్రం ఉంది. తత్వమసి అని బోధించిన నా తొలి గురువు వాక్యంతో నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నేను ఆ పరబ్రహ్మాన్ని అయ్యానో లేదో కాని నీలాంటి పాలుగారి ప్రాయంలో చదివిన పెద్దలను దోచి పేదలకు పంచి
రాబిన్హుడ్ కథలో

0: నాయకుణ్ణి మాత్రం కాగలిగాను. నీ ప్రశ్నలకు జవాబు నేను చెప్పలేనమ్మా. వయసు తెచ్చిన అనుభవం మినహా అంతరంగంలో నేను ఇంకా నీలాంటి చిన్నారనే చిన్నారి. నా మనసులోని భావాలను నీకు అర్థమయ్యేటట్లు ఎలా చెప్పగలను? మీ తరంలో మీరైనా ఈ వైరుధ్యాలకు కారణాలు తెలుసుకుని ప్రపంచాన్ని ఆనందమయం చెయ్యండి అనుకుంటూ దూరంగా తన్మయత్వంలో మునిగిన భజన బృందానికి దర్శనమివ్వడానికి బయలుదేరాడు బాబా. మీరు ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో తత్వమసి కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెల్వమరి, నమస్కారాలతో మీ విజయ.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9119 3.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: రేడి విష్ణు 90.4 శ్రోతులందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. అధిక జ్యేష్ఠమాసం పౌర్ణమి సందర్భంగా పంచారమ క్షేత్రం గునుపొడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో మల్లెపువ్వుల పందిర్లో శివయ్య పూజలందుకున్నారు. ఆదివారం ఉదయం స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్వేతవర్ణం, వివిధ రకాల పుష్పాలు, పట్టువస్త్రంతో అలంకరించి సహస్రనామ పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. జ్యేష్ఠమాసం పౌర్ణమి సందర్భంగా భీమవరంలోని మౌళ్ళమ్మ ఆలయంలో సామూహికంగా చండీహోమం నిర్వహించారు. ఆదివారం ఆలయ కళావేదికపై ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ, వేద పండితులు భక్తులతో పూజలు చేయించి అమ్మవారి ఆశీర్వాదం అందించారు. సుమారు 80 మంది భక్తులు పూజలో పాల్గొన్నట్టు దేవస్థాన సహాయ కమిషనర్ తెలిపారు. గునుపూడి గ్రామదేవత ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం అమ్మవారి గర్గకు పంచామృతాలతో అభిషేకాలు, కుంకుమ పూజలు చేశారు. సాయంత్రం విశేష పుష్పాలంకరణ, పంచహారతులు నిర్వహించారు. డెల్టాలో కాలువలకు సాగునీటిని అధికారికంగా ఆదివారం ఉదయం విడుదల చేశారు. విద్యాశ్రం బ్యారేజ్ వద్ద మంత్రి కందుల దుర్గేష్, డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళీకృష్ణంరాజు, జలవనరుల శాఖ ఎస్సీ దేవప్రకాష్, డిప్యూటీ సిఇ శ్రీనివాస్, ఈఈ రమేష్ తదితర అధికారులతో కలిసి తొలుత ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి మతకు పసుపు, కుంకుమ, గాజులు, రవిక సమర్పించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి విద్యాశ్రం బ్యారేజ్ షట్టర్లు తెరచి యంత్ర సహాయంతో నీరుదలారు. పట్టణాలు, పల్లెల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమైన పరిస్థితుల్లో గతంలో ప్రకటించిన తేదీ కంటే ముందుగానే కాలువలకు నీటిని విడుదల చేశారు. శనివారం సాయంత్రం నుంచి సరఫరా ప్రారంభం కాగా ఆదివారం ఉదయం నాటికి ప్రధాన కాలువలన్నీ జలకళ సంతరించుకున్నాయి. 2-3 రోజుల్లో అన్ని ప్రాంతాలలో ఉప కాలువలకు సాగునీరు చేరుతుందని జలవనరుల శాఖ ఏఈ తెలిపారు. మధురమైన రుచితో పాటు నాణ్యతకు మారుపేరుగా నిలిచే మొగల్తూరు మామిడి మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఏటా మే ఆఖరు జూన్ మొదటి వారంలో మొగల్తూరు పరిసర ప్రాంతాలలో మామిడికాయలు కోతకు వస్తూ ఉంటాయి. ప్రస్తుత సీజన్లో ఆదివారం భారీ సంఖ్యలో కాయలు మార్కెట్కు రాగా విక్రయాలు జోరుగా సాగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో రవాణా రంగం అభివృద్ధికి అడుగులు పడుతూ ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన బృందం స్థలాలను పరిశీలించింది. బృందం సూచనల మేరకు అలైన్మెంట్లు రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. మరోపక్క విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మెరుగైన ప్రజా రవాణా, ఉపాధి అవకాశాల పెరుగుదలకు ఈ చర్యలు దోహదపడతాయని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని భావిస్తూ ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో రైల్వేకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర విభజనతో కేంద్రం ఇచ్చిన హామీ అమలు చేయడంతో కొత్తగా సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడింది. ఇప్పటి వరకు జిల్లాలోని రైల్వే స్టేషన్లన్నీ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్నాయి. పాలన అంతా సికింద్రాబాద్ నుంచి జరిగేది. సోమవారం నుంచి విశాఖ కేంద్రంగా కొత్త పాలన ప్రారంభం కానుంది. 60 ఏళ్ల తర్వాత జోన్ విభజన కావడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 46 రైల్వే స్టేషన్లు కొత్త రైల్వే జోన్ పరిధిలోకి వెళ్లనున్నాయి. రైల్వే అధికారులంతా కొత్త జోన్లో పనిచేసేందుకు రెడీ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలోని రైల్వే స్టేషన్లన్నీ విజయవాడ డివిజన్ పరిధిలో ఉన్నాయి. జూన్ వచ్చిందంటే విద్యార్థుల తల్లిదండ్రులకు హడల్. సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలని పిల్లల భయం. ఫీజులు, పుస్తకాలు, డబ్బులు వెతుక్కోవడానికి తల్లిదండ్రులు ఆందోళన. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏటా ఎదుర్కొనే ఆర్థిక గండం ఇది. పిల్లలకు ఉత్తమ విద్యనందించి ఉన్నత స్థానానికి చేర్చాలని తల్లిదండ్రులు ఆరాటం. ఎంత దూరమైనా ఫీజులు భారమైనా మోస్తూనే పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు. పిల్లల పుస్తకాలు, దుస్తులు, యూనిఫామ్, స్కూల్స్, కాలేజీ ఫీజు సొమ్ము కోసం ప్రయత్నాల్లో తల్లిదండ్రులు తలమునకలవుతూ ఉన్నారు. ప్రస్తుతం అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలు చేపట్టారు. గత ఏడాది ఫీజుల బకాయిలతో పాటు కొత్త ఫీజుల విషయంపై వివిధ విద్యా సంస్థల నుంచి తల్లిదండ్రులకు ఫోన్లొచ్చాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా పుస్తకాలు, యూనిఫామ్లు, బస్సు, హాస్టల్, స్కూల్ ఫీజులు కట్టడం తలభారంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు. పగలంతా మండే ఎండలు, ఉక్కబోత తట్టుకోలేక ఆదివారం ప్రకృతిలో గడిపేందుకు సాగర తీరం చేరుకున్నారు ఎంతో మంది ప్రజలు. ఉమ్మడి పశ్చిమ, తూర్పు, కృష్ణా జిల్లాల్లో

0: లోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది పేరుపాలెం బీచ్కు తరలివచ్చారు. సముద్ర స్నానం చేసి సేద తీరారు. తీరం వద్ద సందర్శకుల కోసం కిరాయికి ఏర్పాటు చేసిన టెర్రాయి వాహనాల్లో తీరం వెంబడి ఇసుక తిన్నెల్లో చక్కర్లు కొట్టారు. తిరుగు సమయంలో తీరం వెంబడి గల పాండురంగస్వామి, వేళాంకిణి మాత, వెంకటేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెరైన్ పోలీసులు పహరా కాశారు. మత్తుకు యువత దూరంగా ఉండాలని డిఎంహెచ్ఓ జి గీతాబాయి తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా భీమవరంలో ప్రదర్శనను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. మత్తు పదార్థాలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. సైకిల్ తొక్కడంతో ఆరోగ్యం బాగుంటుంది, ఇంధన ఖర్చు ఉండదు, కాబట్టి ఆర్థికంగానూ కలిసి వస్తుంది, పర్యావరణానికి మేలు కలుగుతుంది. వీటిని అక్షరాలా పాటిస్తూ ఇంకొందరికి ప్రేరణ కలిగిస్తూ ఉన్నారు భీమవరం పట్టణానికి చెందిన పలువురు. వారంతా ఓ సంఘంగా ఏర్పడి దానికి డిఎన్ఆర్ సైకిల్ క్లబ్ అనే పేరు కూడా పెట్టుకున్నారు. రోజూ క్రమం తప్పకుండా సైకిల్ తొక్కడానికే పరిమితం కాకుండా అప్పుడప్పుడు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. అలా వెళ్లడం ద్వారా సైకిల్ తొక్కడంతో కలిగే ప్రయోజనాల గురించి అవకాశం ఉన్నంత వరకు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంధనం పొదుపు చేయడం అంటూ తాజాగా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును అందరూ పాటించాలని, దీంతో సమాజానికి మనకి ఎంతో మేలు జరుగుతుందని చెబుతూ ఉన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని ఉప మలేరియా అధికారిగా పనిచేస్తున్న యాతాం నాగబాబును విశాఖ రత్న కళాపరిషత్ సంస్థ సన్మానించింది. ఎన్టీఆర్ దాసన్ నారాయణరావు జయంతి కార్యక్రమాలు పురస్కరించుకుని మే 30వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షుడు టి సూర్యారావు, ఎస్కే మల్లిక తదితరులు ఆయన్ను ఖేల్ రత్న పురస్కారంతో సత్కరించినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వెటరన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ లో 105 పతకాలు సాధించి జాతీయ అంతర్జాతీయంగా రాణించడం అభినందనీయమని పలువురు అభినందించారు. శృంగవృక్షం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నెల రోజుల పాటు నిర్వహించిన హాకీ శిక్షణా క్యాంప్ ఆదివారంతో ముగిసింది. జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణకు విద్యార్థులు, క్రీడాకారులు హాజరయ్యారు. శిక్షణలో ప్రతిభ చాటిన పలువురు క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100191193.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.

0: विष्णु FM 90.4
1: स्किन एंड स्पेशलिटी क्लिनिक
2: डॉक्टर सिंधु नारायण MBBS MD DVL చర్మ వ్యాధి నిపుణులు
1: చర్మ సమస్యలు వెంట్రుకల సమస్యలు చిన్న పిల్లల చర్మ సమస్యలు గోల్డ్ సమస్యలు చూడబడును
2: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర DNB ఆర్థో MNMS FIS ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఆర్థోస్కోపీ కీళ్ల వాతం సయాటిక డిస్క్ ప్రాబ్లమ్స్ స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును
2: ఆరోగ్యశ్రీ EHS ఆరోగ్య భద్రత ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం
1: సెల్ 8500136630

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni deerghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

విష్ణు ఎఫ్ఎం 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ఎలాంటి భావోద్వేగం అయినా అందంగా ఆర్ద్రంగా ప్రదర్శించే ఆ మనసు భాష అర్థం కానిది ఎవరికీ చెప్పండి. ఈ ప్రపంచంలో ఉన్న వందల వేల సంస్కృతుల్లో ప్రతి పాట వెనుక ఓ కథ ఉంటుంది. ఏ మూలకి వెళ్లినా దానికి ఆదరణ ఉంటుంది. పాటకి ఎల్లలు గాని సరిహద్దులు గాని లేవు. ప్రపంచ వ్యాప్తంగా అసమానతలు లేని మానవ భాష ఏదైనా ఉంది అంటే అది కేవలం పాట మాత్రమే. జనరంజకమైన

0: పాటలు మన సినీ సంగీత ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అటువంటి పాటలు మీకు అందిస్తోంది మన రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమం. విని ఆనందించండి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996

0: గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా కె రాఘవేంద్రరావు, ఎన్టీ రామారావు కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఎన్టీఆర్ సరసన జయప్రద జయసుధ నటించి 1977లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అడవిరాముడు. ఈ చిత్రం నుంచి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు పాట వింటారు. వేటూరి సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించగా కెవి మహదేవన్ సంగీతం అందించారు. మరి పాట విందామా?

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117
1: అడవి రాముడు చిత్రం నుంచి కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్వి రంగారావు దర్శకత్వంలో ఎస్వి రంగారావు సావిత్రి హరనాథ్ ముఖ్య తారాగణంగా 1968 విడుదలైన చిత్రం బాంధవ్యాలు. ఈ చిత్రం నుంచి ఘంటసాల బి వసంత గానం చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు అందించారు. మరి పాట వినండి.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: బాంధవ్యాలు చిత్రం నుంచి ఘంటసాల బి వసంత గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ఎద్దనపూడి సులోచన రాణి నవల ఆధారంగా అక్కినేని వాణిశ్రీ నాయక నాయికలుగా 1969 తెరకెక్కిన చిత్రం ఆత్మీయులు. ఈ చిత్రం నుంచి చామంతి ఏమిటే ఈ వింత పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి చేయగా పి సుశీల ఘంటసాల నేపథ్య గానం అందించారు. ఎస్ రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. మరి ఈ పాట వినండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఆత్మీయులు చిత్ర నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు శోభన్ బాబు, జయసుధ ముఖ్య తారాగణంగా 1986లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ధర్మపీఠం దద్దరిల్లింది. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన న్యాయం ధర్మం ఎక్కడని పాట వింటారు. గీత రచన సిరివెన్నెల, సంగీతం జేవి రాఘవులు.
1: న్యాయం ధర్మం ఎక్కడని లోకాన్నే ప్రశ్నించావు, ఎక్కడ ఎక్కడ న్యాయం ధర్మం ఎక్కడ? న్యాయం ధర్మం ఎక్కడని లోకాన్నే ప్రశ్నించావు, ఆ లోకం నిన్నే ప్రశ్నిస్తే

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
1: ధర్మపీఠం దద్దరిల్లింది చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద జంటగా నటించిన చిత్రం బుచ్చిబాబు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి. పాట వింటారు, రచన దాసరి, సంగీతం చక్రవర్తి.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9993.
1: మూడుముళ్ల బంధం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాటు విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్.

0: ఆక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ.
2: అవును, నీకు అసలు గుర్తుందా? రేపు ఒక ఫంక్షన్ ఉంది.
1: అవును, అయితే ఏమైంది ఇప్పుడు?
2: దానికి ఇంకా జ్యువెలరీ సెట్ చేసుకోలేదు
1: కదా సాత్విక, మర్చిపోయాను. అబ్బా, ఈ జ్యువెలరీ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది సాత్విక.
2: అవును, ఇంతకు మనం ఏం జ్యువెలరీ వేసుకుందాము?
1: నాకు ఈ గోల్డ్ సిల్వర్ వేసుకుని ఇసుకొచ్చింది సాత్విక. నాకు ఇంకేదైనా వెరైటీ జ్యువెలరీ వేసుకోవాలనిపిస్తుంది.
2: వెరైటీ జ్యువెలరీ? అవును, నేను నీకు మొన్న ఒకటి చెప్పా, గుర్తుందా?
1: ఏంటది?
2: ఎంబర్ రత్నం అన్నాను.
1: సంథింగ్ ఏదో చెప్పావు కానీ డీటెయిల్ గా గుర్తులేదు, ఒకసారి గుర్తు చే.
2: సరే, మళ్ళీ చెప్తా విను. నువ్వు చిన్నప్పుడు బంకమట్టి ఆడుకుంటావా?
1: ఆడాను.
2: మరి ఆ బంక్ ఉంటది కదా, అది కొన్ని వేల కోట్ల సంవత్సరాల వరకు అది అలా నేలమాళిగల్లో కలిసి ఉంటుంది. మరి అది అలా ఉండడం వల్ల రాక్ లా తయారైపోతుంది.
1: అవుతుంది.
2: ఆ దాన్ని మనం బాగా పాలిష్ చేస్తే అది ఒక రత్నంలా అవుతుంది.
1: ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఈ రత్నాలు తీసుకొచ్చి జ్యువెలరీ తయారు చేసి దాన్నే
2: మనం జ్యువెలరీగా వేసుకుంటాము.
1: దాన్నే మనం జ్యువెలరీగా వేసుకుంటాం.
2: అవును, ఇప్పుడు నువ్వు రీసెంట్ గా చూస్తున్నావా రత్నాల్లో పూలని, ఆకులని, పుల్లలని, ఈకలని?
1: సాత్విక, చాలా రీల్స్ లో చూపించారు, నీకు కూడా చూపించాను కదా. కొన్ని ఇన్సర్ట్స్ కూడా పెట్టి చేస్తున్నారు జ్యువెలరీస్ లో.
2: అసలు ఇది నార్మల్ గా అమ్మితే అసలు ఎట్లా పోయిద్దో తెలీదు, కానీ ఈ ఇన్సెక్ట్స్ ఉంటే, ఇవన్నీ ఉంటే మాత్రం చాలా రేట్ కి పోతుందట.
1: అవును, మరి వెరైటీ కోరుకుంటారు కదా కస్టమర్స్ అందరూ.
2: మరి అదే ఈ ఎంబర్ రత్నం.
1: అవునా?
2: ఓకే, మరి నువ్వు ఈలోపు ఇది ఎలా ఉంటుందో రేపు మరి ఫంక్షన్ కి బుక్ చేయాలి కదా, మొత్తం అలా చూస్తుండు. ఈలోపు నేను మనీ స్నర్స్ ఒక మంచి సాంగ్ అయితే వినేస్తాం.
1: ఓకే.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ విన్నారు కదా. సంజన, బుక్ చేసావా?
3: హా, చేసేసా, ఆల్ డన్.
2: రేపటికి వస్తుంది కదా?
3: పక్కా వస్తుంది, నేను గ్యారంటీ.
2: ఓకే, మరి అవును, మనం వెళ్ళే ఫంక్షన్లో కేక్ ఏం పెడతారు?
3: అవును సాత్విక, నేను కూడా మార్నింగ్ నుంచి అదే ఆలోచిస్తున్నాను. అసలే కేక్ తినక చాలా రోజులైంది. అన్నట్టు మొన్న మా ఫ్రెండ్ చెప్పింది, ఈ మధ్య కేక్ ని కూడా డ్రెస్కి తగ్గట్టు, అంటే ఆ ఫంక్షన్ లో మెయిన్ క్యాండిడేట్ ఉంటారు కదా, ఆ క్యాండిడేట్ యొక్క డ్రెస్ కి తగ్గట్టు మ్యాచింగ్ గా చేస్తున్నారంట. అండ్ ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతుంది.
2: అవునా?
3: చాలా మంది ఫంక్షన్స్ లో ఇలాగే వాళ్ళ యాజ్ ఇట్ ఈస్, వాళ్ళ డ్రెస్ ఎలా ఉందో ఆ కేక్ ని కూడా అలాగే చేస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫంక్షన్, అంటే బర్త్డే అవని, వెడ్డింగ్ అవని, పెద్ద వాళ్ళు అవని, చిన్న వాళ్ళు అవని, ఎవరైనా సరే ఈ కేక్ చూసి ఫిదా అయిపోతున్నారు.
2: అసలు కపుల్స్ పిల్లలైతే ఇంకా చెప్పక్కర్లేదు. అసలు
3: అసలే ఎగ్జైట్మెంట్ లో ఇట్లాంటి కేకులు చేయడానికి చాలా ఎగ్జైట్మెంట్ తో వస్తున్నారు. అండ్ మనం కూడా ఈ కేక్ ని ఇవాళ టేస్ట్ చేయబోతున్నాంగా.
2: ఓకే లిజనర్స్, మరి నేను, నాకు ఈ విషయం తెలియదు కదా.
3: మరి సాత్విక, నువ్వైతే ఈ విషయం గురించి గూగుల్ సెర్చ్ చేస్తుండు, నేను మా లిజనర్స్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసి వస్తాం.
2: ఓకే.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్
2: డాక్టర్ సింధు నారాయణ ఎంబీబీఎస్ ఎండి డీవీఎల్ చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర డిఎన్బి ఆర్థో ఎంఎన్ఏఎంఎస్ ఎఫ్ఐఏఎస్ ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
3: ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. సాత్విక, గూగుల్ సెర్చ్ అంతా అయిపోయిందా?
4: అయిపోయింది, నాకు అర్థం అయిపోయింది మ్యాచింగ్ కేక్స్ ఎలా చేస్తారు, ఐ మీన్ ఎలా ఉంటాయి అని చెప్పి.
3: మరి ఫంక్షన్ కి టైం అయింది, వస్తావా రెడీ అవ్వాలి?
4: పద. ఫంక్షన్ అయిపోయాక సాయంత్రం.
3: అబ్బా సాత్విక, ఏం ఫంక్షన్ ఏమో, నేను చాలా టైర్డ్ అయిపోయా సాత్విక. దట్టు ఫుల్ ఆకలిగా ఉంది, ఏదన్నా టేస్టీగా ఇంట్లో చేసుకుని తినాలనుంది.
4: స్పెషల్గా కూడా ఉందా?
3: స్పెషల్గా కూడా.
4: ఇప్పుడు దాకా తినడదని కూడా ఉందా?
3: ఇప్పుడు దాకా తినందా, అయితే ఇంకా సూపర్. అదేంటి,
4: నువ్వు చికెన్ టిక్కా చూసుంటావు, ఇంకేదైనా టిక్కా చూసుంటావు, అరటి టిక్కా కర్రీ చూసావా?
3: అరటి టిక్కానా?
4: మరి నీకు బనానా ఇష్టం కదా, అదే చేద్దాం అనుకుంటున్నాను.
3: అరటిక్క ఇష్టమే కానీ ఈ అరటిక్క ఎప్పుడు వినలేదు సాత్విక. నేను
4: వినలేదంటున్నావు, తెలియదు అంటున్నావు. సరే నేను చెప్తూ ఉంటా, నువ్వు చేసి నీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా.
3: ఓకే, మరి నేను కుకింగ్ లో అంత ఎక్స్పర్ట్ కాదు, నువ్వే చూసుకోవాలి.
4: అసలు నేను చెప్తే ఎవరైనా చేసేస్తారు ఇంకా.
3: ఓకే దెన్.
4: సరే, ఫస్ట్ అరటికాయ కర్రీ కదా ఇది, సో అరటికాయ టిక్కా కర్రీకి మనం ఫస్ట్ 3 అరటికాయలు తీసుకోవాలి.
3: తీసుకున్నా.
4: ఇంకా శనగపిండి తీసుకోవాలి.
3: తీసుకున్నా.

0: ఇంకా పెరుగు, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, టొమాటోలు తీసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, నూనె, ఇంగువ, జీలకర్ర, మీగడ, కారం, ధనియాల పొడి, గరం మసాలా తీసుకోవాలి.
1: తీసుకున్నా అన్ని సెట్.
0: ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే సెట్ అయింది. ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం.
1: ఇక మొదలెడదామా?
0: సరే, ముందు అట్టికాయలు తీసుకో.
1: తీసుకున్నా తీసుకున్నా.
0: అవును, అట్టికాయలు తీసుకున్నాక కర్రీ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి?
1: అట్టికాయని పీల్ ఆఫ్ చేయాలి.
0: అంటే అట్టికాయలు తొక్కు తీయాలి ముందు నువ్వు.
1: అంతే.
0: సరే, అట్టికాయలు తొక్కు తీసావా?
1: హా, తీసేసా. నెక్స్ట్
0: ఇప్పుడు వాటిని చిన్న చిన్న పీసెస్ గా చేసి.
1: ఓకే, టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అయిపోయింది.
0: ఇప్పుడు దాని మొత్తం పక్కన పెట్టి.
1: పెట్టేసా.
0: ఇప్పుడు ఒక బౌల్ తీసుకో.
1: తీసుకున్నా.
0: అందులో ఫస్ట్ పెరుగు.
1: పెరుగు యువర్ ఫేవరెట్ సాత్విక.
0: అదే, ఫస్ట్ పెరుగు
1: వేసేసా.
0: అందులో శనగపిండి, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి.
1: కొంచెం గ్యాప్ ఇవ్వు, నేను ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ చేసుకోవాలి కదా.
0: ఓకే, శనగపిండి, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి వేసావా?
1: హా వేసా, డన్.
0: ఇప్పుడు దాన్ని బాగా కలిపి.
1: ఓకే, డింగ్ డింగ్ డింగ్ డింగ్ డింగ్.
0: కలిపేసావా? ఇప్పుడు అందులో ఇందాక పక్కన పెట్టావు కదా ఆర్టికల్ వేసి.
1: వేసేసా.
0: ఓకే, ఒక 15 నిమిషాల వరకు, అంటే ఒక 15 మినిట్స్ వరకు దాన్ని అలా వదిలే.
1: ఓకే, పక్కన పెట్టేద్దాం.
0: ఓకే, దాన్ని అలా నానివ్వు ఒక 15 నిమిషాల వరకు.
1: ఓకే,
0: ఇప్పుడు తర్వాత ఒక ప్యాన్ తీసుకో.
1: తీసుకున్నా.
0: హే, అది కాదు, నాన్ స్టిక్ ప్యాన్ తీసుకో.
1: ఓ, నాన్ స్టిక్ ఆ, చెప్పాలి కదరా బాబు.
0: ఓకే, తీసుకున్నావా?
1: తీసుకున్నా తీసుకున్నా.
0: ఇప్పుడు దాంట్లో నూనె
1: వేసేసా.
0: హలో, నూనె వేస్తే ఇంతకు మంటలు గిచ్చావా?
1: హో షిట్, స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాం. ఓకే, ఫైన్, డన్.
0: స్టవ్ ఆన్ చేసి నూనె ఇప్పుడు
1: వేసాను.
0: ఇప్పుడు అది కొంచెం మేగాక దాంట్లో ఇందాక పక్కన పెట్టిన అట్టికాయ ముక్కలేసి
1: వేసేసాను.
0: దానికి మూత పెట్టు.
1: పెట్టేసా.
0: అది కొంచెం ఉడకాలి, అంటే లోపల ఉడికినట్టు బయట వేగినట్టు నీకు కనిపించినప్పుడు తీసే.
1: ఓకే,
0: ఇప్పుడు అది అయిపోయాక టొమాటో, పచ్చిమిర్చి, అల్లం మెత్తగా రుబ్బాలి.
1: రుబ్బే.
0: ఆ తర్వాత ఒక బాణలి తీసుకో.
1: తీసుకున్నా.
0: దాంట్లో నూనె
1: వేసేసా.
0: ఈసారి ముట్టించావు కదా.
1: హా, చేసాను చేసాను.
0: ఇప్పుడు ఆ నూనె వేగాక ఇంగువ, జీలకర్ర అన్ని బాగా వేయించు.
1: వేయించాను.
0: ఇప్పుడు దాంట్లో పసుపు, ధనియాల పొడి వేసి మళ్ళీ వేయించు.
1: వేయించాను.
0: ఓకే, ఇందాక పక్కన పెట్టిన టొమాటో గుజ్జు ఉంది కదా.
1: హా, నేను చెప్తా, ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ టొమాటో గుజ్జు తీసుకొచ్చి ఇందులో వేసేయాలి, అంతేనా?
0: హా,
1: చూసావా, అది పట్టేసాను.
0: ఓకేలే, అది ఎప్పుడు దాకా ఉంచాలి చెప్పు.
1: మరీ అంత కష్టమైన క్వశ్చన్ అడగకూడదు గురువు గారు, చెప్పండి.
0: ఓకే, అది నూనె పైకి తేలే వరకు అది అట్టించు.
1: నూనె పైకి తేలే వరకు. ఓకే,
0: ఇప్పుడు అందులో మీగడ వేయి.
1: వేసేసా.
0: అదొక 2 నిమిషాల వరకు ఉడికించు.
1: ఉడికించేస్తున్నా.
0: నీకు ఎంత గ్రేవీ, ఎంత చిక్క కావాలో అని నీళ్లు పోసి.
1: ఓకే,
0: దాన్ని మళ్ళీ పోసి మరగించు.
1: ఓకే,
0: ఇప్పుడు ఇందాక పక్కన పెట్టిన అరటికాయ ముక్కలేసి.
1: వేసేసా.
0: ఇప్పుడు అది బాగా ఉడికాక గరం మసాలా చేద్దాం. మన రెసిపీ రెడీ అయింది
1: సాత్విక. ఫర్ ది ఫస్ట్ టైం నేను నీ వల్ల కుక్ చేశాను, మరి ఇది ఎలా ఉందో.
0: స్మెల్ అయితే అద్దరిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటది అనుకుంటున్నాను. ఇంతకి స్నాక్స్ గా కూడా తినచ్చు తెలుసా?
1: అవును, టిక్కా కదా మరి.
0: ఓకే లిజనర్స్, మీరు కూడా యాంబర్ రత్నాలని కొంటారని కోరుకుంటూ,
1: మ్యాచింగ్ కేక్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారనుకుంటూ,
0: మా ఈ అరటి టిక్కా కర్రీని మీరు కూడా ట్రై చేస్తాం అనుకుంటున్నాము.
1: మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ వచ్చే మహిళ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే సంజన
0: అండ్ మీ ఆర్జే సాత్విక.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీరామ కోదండరామ.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు మరికొన్ని కొత్త విషయాలు మీతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చేసాను, మీ అజయ్ గౌరీ. మరి ఆలస్యం చేయకుండా ఆ విషయాలు ఏంటో తెలుసుకుందామా? మరి ఇప్పుడు కాంతితో క్రిములను ఎలా దూరం చేయవచ్చో తెలుసుకుందామండి. పురుగుల మందులు, క్రిమి సంహారక మందులు వాడకం తగ్గించి ఎక్కువ మంది సేంద్రీయ వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నారన్నది తెలిసిందే. అయితే ఎంత సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పండ్ల మీద పుట్టుకొచ్చే కొన్ని రకాల క్రిములు ఉంటూనే ఉంటాయి. అదే వాటిని సీతరంగ దైర్ఘ్యానికి చెందిన UVC గురి చేస్తే పండ్ల మీద అలాంటివేమీ ఉండవని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన

పేర్కొంటుంది. సూర్యకాంతిలో ఉండే ఈ కాంతిని ఓజోన్ పొర భూ వాతావరణం పూర్తిగా గ్రహించేయడంతో అది భూమిని చేరదు. కానీ అందులో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లను నిరోధించే గుణం ఉందట. ఈ కాంతికి అపారదర్శక పదార్థాల్లోకి చొచ్చుకుపోయే గుణం లేదు. భౌతిక రసాయన గుణాల మీద ఎలాంటి ప్రభావం చూపించదు. కాబట్టి నిర్భయంగా సూక్ష్మజీవులను నివారించేందుకు వాడుకోవచ్చని వాళ్ళు చెబుతున్నారండి. ముఖ్యంగా పియోస్, యాపిల్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్ వంటి వాటి మీదకు ఈ కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది 100% అది వాటి మీద ఉన్న ఈ కొలి బ్యాక్టీరియాను నిర్మూలించిందట. లిజనర్స్ మరి విన్నారు కదండి, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. లిజనర్స్, మరిప్పుడు ఒక అద్భుతమైన రసం గురించి తెలుసుకుందామండి. అదే పాలకూర రసం. పాలకూర రసాన్ని తాగడం వల్ల కడుపు నిండినట్లుగా అనిపించడంతో పాటు కార్బోహైడ్రేట్లు అంటే ఘనాహారం తీసుకోవాలన్న కోరిక తగ్గుతుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్ పేర్కొంటుంది. వీటిలోని తైలకాయిడ్లు ఆకలితో పాటు తినాలన్న కోరికను తగ్గించేస్తాయట. పొట్ట నిండిందన్న భావనను కలిగించి ఒక రకమైన హార్మోన్ల స్రావాన్ని ఈ తైలకాయిడ్లు పెంచుతాయి. ఫలితంగా శరీరంలోని నిల్వ ఉన్న కొవ్వులు నెమ్మదిగా జీర్ణమవుతాయి. దాంతో ఆకలి తగ్గిపోతుంది. కాబట్టి ఊబకాయంతో బాధపడుతున్న వాళ్లకు ఇది బాగా పనిచేస్తుందని వాళ్ళు తేల్చి చెబుతున్నారండి. ముఖ్యంగా మహిళల్లో తీపి తినాలన్న కోరిక మీద ఇది బాగా ప్రభావం చూపించిందని వాళ్ళు అంటున్నారు. లిజనర్స్, మరి విన్నారు కదండి, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో 90.4 లిజనర్స్. మరి ఇప్పుడు ఒక కొత్త రకమైన చెవి ఫోన్లు, అదేనండి ఇయర్ ఫోన్ల గురించి తెలుసుకుందాం. ఈ మధ్య ఎవరిని చూసినా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పక్క వాళ్లకు అసౌకర్యం లేకుండా తమకి ఇష్టమైన పాటలను వింటున్నారు. దీనివల్ల బయట ప్రపంచంలోని రణగోణ ధ్వనులు కూడా అవి చెవిన పడవు. అంతవరకు బాగానే ఉంది, కానీ రోడ్డు మీద నడిచేటప్పుడు, జాగింగ్ చేసేటప్పుడు, సైకిల్ తొక్కేటప్పుడు వెనక నుంచో పక్క నుంచో వచ్చే వాటి శబ్దాలు వినిపించడం కూడా అవసరమే కదా. అందుకోసమే ఆఫ్టర్ షాక్ అనే సంస్థ టైటానియం లోహంతో ట్రగ్స్ హెడ్ ఫోన్స్ ను రూపొందించింది. ఇవి మిగిలిన ఇయర్ ఫోన్స్ మాదిరిగా శబ్ద తరంగాలను గాలి ద్వారా చెవిని చేరవేయకుండా ఎముక ద్వారా లోపలికి పంపిస్తాయటండి. అంటే

రెండిటిని వెలుపల చెవికి వెనకగా పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న ఎముక కణజాలం ఫోన్లో నుంచి వచ్చే శబ్దాన్ని గ్రహించి లోపలికి చెవికి చేరవేస్తుంది. దీనివల్ల బయట ప్రపంచంలో శబ్దాలతో పాటు ఫోన్ నుంచి చక్కగా మీకు ఇష్టమైన సంగీతాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఈ హెడ్ఫోన్స్ బ్లూటూత్తో పాటు 6 గంటల పాటు నిరవధికంగా పనిచేసే బ్యాటరీ కూడా ఉంటుంది. కాబట్టి ఫోన్కి హెడ్సెట్ వైరును తగిలించాల్సిన అవసరం కూడా లేదు. బరువు తక్కువే, మన్నిక ఎక్కువ, కానీ ధర మాత్రం కాస్త ఎక్కువేనండి. 6,000 రూపాయల పైచిలికేనట. లిజనర్స్, మరి విన్నారు కదండి, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో స్టూ 90.4. లిజనర్స్, మరి ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆరోగ్యంగా కనిపించే వృద్ధులకు భవిష్యత్తులో జ్ఞాపక శక్తి క్షీణించే మతిమరుపు రానుందా అన్న విషయాల్ని లాలాజలంలోని కార్టిసాల్ శాతాన్ని లెక్కించడం ద్వారా తెలుసుకోవచ్చు అన్నది అమెరికన్ల పరిశోధన అటండి. తులసి జాతి మొక్క ఆకుల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే అనేక సమస్యల్ని, ముఖ్యంగా కీళ్లనొప్పుల్ని నివారించవచ్చునట. పైగా ఇందులో విటమిన్ ఏ, కే, సిలు పుష్కలంగా దొరుకుతాయి. ఆకలి లేకున్నా అతిగా కొవ్వు పదార్థాలను తినడం వల్ల దాని ప్రభావం కేంద్ర నాడీ వ్యవస్థ మీద ఉంటుందని, ఫలితంగా హార్మోన్ల అసమతౌల్యం తలెత్తుతుందని యూరోపియన్ నిపుణులు చెబుతున్నారు. లిజనర్స్, మరి విన్నారు కదండి, మళ్ళీ రేపు ఇదే సమయానికి మరిన్ని విషయాలతో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో స్టూ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే గౌరీ.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం

0: జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: చిక్కులతో పంట మార్పిడి. రైతుల్లో చాలా మంది వరి, మొక్కజొన్న, గోధుమలు, జొన్నల వంటి తృణధాన్యాల పంటలను అమ్మితే వచ్చే ఆదాయం మీదనే ఆధారపడతారు. కానీ ప్రతిసారి ఒక పొలంలో తృణధాన్యాలని పండిస్తే ఆ మట్టిలోని పోషకాలు క్రమంగా క్షీణిస్తాయి. రైతులు ప్రతి సీజన్లోనూ లాభాలు రావాలని ఆశిస్తే తమ భూమిని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన దీర్ఘకాలిక పెట్టుబడిని సమతులం చేసుకోవాలి.
2: పంట మార్పిడి చేయకపోతే దిగుబడి తగ్గడం, కలుపు మొక్కలు, తెగుళ్లు పెరగడాలని రైతులు గమనిస్తారు. మట్టి నీరసించి కలుపు మొక్కలను వదిలించుకోవడానికి రైతులకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. దీనికి విరుగుడుగా వాళ్ళు రసాయనాలని ఎక్కువ వాడతారు. వాస్తవానికి దీనివల్ల పొదుపు ఎక్కువ జరిగి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని తెచ్చిపెట్టాలి. కానీ ఎందుచేతనో వాళ్ళు దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని చూస్తున్నాను. కాలక్రమేణా దిగుబడిని తగ్గించే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు.
1: వ్యవసాయ రసాయనాలని ఎక్కువగాను అనవసరంగాను వాడడం మట్టిలోని జీవాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఏడు లాభాలు తగ్గిపోతూ రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అందుచేతనే అనేక దేశాల్లో లానే ఈజిప్ట్లో కూడా పంట మార్పిడి చాలా ముఖ్యంగా మారింది.
2: తమకు రెట్టింపు పొడవుండే ఫాబా బీన్స్ ఫ్రేళ్లల్లా కాకుండా గోధుమ వ్రేళ్లు పొట్టిగా ఉంటాయి. అలాగే లూసర్నా లేక అల్ఫాల్ఫా మెంతుల వ్రేళ్లు పొడవెక్కువ కాబట్టి లోతు మట్టిలో నుంచి పోషకాలు పీల్చుకొనగలవు. రకరకాల పొడవుల వ్రేళ్లుండే మొక్కలను నాటితే అది ఆ పోషకాల సైక్లింగ్ కు దోహదపడుతుంది.
3: ఫాబా బీన్ ఉత్పాదకత చాలా ఎక్కువ. అది మట్టిని చాలా ఏళ్ల పాటు సుసంపన్నంగా మార్చుతుంది. లూసర్న్ కూడా అంతే. కానీ ఒక పంటని వరుసగా ప్రతి ఏడు వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. ఒక శీతాకాలంలో ఫాబా బీన్ ను వేస్తే తర్వాతి సంవత్సరం గోధుమలు వెయ్యాలి. పొలంలో పంటలను ప్రత్యామ్నాయాలతో మార్చుతూ ఉంటే మంచి దిగుబడులు వస్తాయి.
1: పంట మార్పిడి వల్ల కలుపు, తెగుళ్లు, జబ్బులు తగ్గుతాయి. పప్పుధాన్యాల పంటలని మార్చి మార్చి వేసినా మట్టిలో పోషకాలు పెరుగుతాయి. చిక్కులలో లూజన్ లేక అల్ఫాల్ఫా, ఫాబా బీన్స్, సోయా బీన్స్, లూపిన్ కాబులీ, శనగలు, మెంతులు, వేరుశెనగలు, బఠానీలు, పప్పులు ఉన్నాయి. చిక్కులు పెరగడానికి నత్రజనిని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వేర్లు, కాండాలని మట్టిలో వదిలేస్తే అవి ఆ నత్రజనిని మట్టిలోకి మెల్లిగా విడుదల చేస్తాయి. మిగిలిపోయే పోషకాలని తర్వాతి పంటకు వాడుకోవచ్చు.
2: ఫాబా బీన్స్ ను పండించిన తర్వాత వ్రేళ్లను మట్టిలోనే వదిలేస్తాను. దాంతో ఆ తర్వాతి పంటకు ఆ పోషకాలు అంది, మట్టికి గాలి తగులుతుంది. వేసవి కాలంలో మొక్కజొన్న పొలాల వెంట నడిస్తే ఏ పొలంలో శీతాకాలపు పంటగా గోధుమలు వేశారో, ఏ పొలంలో ఫాబా బీన్స్ వేశారో తేలికగా చెప్పవచ్చు. ఫాబా బీన్స్ పంట తర్వాత నాటిన మొక్కజొన్నల కాండం బలంగా, మందంగా, పెద్ద పెద్ద కంకులతో కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువగా నాణ్యమైన పంట మీకు అందుతుంది. ఫాబా బీన్స్ తర్వాత నాటిన పంట ఏదైనా సరే చక్కటి ఫలితాలనే ఇస్తుంది.
1: చిక్కుళ్ల ప్రత్యేకతలు ఏవి? ఇతర పంటల్లా కాకుండా చిక్కుళ్ళు గాల్లోని నత్రజనిని స్థిరీకరించే మట్టిలో ఉండే సూక్ష్మక్రిములతో కలిసి పనిచేస్తాయి. చిక్కుళ్ల విత్తనాలు మొలకెత్తినప్పుడు రైజోబియం బ్యాక్టీరియా మట్టిలో సంక్రియం అవుతుంది. అవి మొలకెత్తుతున్న వేళ్ల వైపుకు వెళ్లి వాటిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వేళ్లకి ఈ బ్యాక్టీరియా నివసించే లేత గులాబీ న్యూడిల్స్ మొలుస్తాయి. గాలి నుండి నత్రజనిని సంగ్రహించి బ్యాక్టీరియా మట్టిని మరింత సారవంతం చేస్తుంది. జీవితమంతా సేంద్రియాలని సాగు చేసిన రైతు హాగ్సెడెక్ నోడ్యూల్స్ ని మనకు చూపడానికి తన ఫాబా బీన్ మొక్కలతో ఒకదాన్ని పెరికాడు.
2: నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా గురించి, అది వాళ్ళ పొలాల్లో మట్టికి ఉపయోగపడుతుందని రైతులు తెలుసుకుని సంతోషిస్తారు. చిక్కుళ్ళు మట్టిలో సారాన్ని కాపాడతాయి, ఏ హాని చెయ్యవు. పంట మార్పుడుల్లో వాటిని నాటితే కలుపు మొక్కలు తగ్గుతాయి. ఒకే పంటను పదే పదే వేస్తే కలుపు మొక్కలు, మట్టిలో తెగుళ్లు పెరుగుతాయి.
1: మీరు చిక్కులను పండించే ముందు కొన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి. ముందుగా చిక్కులు పెరగడానికి మీ భూమి అనుకూలంగా ఉందని నిర్ధారణ కావాలి. చిక్కుల పంటలేవి ఉప్పును సహించలేవు. కాబట్టి మట్టిలో ఉపదనాన్ని, మీరు పెట్టే నీళ్లలో, ముఖ్యంగా బావి నీళ్లలో ఉపదనాన్ని తనిఖీ చేయాలి. లేదు, మీరు మీ మొక్కజొన్న పంటను చూసి చెప్పగలరు. గోధుమలు, జొన్నలు ఉప్పును తట్టుకోగలవు, కానీ మొక్కజొన్న మాత్రం బలహీనంగా పెరుగుతుంది.
2: పొలంలో మట్టి చిక్కులకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మొక్కజొన్న

0: మొక్క తీరును బట్టి చెప్పవచ్చు. మట్టిలో ఉప్పు స్థాయిని మొక్కజొన్న చక్కగా సూచిస్తుంది.
1: రెండోది, ఇంతకు ముందు చిక్కులని పండించని పొలం మట్టిలో ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. ఈ బ్యాక్టీరియా లేకుండా మీ చిక్కుల పంట మట్టిలో ఉన్న నత్రజనిని వాడుకుంటుంది, గాని దాన్ని తిరిగి నింపదు. మీ చిక్కుల విత్తనాలకు రైజోబియం బ్యాక్టీరియా గల టీకాలు వేయడం మంచిది. విత్తనం మొలకెత్తినప్పుడు కొత్తగా వస్తున్న వేళ్లలోకి బ్యాక్టీరియా నేరుగా ప్రవేశిస్తుంది. స్థానిక వ్యవసాయ వస్తువుల దుకాణంలో రైజోబియం బ్యాక్టీరియా ఉన్న ఇనాంక్యులెంట్ దొరుకుతుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా అనేక రకాల చిక్కుల పంటలకు టీకాలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా కొన్ని పంటలకు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు పండించాలనుకునే పంటకు బాగా సరిపోయే టీకా రకాన్ని ఎంచుకోవాలి. అర హెక్టారు పొలానికి అరకిలో ఇనాక్యులెంట్ సరిపోతుంది. ఇసుక నేల అయితే ఇన్క్యులెంట్ మొత్తాన్ని రెట్టింపు చేయాలి. సాధారణంగా ఇనాక్యులెంట్ ను పౌడర్ రూపంలో అమ్ముతారు. ప్యాకేజీ మీద గడువు తేదీని గమనించాలి. గడువు ముగిసిపోతే బ్యాక్టీరియా చనిపోవచ్చు. ఇనాక్యులెంట్ లోని బ్యాక్టీరియా వేడిని తట్టుకోలేదు, అది ఎండలో చనిపోతుంది. కాబట్టి ఎక్కువ వేడికి ఎండకి దూరంగా రవాణా సమయంలో టీకాను చల్లగాను ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నాటే రోజున మీ విత్తనానికి దాన్ని పూయండి. ఇనాక్యులెంట్ విత్తనాలకు అంటుకోవడానికి మొలాసిస్, తేనెల్లా జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. లేకపోతే లీటర్ నీళ్లలో కొన్ని కప్పుల పంచదారని కలిపి పాకంలా చేయవచ్చు. అది చిక్కగాను జిగటగాను ఉంటుంది. పంపు నీళ్లలో ఉండే క్లోరిన్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, కాబట్టి వాటిని వాడవద్దు. 10 కిలోల విత్తనాలకి కప్పుడు ద్రవం సరిపోతుంది. విత్తనాలన్నింటి మీద ఒక పల్చని పూత పోయడమే ఇక్కడ అవసరం. జిగట ద్రవం పూత ఎక్కువైతే విత్తనాలు మట్టిలో కుళ్ళిపోతాయి. విత్తనాల మీద ఇనాక్యులెంట్ పొడిని క్రమబద్ధంగా అద్దాలి. విత్తనాలన్నిటికీ సమానంగా అంటేలా రెండు చేతులతోనూ పూయాలి. ఏ కారణం చేతనైనా మీరు విత్తనాలను వెంటనే నాటలేకపోతే వాటిని నీడలోకి చేర్చి షీట్తో కప్పాలి. రైజోబియం మట్టిలో జీవించే బ్యాక్టీరియా కాబట్టి దానిమీద ఎండ నేరుగా పడితే అది నశిస్తుంది. పూత పూసిన విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి 24 గంటల్లోపు నాటాలి. నాటిన తర్వాత పొలానికి బాగా నీళ్లు పెట్టాలి. చిక్కుల విత్తనాల్లో అంకురోత్పత్తి జరగాలంటే బాగా నానాలి. ఇప్పుడు బ్యాక్టీరియా తన పనితనం చూపించే సమయం వచ్చింది. 1-2 నెలల తర్వాత మీ చిక్కుల మొక్కలకు పూత వస్తున్నప్పుడు నాడ్యూల్స్ కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఈ దశలో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉండేట్లు చూసుకోవాలి. పొలంలో వేరువేరు చోట్లోంచి 5 నుంచి 10 మొక్కలను పెరకాలి. ఒక్కో మొక్కకు కనీసం 30 నాడ్యూల్స్ ఉండాలి. కానీ నాడ్యూల్స్ ఉన్నంత మాత్రాన బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని కాదు. నాడ్యూల్స్ లోపలి రంగును కూడా గమనించాలి. వేర్ల మీది మట్టిని సున్నితంగా కడిగి ప్రతి మొక్కకి ఉన్న నాడ్యూల్స్లో 2-3 తెరచి చూడాలి. వాటి లోపలి భాగం గులాబీ ఎరుపు రంగులోకి ఉంటే బ్యాక్టీరియా నత్రజనిని స్థిరపరుస్తోందని అర్థం. తెల్లగా ఉండకూడదు. ఒకసారి నాడ్యులేషన్ బాగా జరిగితే ఆ మట్టిలో బ్యాక్టీరియా 3-5 సంవత్సరాల వరకు బ్రతికి ఉండగలదు. అది మీరు రసాయనాలేవి వాడకుండా మీ మట్టిని మంచి స్థితిలో ఉంచుకుంటేనే. రకరకాల చిక్కులని పండించే సేంద్రియ పొలాలలో మట్టిలో ఉండే రకరకాల రైజోబియాని చూడవచ్చు. కొంతమంది సేంద్రియ రైతులు ఒకే పొలంలో ఇతర పంటలతో పాటు చిక్కులను కూడా పెంచుతారు.
0: ఇక్కడ నేను కాబూలీ శనగలని సోంపుని పక్కపక్కనే వేశాను. సోంపు ఔషధ మొక్క. కాబూలీ శనగలు గాల్లో నుంచి నత్రజనిని గ్రహించి మట్టికి చేర్చే చిక్కుళ్ళు వాటి పక్కనే ఉన్న సోంపు మొక్కలకు, అలాగే తర్వాతి పంట మార్పిడిలో మొక్కలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. చిక్కుళ్ళు మట్టిలో వదిలే బ్యాక్టీరియా నిరంతరం సారాన్ని మెరుగుపరుస్తాయి.
1: మనం నేర్చుకున్న వాటిని ఒకసారి సమీక్షించుకుందాం. ప్రతి 7 ఒకే పంటను పండిస్తే మట్టిలోని పోషకాలు తగ్గిపోతాయి. పైగా కలుపు మొక్కలు, తెగుళ్లు, వ్యాధులు కూడా పెరుగుతాయి. పంట మార్పులలో చిక్కుళ్ళు ముఖ్యమైనవి. అవి కలుపు మొక్కలను తగ్గించి మట్టిలో నత్రజనిని సుస్థిరం చేసే బ్యాక్టీరియాతో కలిసి పనిచేసి మట్టిలో సారాన్ని పెంచుతాయి. మీ మట్టిలో సరైన బ్యాక్టీరియా చేరేలా రైజోబియం బ్యాక్టీరియా ఇనాక్యులెంట్ ను కొనవచ్చు. నాటడానికి సిద్ధమయ్యేంత వరకు ఇనాక్యులెంట్ను చల్లటి నీడలో ఉంచాలి. విత్తనాలను అంటేలా మొలాసిస్, తేనె వంటి జిగటగా ఉండే ద్రవం ఏదైనా కావాలి. విత్తనాలను నీడలో గాలిలో ఆరబెట్టి రోజులోపు నాటాలి. పూత దశలో కొన్ని మొక్కలను జాగ్రత్తగా పెకలించి నాడ్యూల్స్ని తెరచి లోపల గులాబీ ఎరుపు రంగులో ఉందో లేదో చూడాలి. రైజోబియం బ్యాక్టీరియా మీ మట్టిలో చాలా సంవత్సరాలు జీవించగలదు, కాబట్టి ప్రతిసారి చిక్కుల పంటలో ఇనాక్యులెంట్ వేయనక్కర్లేదు. మీ పంట మార్పులలో చిక్కులను చేర్చితే ప్రకృతితో

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552. విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళను పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. నీరాజనం ప్రతిరోజు ఉదయం 6:00 నుండి 7:00 వరకు మనవిడి విష్ణు 90.4 లో.

0: विष्णु एफएम 90.4
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లిజనర్స్, ఈనాటి మన కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాన రాకడా, ప్రాణం పోకడా ఎవరికీ తెలీదు అని ఒకనాటి సామెత. తుప్పర, చినుకులు, జల్లు, వాన, వర్షం, తుఫాను అనే పదాలు రైతుకు ప్రాణం పోస్తాయి. ఈ మాటలు వింటేనే పొడమి తల్లి పులకరిస్తుంది. నెమళ్ళు పరవశంతో పురివిప్పి నాట్యం చేస్తాయి. లేళ్ళు చెంగు చెంగున గొంతులేస్తాయి. కోయిల గొంతెత్తి పాడుతుంది. లేకదూడ అమ్మ పొదుగు కోసం ఆరాటపడుతుంది. ఇదంతా ఎప్పుడు? ఆకాశం మేఘావృతమై వాటికి చల్లని గాలులు తోడై వరుణుడు కరుణించినప్పుడు, మేఘాలు వర్షించినప్పుడు, మేఘం, మబ్బు, మొయ్యలు అని ఎన్నో పర్యాయ పదాలతో పిలుచుకున్నా అవి మానవుని పాలిట కల్పవృక్షాలు, కామధేనువులు. అనంత విశ్వం కూడా ఒక అణువుతోనే ప్రారంభమైంది. ప్రాణి దేహం కూడా ఒక పరమాణువుతోనే ఆరంభమైంది. అనంత సాగరం కూడా కోటాను కోట్ల నీటి బిందువుల కలయికే. మబ్బు పట్టకపోతే వర్షం రాదు, వర్షం రాకపోతే సేద్యం లేదు, సేద్యం లేకపోతే పంటలనేవే పండవు, ఇక పంటలు లేకపోతే కరువు కాటకాలనేవి వస్తాయి. మానవులతో పాటు పశుపక్ష్యాదులు ఆకలి చావుల బారిన పడతాయి.

మేఘాలు ఎప్పుడు ఏర్పడతాయా అని రైతన్నలు ఆకాశం వైపు ఆశగా చూస్తూ ఉంటారు. ఎప్పుడు వర్షిస్తుందా అని ఆరాటపడుతుంటారు. కారు మొయలు కమ్ముకొస్తుంటే హృదయంలో ఆహ్లాదం, మనసులో ఆనందం వెల్లువిరుస్తూ ఉంటుంది. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో సరిగా వర్షాలనేవి పడలేదు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులతో పాటు అందరూ అల్లాడిపోయారు. కారణం వాతావరణ పరిస్థితులే. వాతావరణానికి ప్రతికూల పరిస్థితులను సృష్టిస్తున్నది మానవుడే అన్న విషయాన్ని నిద్రలో కూడా మర్చిపోకూడదు. గత 7 ఏళ్లు కృత్రిమ వర్షాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మేఘమథనం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం 1,00,000 రూపాయలు ఖర్చు చేసింది. సహజ సిద్ధంగా వర్షాలు కురవాలి. మేఘాలు ఎప్పుడు ఎలా ఏర్పడుతున్నాయని, ఎప్పుడు వర్షిస్తాయనే విషయాన్ని అధ్యయనం చేయాలని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ పరిశోధన కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు, తుఫాన్లు, వర్షాల గురించి సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. అయినా అప్పుడప్పుడు ముందుగా తెలుసుకుంటున్నా తెలియజేస్తున్న సమాచారానికి విరుద్ధంగా వర్షాలనేవి కురుస్తున్నాయి. పర్యావరణ శాస్త్రవేత్తల ఊహలకు, పరిశోధనలకు అందని విధంగా ఇవి జరుగుతున్నాయి. అంటే ప్రకృతి మానవుని మేధస్సుకు చిక్కడం లేదు, అంతుపట్టడం లేదు. 2005 జూలై 26న ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తడం ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బిలియన్ల మంచు స్ఫటికాల సముదాయమే మేఘం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాతావరణ పరిశోధన పరికరాలు వర్షాలను, తుఫాన్లు పసిగట్టే స్థితిలో లేవని కొందరి అంచనా. అయితే అమెరికాను పట్టుపీడుస్తున్న హరికేన్ కత్రినా డ్రీటాలు 200 కిలోమీటర్ల వేగం కలిగిన గాలులతో, వర్షంతో లక్షలాది మందిని బలికొన్నాయి, నిరాశ్రయుణ్ణి చేశాయి. అగ్రరాజ్యంగా పిలువబడుతున్న, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటిగా చెప్పబడుతున్న అమెరికా కూడా అతలాకుతలమైంది. ఇది అక్కడ వాతావరణ శాస్త్రవేత్తల వైఫల్యమా? ప్రకృతి భీభత్సం ముందు అగ్రరాజ్యం కూడా గల్లంతైంది. లండన్లోని లీడ్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్కి చెందిన శాస్త్రవేత్తల మాటల ప్రకారం మేఘాల్లో ఉన్న మంచు స్ఫటికాలను గాలి ప్రభావితం చేస్తుందని, వాయువేగాన్ని బట్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మంచు స్ఫటికాలు ఒకదానికొకటి ఢీకొంటాయని, అవి చిన్న ముక్కలే ద్రవీభవించి నీటి బిందువుల రూపంలో భూమిని చేరుతాయి అని అంటున్నారు వారందరూ. స్పెయిన్ దేశంలోని శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంపైనే అధ్యయనం చేస్తున్నారు. మేఘంలో అంతర్గతంగా ఉన్న ఈ చిన్న మంచు రేణువులు ఎలా కదులుతున్నాయో, ఎలా ద్రవీభవిస్తున్నాయో అనేది పరిశీలించడం జరుగుతోంది. 20 మైక్రాన్ల పరిమాణంలో కంటే పెద్దవిగా నీటి బిందువులు ఏర్పడతాయని భావించడం జరిగింది. అయితే అంతరిక్షంలో విమానాల ద్వారా మేఘాలను అధ్యయనం చేశారండి. వాతావరణంలో పొగ, దుమ్ము, ధూళి, బూడిద అనేవి ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో వర్షాలనేవి తక్కువగా కురుస్తాయి. కారణం ఈ మంచు స్ఫటికాలు మేఘాల్లో తక్కువగా ఉండటమే. దట్టమైన మేఘాలు ఏర్పడినప్పుడు వర్షం అనేది భారీగా ఉంటుంది. భారత వాతావరణ శాస్త్ర పరిశోధకుల అంచనాల ప్రకారం ఋతుపవనాలు ఏర్పడినప్పుడు మేఘాలనేవి ఏర్పడతాయి. 6 నుండి 8 కిలోమీటర్ల దూరం వరకు ఏర్పడతాయి. ఇటీవల ముంబైలో భారీ వర్షాలు కురిసి జనజీవనం అస్తవ్యస్తమైంది. శాస్త్రవేత్తలు, అధికారుల అంచనాలను తారుమారు చేసింది. పూణెలోని వాతావరణ పరిశోధన కేంద్రంలోని డైరెక్టర్ శ్రీ ఎం రాజీవన్ మాటల్లో చెప్పాలంటే, భారీ వర్షం పడటానికి కారణాలు చాలా త్వరితగతిన కనుగొనాల్సి ఉందని ఆయన చెప్పడం జరిగిందండి. 94.4 సెంటీమీటర్లు ముంబై శాంతాక్రాస్ విమానాశ్రయంలో, 104.5 సెంటీమీటర్లు విహార్ లేక్లో కురవడం అనేది జరిగింది. ఇక ఢిల్లీలోని వాతావరణ కేంద్రంలో కంప్యూటర్ ద్వారా 80 సెంటీమీటర్ల వర్షం నమోదు చేసుకోవచ్చని అంచనా వేశారు. ముంబైలో కురిసిన వర్షానికి ఇది ముందుగా తెలిసిన వర్ష సూచన కాదండి. పర్యావరణ శాస్త్రంతో భౌతిక శాస్త్రం కూడా మిళితమై ఉందని కొన్ని సంస్థలు మాత్రమే ఈ మేఘాల గురించి అధ్యయనం చేస్తున్నాయి. మేఘాల పరిమాణం, నీటి నిల్వలను డాప్లర్ వాతావరణ రాడార్ల ద్వారా తెలుసుకోగలగడం జరుగుతోంది. అయితే ఇవి 200 కిలోమీటర్ల పరిధిలో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయగలుగుతున్నాయని, అయితే మన దేశానికి ఇవి కనీసం 40 దాకా అవసరమవుతాయని అంటున్నారు.
కానీ కోల్కతా, చెన్నై, మచిలీపట్నం, శ్రీహరికోటలో మాత్రమే ఇవి పనిచేస్తున్నాయటండి. అధునాతన

కెమెరాలు, అతి శక్తివంతమైన శాటిలైట్లు మేఘాల ఏర్పాటును, కదలికను కనుగొంటున్నాయి. వాటిని గుర్తించడం కూడా జరుగుతోంది. మనకి ఇన్సాట్ 2E, ఇన్సాట్ 3A అనే రెండు శాటిలైట్లు ఉన్న భారత వాతావరణ పరిశోధన సంస్థకు సరైన సాఫ్ట్వేర్ లేకపోవడం శోచనీయం. అంతేకాదు, ఇదే కారణం చేత 1999లో ఒరిస్సాలో సంభవించిన పెను తుఫాను ముందుగా గుర్తించలేకపోయాం. ఇది భారత వాతావరణ పరిశోధన సంస్థ వైఫల్యమనే చెప్పుకోవాలి. అందుకే ఇలాంటి వైఫల్యాలు చెందకుండా అధునాతన పరికరాలు ఏర్పాటు చేసి రాబోయే పెను తుఫాన్లను ముందుగా గుర్తించి భారీ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవడం, మేఘాలు ఏర్పడ్డాన్ని గుర్తించి తద్వారా వర్షించే పరిస్థితులను రైతులకు తెలియజెప్పడం శాస్త్రవేత్తలు, ప్రభుత్వం బాధ్యతగా గుర్తించాలి. లిజనర్స్, విన్నారు కదండి, మేఘాల సృష్టి అనేది పర్యావరణంతోనే ముడిపడి ఉంది అనే దాని గురించి. మరికొన్ని విషయాలతో రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమం ద్వారా కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడి మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: నానోజూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: 93.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో అది సంగతి. మరి మనం రోజు అది సంగతిలో మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వింటున్నాం కదండి. మరి ఈ రోజు కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి మొదటి ఫ్యాక్ట్ చూసేద్దామా. జనరల్గా మనం 10th ఫెయిల్ అయినప్పుడు ఫర్దర్గా అడ్మిషన్కి వెళ్ళాలంటే కాస్త కష్టమే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్తో అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. ఎందుకో చూసేద్దామా. అమెరికా నటించిన 3 డేస్ గుర్తుందా? ఆ సినిమా చివరిలో పిల్లలు రకరకాల వస్తువులను తయారు చేస్తున్న పాఠశాలను అమెరికాను ప్రారంభించి విద్యా విధానానికి కొత్త అర్థం చెప్పిన వైనం ఆకట్టుకుంటుంది కదూ. అచ్చంగా అలాంటి స్కూలే లదాఖ్లో ఉంది. అక్కడ కూడా పిల్లల్లో సృజనాత్మకతను పెంచే అంశాల్లో శిక్షణ ఇస్తారు. కానీ అందులో చేరాలంటే మాత్రం 10వ తరగతి ఫెయిల్ అవ్వాలి. అవునండి, మీరు విన్నది నిజమే. ఏ కారణంతోనైనా పిల్లలు 10వ తరగతి ఫెయిల్ అయితే వాళ్ళకి ఆ సంవత్సరం అంతా వృధానే. అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే లదాఖ్లోని కొందరు యువత ఈ స్కూళ్లను కేవలం 10th ఫెయిల్ అయిన వాళ్ళ కోసమే ప్రారంభించారట. దీంట్లో చదువుతో పాటు కొన్ని రకాల కోర్సులను శిక్షణ ఇస్తున్నారు. ఒక్కసారి అడ్మిషన్ దొరికితే గనుక వాళ్ళు అక్కడే ఉండి అన్నీ నేర్చుకోవచ్చు. ప్రస్తుతం లదాఖ్లోని మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పాఠశాల పేరు ద స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లదాఖ్. మరి విన్నారు కదండి.

టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, మీరు లదాఖ్ వెళ్ళిపోండి, అక్కడ మంచి కోర్సుల్లో నేర్పిస్తున్నారు. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, విని ఆనందించండి.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకు?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే
3: అబ్బబ్బబ్బ,

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: మరి విన్నారు కదా లిజనర్స్ మంచి బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్. మరి ఇప్పుడు మనం పిజ్జా గురించి తెలుసుకుందాం. జనరల్ గా పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లలైతే అమ్మో వాళ్ళని పట్టుకొని అవసరం లేదు కదా. మరి అలాంటి పిజ్జాని ఇంటి ముందుకు వస్తే ఇంకా చెప్పుకొని అవసరం లేదు. అలాంటి పిజ్జా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా పిజ్జా తినాలనిపించి ఆర్డర్ ఇస్తే అది రావడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. తీరా వచ్చాక చూస్తే కొన్నిసార్లు చల్లబడిపోయి ఉంటుంది. పిజ్జాను ఎంతో ఇష్టంగా తినే అసితేష్ మహేంద్రకి కూడా పిజ్జా విషయంలో ఇలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయి. అందుకే బాగా ఆలోచించి మై లవ్ ట్రయాంగిల్ అనే మొబైల్ కిచెన్ సేవల్ని అందుబాటులోకి తెచ్చాడు. అంటే వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి పిజ్జా ఆర్డర్ ఇస్తే ఆ వ్యాను కస్టమర్ ఇంటి ముందుకే వచ్చే లోపలే కోరుకున్న పిజ్జాను తయారు చేసి టెర్రకోటా పాత్రలో పెట్టి వేడి వేడిగా అందిస్తారు అందులో ఉండే చెఫ్లు. మాది ఫుడ్ ట్రక్ కాదు, మా వ్యాను ఎవరింటి ముందుకైనా వెళ్తుంది. ఇక పిజ్జా ఎక్కువసేపు వేడిగా ఉంటుందనే ఆలోచనతోనే ఇలా టెర్రకోటా పాత్రలో పెట్టి ఇస్తున్నాం. వినియోగదారులు తరువాత ఆ పాత్రను ఉపయోగించుకోవడానికి వీలుంటుందా కూడా అని చెప్పే అసితేష్ ప్రస్తుతం గుడ్గావ్లో ఈ సేవల్ని ప్రారంభించిన త్వరలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరింపజేసే ప్రయత్నంలో ఉన్నాడు. మరి విన్నారు కదా లిజనర్స్ పిజ్జా ఇంటి ముందుకు వస్తుందంట. మరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మరి నెక్స్ట్ మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD, DM, Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula, Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution కోసం Urea Breath Test, Glucose Breath Test ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ Gastroenterology and Liver Hospital, 2nd floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
2: Okay listeners, మరి విన్నారు కదా, వెల్కమ్ టు రేడియో విష్ణు 90.4. మరి మన మూడో ఫ్యాక్టర్ ఏంటో చూసేద్దామా? సీసాల సాయంతో బస్కీలు అంటండి. అమ్మో, బస్కీలు అన్న మాట వింటేనే చాలా కష్టమని అనుకుంటాం, కానీ ఇక కష్టమేమీ లేకుండా ఇప్పుడు నేను చెప్పబోయే యువకుడు టకటకా చేసేసాడంట. అదేంటో చూద్దామా? రకరకాల వ్యాయామాలను అవినీయంగా చేసేవాళ్ళు కూడా పుషప్స్ అనగానే అమ్మో కాస్త కష్టమే అనేస్తారు. బోర్లా పడుకుని బరువంతా చేతుల పైన వేస్తూ పైకి లేచి మళ్ళీ కిందకి వెళ్లడం అంటే మాటలు కాదు. మరి అంత కష్టమైన పుషప్స్ ను కర్ణాటకకు చెందిన డిఎస్ తేజస్ అనే కరాటే విద్యార్థి అవలీలగా చేసేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించాడు. అది కూడా కేవలం 3 సీసాలు ఆసరాగా చేసుకుని 1 నిమిషంలో 27 పుషప్స్ ని పూర్తి చేశాడట. ప్రస్తుతం కర్ణాటకలోని మహారాజా కళాశాలలో బిఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఇతను యూనివర్సిటీ ఆఫ్

మైసూర్లో కరాటేలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. సరదాగా ఏదో ప్రయోగం చేసి రికార్డ్ సృష్టించాలనుకున్న లక్ష్యంతో ఇలా పుషప్స్ చేశానని అంటున్నాడు తేజస్. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని ఆనందంగా చెబుతున్న ఇతను ఇప్పటికే కరాటీలో జాతీయ స్థాయిలో బోలెడు అవార్డులు అందుకోవడం విశేషం. మరి చూశారు కదండి, పుషప్స్ అంటే అంత కష్టమేం కాదని నిరూపించాడు. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ సాంగ్ వస్తుంది, విని ఆనందించండి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్

0: ആദ്രേജേശ്വരും പോലീസ് ബോംബ് സെന്റർ പി പി റോഡ് ഭീമവരം. സെൽ 9867-4258.
1: സിന്ധു സ്കിൻ ആൻഡ് സ്പെഷ്യാലിറ്റി ക്ലിനിക്.
2: ഡോക്ടർ സിന്ധു നാരായണ, MBBS, MD, DVL, ചർമ്മ വ്യാധി നിപുണులు.
1: ചർമ്മ സമസ്യలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్, ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
4: మరి లిసనర్స్, విన్నారు కదా ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్. మరి మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మళ్ళీ వచ్చేసానండి. ఏంటో తెలుసా? స్పైడర్ ఉమెన్. జనరల్ గా మనం స్పైడర్ మ్యాన్ వినుంటాం, కానీ స్పైడర్ ఉమెన్ ఏంటబ్బా అనుకుంటున్నారా? చెప్పేస్తాను, వినేయండి. ఎత్తైన కొండలు, టవర్లు, భవనాలు ఎక్కాలంటే కొందరికి చాలా భయం. ఒకవేళ కష్టపడుతూ ఎక్కినా అంత పైనుంచి కిందకు చూడాలంటే చాలు, అమ్మో కళ్ళు తిరుగుతున్నాయనేస్తారు. రష్యాకు చెందిన ఏంజలా నికోలవ్కు మాత్రం అలాంటి భయాలేవి ఉండవు. అందుకే ప్రపంచంలో ఎత్తైన భవనాలు, కొండలు, వంతెనలు, టవర్లు ఎక్కడెక్కడున్నాయో వెతుక్కుని మరీ ఆ ప్రాంతాలకు వెళ్ళి వాటిని చకచకా ఎక్కేసి ఓ సెల్ఫీ తీసుకుని ఆ ఫోటోని ఇన్స్టాలో పెట్టేస్తుంది. ఒకప్పుడు ఏంజలాకు ఎత్తైన టవర్లు, గుట్టలను చూస్తే చాలా భయం. అది పోగొట్టుకునేందుకే మొదలు పెట్టిన ఆమెకు ఇప్పుడు అది ఓ వ్యసనం అయిపోయిందట. అందుకే తరచూ అలాంటి చోట్లకు వెళ్ళి ఫోటోలు దిగుతానని చెబుతోంది. మరి విన్నారు కదా లిజనర్స్, ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మరి రేపు కూడా మరి మన అదే సంగతి కార్యక్రమంలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. నేను మీ ఆర్జే నిహా, సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.

0: FM 90.4. హలో లిజనర్స్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీరు వింటున్నారు రేడియో విషయం 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేనండి మీ ఆర్జ జెన్సీని ఈరోజు మీతో మాట్లాడడానికి నేను వచ్చేసాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఇంకొకసారి మీకోసం 9704949492. సో మన టాపిక్ ఏంటో తెలుసుకునే ముందు, మన కాలర్స్తో మాట్లాడేసే ముందు, లెట్స్ హ్యావ్ ఎ షార్ట్ బ్రేక్.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, పిల్లలు మరియు

0: నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
3: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. వచ్చేసానండి ఈరోజు మన టాపిక్తో, కొత్త టాపిక్తో వచ్చేసాను. ఏమనుకుంటున్నారా, యూజువల్గా చిన్నప్పుడు అమ్మ మనకి గోరుముద్దలు పెడుతున్నప్పుడు కొన్ని కొన్ని కూరలు తినకుండా పారిపోతూ ఉంటాం కదా. సో అలానే చిన్నప్పుడు తినకుండా పారిపోయిన కూర ఏది, ఈరోజు మన టాపిక్ అదే. సో మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం.
4: హలో.
5: హలో,
3: హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
5: హలో, పేరు నుంచి అండి?
3: అవునండి.
5: మేము పేరు నుంచి అండి, తన టైలర్స్ అండి. మేము
3: ఏంటండి?
5: టైలరింగ్ అండి మేది.
3: ఓకే, మీ పేరు?
5: సీనండి.
3: సీను గారు ఎలా ఉన్నారు?
5: బాగున్నానండి.
3: సరే, టాపిక్ విన్నారా?
5: లేదండి.
3: చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు పెడుతున్నప్పుడు తినకుండా పారిపోయిన కూర ఏది? పారిపోయింది అంటే ఆ కూర ఇష్టం లేకుండా పారిపోతారు కదండి, అలా చిన్నప్పుడు మీరు తినకుండా పారిపోయిన కూర ఏది?
5: అర్థం కాలేదండి.
3: హలో.
5: హలో చెప్పండి.
3: అదేనండి, మీరు చిన్నప్పుడు ఏదైనా కూర అంటే ఇష్టం లేకుండా పారిపోతారు కదా, అది కూర, అది ఏ కూర అని.
5: అదండి. కూరలన్నీ ఇష్టం నాకు.
3: అయితే కూరనే కాదండి, ఏది మీరు తినకుండా పారిపోలేదన్నమాట చిన్నప్పటి నుంచి?
5: లేదండి.
3: అవునా? సరే, అయితే ఏ పాట వినాలనుకుంటున్నారు?
5: మంచి పాట ఉంది, పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదో పాట మంచిది.
3: ఓకేనండి, సరే, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: it!
1: ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
2: హలో, నమస్తే అమ్మా. శుభ సాయంత్రం.
1: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గారు మాట్లాడుతున్నానమ్మా. దీప్తి
1: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నా అమ్మా. ఎండలు మాత్రం చాలా తీవ్రంగా కాస్త తట్టుకోలేకపోతున్నాను.
1: అవునండి, చాలా దారుణంగా ఉన్నాయి.
2: మీరు ఎలా ఉన్నారమ్మా?
1: మాకు ఎండ అలానే బాగా కాస్తా ఉంది.
2: మా భీమవరానికి, మీ పెద్దాపురానికి, సారీ మా పెద్దాపురానికి, మీ భీమవరానికి ఎప్పుడు బాగుంది తాపం తగ్గుతుందా, తెల్లదారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను.
1: అంతే అండి, అలా చూస్తూ ఉండాల్సిందే. సార్, టాపిక్ విన్నారా?
2: విన్నానమ్మా. ఇక్కడని కూర కానీ పదార్థం కానీ ఏంటా అని అడిగారు.
1: అవునవును.
2: అయితే అంతకంటే ముందు ఈవేళ స్పెషల్స్ ఉన్నా చెప్పేస్తాను. మీరు అడిగిన టాపిక్ కూడా రెస్పాండ్ అయిపోతాను.
1: ఓకే.
2: ఈవేళ ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం అండి.
1: ఓకే.
2: తర్వాత జాతీయ పాల దినోత్సవం కూడా అండి. ప్రముఖ సినీ దర్శకులు ఎస్వి కృష్ణ రెడ్డి గారు పుట్టినరోజు అండి. ఈ శుభాకాంక్షలు అందరికి తెలియపరుస్తూ ఇప్పుడు మీరు అడిగిన టాపిక్ తగ్గట్టు చెప్తారమ్మా. చిన్నప్పుడు కాకకాయ కూర అంటే మాత్రం దాపడు దూరం పారిపోయేవాడిని అండి.
1: చాలా మంది పారిపోతారండి.
2: వాళ్ళనే ఒక్కటండి.
1: ఓకే, ఈరోజు ఏం పాట వినాలనుకుంటున్నారు?
2: అమ్మా, ఆ తర్వాత వాళ్ళు కాకరకాయ యొక్క ప్రభావం అది తెలుసుకొని, కాకరకాయ ఎంత మంచి చేస్తా తెలుసుకొని ఇష్టపడి తింటున్నాను. చిన్నప్పుడు మాత్రం, చిన్నప్పుడే కదా మీరు అడిగారు.
1: అవునండి, చిన్నప్పుడే.
2: అప్పుడు మాత్రం కాకరకాయ అంటే మాత్రం మాట అగుతుంది పాడిపోయేవాడినండి. సరే అమ్మా, ఈవేళ పాట విషయం వచ్చేస్తున్నాను.
1: చెప్పేయండి.
2: ప్రపంచ జాతీయ పాల దినోత్సవాన్ని పురస్కరించుకుని మిమ్మల్ని అడగబోతున్న పాట, నేను మా ఆవిడ

0: సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట రజిత రాజన్నారంట సంగీత మాధవి సురేష్ చంద్ర. పాలు మీగడ పెరుగు ఆవడ ఒకటికి ఒకటై రెండు తోడై కలసిన జోడ నేను మహావిడ అనే పాట వేయండి. ఈ పాట మాకి గారికి వల్లపూడి నాగలక్ష్మి గారికి, విజయా బంగారు తల్లికి, మా దుర్తి చిట్టు తల్లికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, బొట్టెడి జగన్నాథరావు మాస్టర్ గారికి, మా తమ్ముడు శ్రీగొండం భాస్కర్ రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, నరేందర్ రెడ్డి గారికి, మస్తన్ బాషా గారికి, తర్వాత పెన్నమ్మ గారు, బాధ గారు, లింగరాజు గారు, మీరందరి కోసం ప్రసారం చేయడం మా డిప్యూ చీఫ్ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. పాట కోసం ఎదురు చూస్తూ.
1: ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన వాళ్ళందరికీ పాట వేస్తే మీరు అడిగిన పాట వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేసాం కదండి. మనం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపోలేని మాట్లాడుతున్నాను మేడం.
0: పోలే గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.
1: మన ఆర్జాలందరూ బాగున్నారు కదా మేడం, విజయ మేడం గారు, ప్రసాద్ సార్ గారు.
0: ఏంటండి,
1: మన ఆర్జాలు విజయ మేడం గారు, ప్రసాద్ సార్ అందరూ బాగున్నారు కదా మేడం?
0: అందరూ బాగున్నారండి. టాపిక్ అండి, మీరు చిన్నప్పుడు ఏదైతే ఒక పదార్థం, ఒక కూర కానీ ఏదైనా మీకు నచ్చక తినకుండా పారిపోయారా?
1: అట్లా అంటారా మేడం?
0: ఏంటండి,

0: ఏదన్నా పదార్థం తినకుండా నచ్చక పారిపోయారంటారా?
1: అవును,
0: నాకు ఫస్ట్ నుంచి కూడా ఇది అది ముల్లంగి అనేది ఇష్టం ఉండదు మేడం.
1: ఓకే,
0: ముల్లంగి ఇది చామదుంప, కంద చామదుంప, అదే దురద ఉన్నట్టు ఉంటది మేడం, అవి తినడానికి నాకు ఇష్టపడదు మేడం.
1: ఓకే, ఈరోజు ఏం పాట వినాలనుకుంటున్నారు మరి?
0: ఈరోజు మేడం మిరాయి ఉందా మేడం?
1: ఉందండి.
0: ఆ దాంట్లో నుంచి ఓ పోరి దిల్లారి వయ్యారి అని పాట వినిపిస్తాడు మేడం.
1: ఓకే, తప్పకుండా అండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, ఒక మంచి బ్యూటిఫుల్ సంగతి వినేసాం కదా. మా నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి కాలనీ నుంచి. మస్తాన్ భాష గారు.
0: మస్తాన్ భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. బాగున్నారు మేడం.
0: బాగున్నానండి. టాపిక్ విన్నారా?
1: లేదు, చెప్పండి మేడం.
0: మీరు చిన్నప్పుడు ఏదైనా ఫుడ్ ఐటమ్ నచ్చక పారిపోయారా తినకుండా?
1: నచ్చక తినకుండా పారిపోయానంటే ఒకటి ఉంది మేడం.
0: ఏంటండి?
1: ఇది ఫుడ్ అంటే ఎందుకులే

0: చెప్పొచ్చు చెప్పకూడదు మళ్ళీ. అసలే కాంట్రవర్సీ నడిచింది అది ఈ మధ్య,
1: ఓకే
0: అందుకని. సరేలే మేడం, ఆ ఫుడ్ చెప్పనులే కానీ అది కాంట్రవర్సీ నడిచింది మేడం. చాలా మీకు తెలిసి ఉంటది, చాలా పెద్ద పెద్ద వాళ్ళల్లో బక్రీద్ పండగ ముందు వచ్చింది అది కాంట్రవర్సీ. అర్థమై ఉంటది మీకు లైట్ గా ఆ బక్రీద్ పండగ ముందు, అందుకని దాని గురించి చెప్పను నేను.
1: సరే ఏం పాట వినాలి?
0: మామూలుగా ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే, ఇంకోటి ఉంది మామూలుగా పెద్దగా నచ్చదు, తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి అలర్జీ కూడా వచ్చింది. మామూలుగా నేను నచ్చదు గోంగూర.
1: ఓకే
0: అదేందో మేడం, మామూలుగా మా ఇంట్లో ఎంత మినప్పు ఏం చెప్తారు, మినప్ పచ్చడి చేస్తారు కదా మామూలుగా ఎండు మిరపకాయలు వేసి, ఎంత కారం వేసి ఎంత పడితే చేసినా తింటాను గానీ ఇష్టంగా. గోంగూర అంటేనే తిను నేను, ఒక గోంగూర అంటేనే. అది మళ్ళీ బాగా చేస్తారు వాళ్ళు, అయినా అదేందో అట్లాగా గోంగూర అంటేనే పెద్దగా తిన్ను. ఏదో ఎప్పుడుగా ఒకసారి ఊరికనే అలా టేస్ట్ చేస్తా అంతే, జస్ట్ అంతే.
1: ఈరోజు ఏం పాట వినాలనుకుంటున్నారు మరి
0: మేడం? సిశింద్రలో నుంచి కొద్దిగా లిస్ట్ చెప్తారా మేడం?
1: సిశింద్ర మూవీ నుంచి మీరే ఒక పాట చెప్పేయండి.
0: పాట అంటే దాంట్లో అది ఉంది మేడం, అది చిన్న పిల్లోడికి పాట. ఏం పాట అంటే అది
1: చిన్ని తండ్రియా?
0: బాగుంటది మేడం. అది ఏంటంటే ఏదో అలా అనిపిస్తుంది నాకు, ఎవరికి ఫలానా వాళ్ళకని ఏం కాదు, చాలా బాగుంటది. అట్లాగా మా ఫ్రెండ్స్ అందరికి హాయ్, ముఖ్యంగా ఆళ్ళగడ్డ పాలెం పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, బండారు త్రిమూర్తులు గుప్తా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
1: ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ఐఎస్పేట్ మండలం చంద్రలూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. టాపిక్ ఉన్నారా?
1: ఉన్నా మేడం.
0: చెప్పేయండి. మరి
1: నాకు ఇష్టమైన అంటే కూరల్లా కాదు, ఈ రాగి సంగట అంటే ఇష్టం లేదు మేడం.
0: ఓకే.
1: చిన్నప్పటి నుంచి కూడా అది అంటే అసప్పుడు కూడా లేదు. అయ్యి అప్పుడు అంటే నేను పిల్లకాలప్పుడు కుడిచే అది ఎక్కువ పండేది అనమాట. అవి అయ్యి వాళ్ళు అంతా కుండలు అంతా చేసేది, గెలికి అంతా బండ మీద ముద్దలు ముద్దలు చేసేది అయ్యి. అప్పుడు ఆంచి అది ఎప్పటికీ తిన్నా నేను.
0: ఓకే, మరి రోజు ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: అన్నయ్య సినిమాలో చిరంజీవి.
0: ఏంటండి?
1: అన్నయ్య సినిమా
0: పాట.
1: గుస్స గుస్సలే గుందామా వీళ్ళు అనే పాట వినిపించండి మేడం.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీత్రాల గ్రామం దమ్మోజ్ వెంకటాచారి మాట్లాడుతున్నాను.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాను.
0: టాపిక్ విన్నారా?
1: ఇందే మేడం.
0: మీరు చిన్నప్పుడు ఏదైనా ఒక తినే పదార్థం, ఏదైనా ఒక తినే పదార్థం మీకు నచ్చక తినకుండా పారిపోయారా?
1: అంటే తినే పదార్థాలు కొన్ని మాకు నచ్చకుంటే తినకుండా ఉంటాము కదా మేడం.
0: అదేనండి, అవే ఏంటి అని అడుగుతున్నాను.
1: అదేనంటే మా అది వంకాయ గిట్ట ఉంటాయి కదా మేడం, అవి
0: ఏవండి?
1: వంకాయ కూర. వంకాయ కూర
0: ఓకే.
1: అప్పుడు తినలేదు, ఇప్పుడు మళ్ళా మంచిగా తింటున్నాం మేడం. మాకు మాకు ఈ పాట వినిపించండి మేడం. ఆకాశం దించాల నెలవంక అనేది ఉంది కదా మేడం.
0: ఏ సినిమాలో అండి?
1: భక్త కన్నప్ప.
0: ఓకేనండి.
1: కృష్ణరాజు శ్రీవారి ఆ పాట వినిపించండి మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకేనండి, మరి ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మరి ఏలూరు అండి, నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాను, మీరు బాగున్నారా మేడం గారు?
0: బాగున్నానండి. టాపిక్ విన్నారా?
1: లేదండి.
0: మీరు చిన్నప్పుడు మీకు ఇష్టం లేని పదార్థం, ఫుడ్ ఐటమ్ ఏదన్నా తినకుండా పారిపోయారా అని?
1: తినకుండా చిన్నప్పుడు అంటే ఫుడ్ ఐటమ్ ఏమంటే మామూలు జనరల్ గా కొన్ని కొన్ని ఇష్యూలు ఉంటాయి. ఫుడ్ ఐటమ్ బెండకాయ పులుసులు అని, చేవదంపల పులుసులు అని తినే పారిపోయిన రోజులు అండి. అప్పుడు మా అంటే మా డాడీ క్లాసెస్

0: కొద్ది చెప్పేవాడు, అరే వాళ్ళు నేను తలకాయ నాకు తీసుకొచ్చాను, రక్ తీసుకొచ్చాను, అది మళ్ళీ జవా కదా ఇంటికి వచ్చుకోండి.
1: ఓకే,
0: అది అది స్వీట్ మెమరీస్.
1: అవునండి. ఈరోజు మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: మజ్ను మూవీ నుంచి కళ్ళు మూసిన సాంగ్ ఉంటుంది కదండి.
1: ఓకేనండి,
0: మజ్ను ఆ మూవీ ఆ పాట వేయండి.
1: ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం.
1: స్టే ఆన్ ద లైన్.
0: హలో,
1: మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు.
0: హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నెల్లూరు నుంచి మేడం. కాదర్
0: భాషా గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. టాపిక్ విన్నారా? టాపిక్ విన్నారా?
2: లేదు మేడం, బయట ఫోన్ పెట్టేసి వచ్చేలేక రింగ్ అవుతుంది.
0: అవునా, ఓకే. మీరు చిన్నప్పుడు ఏదైనా ఫుడ్ ఐటమ్ మీకు ఇష్టం లేకుండా తినకుండా పారిపోయారా అని?
2: ఐటమా?
0: ఏదైనా ఫుడ్ ఐటమ్.
2: ఏ ఐటమ్ మేడం?
0: తినేది ఏదైనా సరే.
2: కొన్ని తిన్నాను మేడం నేను.

0: అదే ఇంటి అని అడుగుతున్నానండి.
1: తేగలు తినను.
0: ఓకే,
1: తేగలు అలాంటివి తినను.
0: ఓకే,
1: కొన్ని కొన్ని నేను నాకు ఇష్టం ఉండదు.
0: ఈరోజు మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఇవాళ మా ఏఎన్ఆర్ గారిది బంగారు గాజులు మేడం, విన్నవించుకోన చిన్న కోరిక.
0: ఓకేనండి, ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: అందరూ
1: బాగున్నానండి. టాపిక్ విన్నారా?
0: చెప్పండి మేడం.
1: మీకు చిన్నప్పటి నుంచి ఒక ఫుడ్ ఐటమ్, ఒక తినే పదార్థం అంటే నచ్చకుండా తినకుండా పారిపోయారా ఇప్పుడైనా సరే?
0: చిన్నప్పుడు రొయ్యలు తినపోయేది మేడం.
1: ఏంటండి
0: రొయ్యలు? రొయ్యలు చేపల చెరువులలో
1: బట్టి
0: అంటే తినపోయేది, మంచిగా అనిపించేది.
1: అవునా? ఓకే. మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: నాకు బాలమిత్రుల కథ సినిమా నుండి గుండమామిడి తోమ మీద అనే పాట కావాలి.
1: ఓకేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకేనండి, మరి ఈరోజు మరి మస్తు టైం పాస్ టైం అయితే అయిపోయింది. నాకైతే క్లోజింగ్ ఇవ్వాలని లేదు, బట్ తప్పట్లేదు. సో మళ్ళీ రేపు ప్రసారమయ్యే మస్తు టైం పాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే జెన్సీ.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemakalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemakalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

0: Let's go. ಈ ಪಾಲಿ ಆಟ ಗುರಿ ತಪ್ಪಿದೆ. ಈಗ ರಾಜುಲಮ್ಮ ಜಾತ್ರೆ
1: ಗಿರಫ್ತಾರ ಕರೋ.
2: ಏನ್ರಾ ದೇಶಭಕ್ತ, ಅದಿ ಕೂಡ ಮೀ ದೇಶಾನಿಕೆ?
0: మా నుండి ఊడిపోన ఒక మొక్క మీకే అంతుంటే ఆ మొక్కని ముస్టేసిన మాకెంతుండాలి? తేరే పాకిస్తానీ అడ్డామే పేట్కే పతరా. భారత్ మాతా కీ జై. ఒగ్గి లేపి తొళ్ళ కొట్టేస్తా. పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కథ నా ఓయ్ నా ఓయ్.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజ్.

MBBS MD Pediatrics. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు తీన్ మార్. లిజనర్స్, ఇవాల్టి తీన్ మార్ ప్రోగ్రామ్ లో తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ని ప్లే చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే వేద. మరి వాళ్ళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ఏ సాంగ్స్ ప్లే చేయబోతున్నానో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4.
0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. లిజనర్స్, ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేయబోయే ఫస్ట్ సాంగ్ వచ్చేసి దేవదాస్ మూవీలో ఐశ్వర్య రాయ్ అండ్ మాధురి దీక్షిత్ గారు కలిసి డాన్స్ చేసి మనందరినీ మెస్మరైజ్ చేసిన సాంగ్. అదే అండి డోలరే డోలరే డోలరే డోలా. అండ్ ఈ సాంగ్ వచ్చేసి కవితా కృష్ణమూర్తి గారు అండ్ శ్రేయా ఘోషల్ గారు అయితే పాడారండి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ అండ్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
2: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీబీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్డో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
3: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
4: లిసనర్స్, ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867425.
2: ఒక హిందీ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు మీకోసం నేను ప్లే చేయబోయే నెక్స్ట్ సాంగ్ వచ్చేసి నాగశౌర్య రష్మిక మందన గారి కాంబినేషన్ లో వచ్చిన చెలో మూవీలో రాహుల్ సిప్లిగంజ్ గారు పాడిన డ్రంక్ అండ్ డ్రైవ్ సాంగ్. అదేనండి,
3: టిక్కులపవే టిక్కులపవే చిక్కిన వెను డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా అనే సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: లిసనర్స్, ఇప్పుడైతే నేను మీకోసం ఒక హిందీ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. అదేంటి అనుకుంటున్నారా? అదే అండి, మన షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ గారి కాంబినేషన్ లో వచ్చిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే మూవీలో నుంచి మా హిందీ ఇలాగా కెరక్నా అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ నైతే లతా మంగేష్కర్ గారు అండ్ ఉదిత్ నారాయణ్ గారు పాడారండి. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: లిసనర్స్ ఇప్పుడు మీకోసం ఒక మంచి జోష్ ఫుల్ తమిళ సాంగ్ వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
2: This is the remix. 2016. நாங்க வந்து தோணு சொல்லு, திரும்ப வந்து தோணு. 10 வருஷத்துக்கு முன்னாடி எப்படி போனோமோ அப்படியே திரும்ப வந்து தோணு சொல்லு. சென்னை 28.

0: ஏய், நாங்க எங்கேயும் போலடா, இங்க தான் இருக்கோம், இங்க தான் இருப்போம். டீல் வித் இட்.
1: சத்யஸ்ரீ கம்ப்யூட்டர்ஸ் மாவட்டம் அனைத்து லேப்டாப்ஸ், டெஸ்க்டாப்ஸ் மற்றும் ஆக்சசரீஸ் லபிச்சிடு. சிப் லெவல் சர்வீசிங் மற்றும் லேப்டாப் பாடி ஃபேப்ரிகேஷன் மா பிரத்யேகத. ரீபப்ளிஷ்டு லேப்டாப்ஸ் அண்ட் டெஸ்க்டாப்ஸ் சேல்ஸ் செய்யப்படணும். ஸ்டூடெண்ட் ஐடி கார்டு உண்டே லேப்டாப் ஆக்சசரீஸ் பை 10% டிஸ்கவுண்ட் லபிச்சிடு. சம்பிரதிச்சி சத்யஸ்ரீ கம்ப்யூட்டர்ஸ் ஆப்போசிட் வேணுகோபால் சுவாமி டெம்பிள், சண்டே மார்க்கெட், பீம்வரம். கான்டாக்ட் 9703334116 9703331022.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్ లిజనర్స్. ఇప్పుడైతే నేను మీకోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ సమంత గారి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీలో నుంచి రంగమ్మా మంగమ్మా ఏం పిల్లాడు అనే సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది వచ్చేసి మన ఎంఎం మాన్సీ గారు. ఇప్పుడు బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: లిజనర్స్, ఇప్పుడు నేను మీకోసం నెక్స్ట్ ప్లే చేయబోయే సాంగ్ వచ్చేసి రితిక్ రోషన్ అండ్ ప్రియాంక చోప్రా గారి కాంబినేషన్ లో వచ్చిన క్రిష్ 3 మూవీలో నుంచి రఘుపతి రాఘవ రాజారాం అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ అయితే నీరజ్ శ్రీధర్ గారు అండ్ మొనాలి ఠాకూర్ గారు పాడారండి. ఇప్పుడు జోష్ఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు,
1: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును.
2: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
1: వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్,
2: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మీకోసం నేను మన రౌడీ బాయ్ అయిన విజయ్ దేవరకొండ అండ్ రష్మికా మందన్న గారి కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం మూవీలో నుంచి వచ్చిందమ్మా వచ్చిందమ్మా అనే సాంగ్ అండ్ ఈ సాంగ్ ను పాడింది ఎవరో గుర్తుంది కదండి, అదే అండి మన సిద్ శ్రీరామ్ గారు. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: లిజనర్స్ విన్నారు కదండి, వాళ్ళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేసిన తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లోని సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరికి బాగా నచ్చాయని అనుకుంటున్నాను. తిరిగి ప్రసారమే తీన్ మరలా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నేను మీ ఆర్జేవేద సైనింగ్ ఆఫ్. వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇదివే జ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100111993. పేపర్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.